0: ఎందుకు అని చెప్పినా స్పెషల్స్ మాత్రమే అడిగినా.
1: ఇంకా ఉన్నాయి చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్ డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి టెక్సస్ .com. పర్ఫెక్ట్ ఫర్ డైన్ ఇన్, టేక్ అవే ఆర్ ఫుల్ సర్వీస్ క్యాటరింగ్.

All right, you are tuned into Radio Surbhi 107.9 FM HD3. Meer vintunnaru non-stop fun with me, Sushma. And yes, Monday vachindi, nenu kuda vachesanu. And energy kuda ee roju enduko koncham ekkuvagane undi. మరి ఏం జరిగింది ఏంటనేది నాకు కూడా తెలీదు. ఎందుకో అలా కొంచెం హైప్ లో ఉన్నాను. సో అదే హైప్ కంటిన్యూ చేసేస్తూ మనం ఈ రోజు ఏం మాట్లాడుకోబోతున్నామో చెప్పేస్తాను. సో నాకు అనిపించింది, లైఫ్ లో మనం చాలా బిజీగా ఉంటున్నాం కదా, అండ్ యాక్చువల్ గా డౌట్ వచ్చింది అనమాట. రోజు నా స్కెడ్యూల్ చూసుకున్నప్పుడు ఆర్ ఒక వీక్ నా స్కెడ్యూల్ చూసుకున్నప్పుడు నాకు అనిపించింది, అసలు నేను నిజంగా బిజీగా ఉన్నానా, జస్ట్ టైర్డ్ గా ఉన్నానా, ఫీల్ అవుతున్నానా అనిపించింది అనమాట. ఎందుకంటే లైఫ్ లో మనం చాలా పనులు చేస్తాం, ఇన్ ఏ డే అయితే ఎన్నో పనులు చేస్తూ ఉంటాము. సో నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, ఆర్ వీ రియలీ బిజీ ఆర్ జస్ట్ మెంటలీ టైర్డ్? ఇది నా డౌట్ అనమాట. సో దాని గురించి మాట్లాడుకుందాము. అసలు నిజంగా లైఫ్ లో మనం బిజీగా ఉంటున్నామా, లేకపోతే ఎగ్జాస్ట్ అయిపోయి మనకి చాలా బిజీగా ఉంటున్నట్టు అనిపిస్తుందా, అది మాట్లాడుకుందాం. అండ్ ఆల్సో నేను మీకు కొంచెం ఒక చిన్న స్టోరీ చెప్తానన్నమాట, అంటే గెస్ ద మూవీ అనమాట. సో నేను బేసిక్ గా ఒక స్టోరీ చెప్తాను అండ్ అది ఏ మూవీయో మీరు గెస్ చేయాలి. అండ్ అందులో నేను ఫస్ట్ చెప్తుంది ఏంటంటే, ఒక బాగా డబ్బున్న అతను ఒక జర్నీ స్టార్ట్ చేస్తాడు టు ఫైండ్ సమ్మన్ హీ లవ్స్. బైక్ మీద అలా జర్నీ స్టార్ట్ చేస్తాడు అండ్ ఆన్ ది వే తను ఒక స్ట్రేంజర్ ని మీట్ అవుతాడు, ఒక అబ్బాయిని. అండ్ ఆ స్ట్రేంజర్ ఫ్రెండ్షిప్ వల్ల తన లైఫ్, ఐ మీన్ అండర్స్టాండింగ్ అబౌట్ లైఫ్ అనేది మారిపోతుంది అనమాట. సో ఒక బాగా డబ్బున్న అతను జర్నీ స్టార్ట్ చేస్తాడు బైక్ మీద, అలా వెళ్తూ ఒక స్ట్రేంజర్ ని మీట్ అవుతాడు. ఆ స్ట్రేంజర్ కంప్లీట్లీ తన పర్స్పెక్టివ్ ని చేంజ్ చేసేస్తాడు లైఫ్ గురించి. అది ఏ మూవీ, ఇది ఏ మూవీ ప్లాట్ తెలిస్తే డ్యూలెట్ మీనో 9726361966 కి కాల్ చేసేయచ్చు. అండ్ ఇప్పుడు మీకోసం ఇంకో సాంగ్ వస్తుంది, వింటూ వింటూనే ఉండండి రేడియో సర్బీ 107.9 FM HD3, మీ సుష్మాతో.

Welcome back. You are tuned into Radio Surabhi 107.9 FM HD3. Meeta undi mee Archi Sushma. And yes, nenu indaka story cheppi daniki related ga ee movie undi aa plot ee movie ki sambandhinchindi ani adiganu. And naaku correct ga answer cheppesaru Sandeep garu, Harsha garu and Deepak garu. So answer enti ante Gamyam. గమ్యం శర్వానంద్ అండ్ అల్లన్ నరేష్ యాక్ట్ చేసిన మూవీ అనమాట. అది సంగతి. అండ్ నేను చాలా ఎనర్జెటిక్ గా ఉన్నాను, మండే కదా ఎందుకు ఇంత ఎనర్జెటిక్ గా ఉన్నాను అని నేను కూడా అనుకుంటున్నాను. అండ్ దానికి సందీప్ గారు అన్నారు ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ జాతర, జాతరలో వైబ్ గానీ అసలు అంతా ఎంత బాగా జరిగిందో అని అన్నారు. ఎగ్జాక్ట్లీ, చాలా చాలా బాగా జరిగింది జాతర. అండ్ మా అందరికి ఇంకా ఊపిచ్చేసింది బాగా. అండ్ మీరందరు కూడా వచ్చి పార్టిసిపేట్ చేసి అక్కడ ఎంజాయ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్ హూ షోడ్ అప్ ఫర్ జాతర. అండ్ ఎస్, ఇంకా ఇంకా ఇలాంటి ఈవెంట్స్ చాలా చాలా జరుగుతూ ఉంటాయి. అండ్ నిన్న జాతర జరిగిన దానికైతే ఫుల్ పంప్డ్ అప్ ఉన్నాం అందరం, అదనమాట సంగతి. అండ్ ఎస్, నెక్స్ట్ స్టోరీ చెప్పేద్దాం. బిఫోర్ ఐ టాక్ అబౌట్ ఆర్ వి రియలీ బిజీ ఆర్ జస్ట్ బీయింగ్ టైర్డ్, దాని గురించి మాట్లాడే ముందు నెక్స్ట్ స్టోరీ ఏంటంటే, ఒక ఐదుగురు జనాలు కంప్లీట్లీ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్, బట్ వాళ్ళు వాళ్ళ ప్రాబ్లమ్స్ తో స్ట్రగుల్ అవుతూ ఉంటారు. బట్ ఆ ఐదుగురికి ఒకరికొకరు తెలియదు అనమాట. కానీ సంహౌ డెస్టినీ వాళ్ళని స్లోగా ఒకే ప్లేస్ కి ఒకే రోజు తీసుకొస్తుంది. ఇదే మూవీ. సో ఐదుగురు ఉంటారు, ఆ ఐదుగురు కంప్లీట్లీ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ అండ్ వాళ్ళ ఓన్ ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటాయి. అండ్ వాళ్ళకి ఒకరికొకరు పరిచయం లేదు, కానీ డెస్టినీ వాళ్ళని స్లోగా ఒకే రోజు ఒకే ప్లేస్ దగ్గరికి తీసుకొస్తుంది. ఇదే మూవీ తెలిస్తే డూ లెట్ మీ నో 9726361966 కి. అండ్ ఇప్పుడు సెహరి మూవీ నుంచి ఇది చాలా బాగుందిలే సాంగ్ వస్తుంది. అండ్ ఈ సాంగ్ రిక్వెస్ట్ చేసింది హర్ష గారు. సో హర్ష గారు, దిస్ ఇస్ ఫర్ యూ. మీరు కూడా వింటూ వింటూనే ఉండండి రేడియో సుర్బి 107.9 FM HD3 మీ ఆర్జే సుష్మతో.

0: వెల్ యూ ఆర్ ట్యూన్ ఇన్ టు రేడియో సుర్భి 107.9 FM HD3. మీరు వింటున్నారు నాన్ స్టాప్ ఫన్ విత్ మీ సుష్మా. అండ్ ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా. నేను ఇందాక నుంచి ఒక స్టోరీ చెప్తూ ఉన్నాను. సో ఒక 5 డిఫరెంట్ స్ట్రేంజర్స్, ఎంటైర్లీ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్, వాళ్ళందరూ డిఫరెంట్ ఓన్ స్ట్రగుల్స్ తో ఉంటూ ఉంటారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి, బట్ వాళ్ళందరూ కలిసి ఒకే ప్లేస్ లో ఒకే రోజు ఒక దగ్గర కలుస్తారు. అండ్ యా, అది ఏ మూవీ అని అడిగాను, నాకు ఇంకా కరెక్ట్ ఆన్సర్ అయితే రాలేదు. సో ఐఎమ్ స్టిల్ కీపింగ్ ఇట్ ఓపెన్, ఎవరైనా ఆన్సర్ చేస్తారేమో చూద్దాము. అండ్ బిఫోర్ దాట్, సో నిన్న అయితే జాతర అయిపోయింది. అండ్ జాతరలో అందరం చాలా బాగా ఎంజాయ్ చేసాం. జాతర ఇస్ అ హ్యూజ్ సక్సెస్ అనమాట. అండ్ వీఆర్ ఆల్ హ్యాపీ టు సీ యూ ఆల్ దేర్. నెక్స్ట్ ఇప్పుడు నేనే చెప్పాలనుకుంటున్నానంటే, సో ఫస్ట్లీ ఈ రోజు బెస్ట్ ఫ్రెండ్స్ డే అంట. సో హ్యాపీ బెస్ట్ ఫ్రెండ్స్ డే. ఇందాక వాసవి అక్క, ఐ మీన్ ఇద్దరు వాసవిలు చేశారు కదా షో. సో నాకు ఇప్పుడే తెలిసింది అనమాట. సో ఐఎమ్ ఎక్సైటెడ్ అబౌట్ దాట్. సో బెస్ట్ ఫ్రెండ్స్ డే గురించి కూడా మాట్లాడుకుందాము. బట్ బిఫోర్ దాట్ ఈ సాంగ్ వస్తుంది, వింటూ వింటూనే ఉండండి రేడియో సుర్భి 107.9 FM HD3 మీ ఆర్జే సుష్మాతో.
1: ఊరు

వెల్కమ్ బ్యాక్. యూ ఆర్ ట్యూన్ ఇన్ టు రేడియో సిటీ 107.9 ఎఫ్ఎం ఎస్డి 3. మీరు వింటున్నారు నాన్ స్టాప్ ఫన్ విత్ మీ సుష్మా. అండ్ ఎస్, నేను ఇందాక ఒక స్టోరీ ప్లాట్ చెప్పేసి అది ఏ మూవీ అని అడిగాను, అండ్ కరెక్ట్ గా ఆన్సర్ చెప్పేశారు సుగాత్రి గారు అండ్ హర్ష గారు. వేదం, వేదం మూవీ ఇస్ ది రైట్ ఆన్సర్. అల్లు అర్జున్, అనుష్క, మనోజ్ వీళ్ళందరూ యాక్ట్ చేసిన మూవీ వేదం స్టోరీ ప్లాట్ చెప్పి అడిగాను అనమాట. సో బిఫోర్ దిస్ సాంగ్ నేను చెప్తూ ఉన్నాను నేషనల్ బెస్ట్ ఫ్రెండ్స్ డే అంట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బెస్ట్ ఫ్రెండ్స్ డే టు ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ అవుట్ దేర్. సో నా లైఫ్ లో కూడా చాలా మంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఇప్పుడు నేను పేర్లు చెప్పుకుంటూ పోతే అది ఒక పెద్ద లిస్ట్ అయిపోతుంది. కాబట్టి ఫ్యూ నేమ్స్ ఐ వుడ్ లైక్ టు సే: దీపక్, మౌనిక, లత, తరుణ్, ప్రదీప్తి, మేఘ్ల అండ్ రాకేష్. సో శ్యామ్, నా సైడ్ నుంచి మీ అందరికీ కూడా హ్యాపీ బెస్ట్ ఫ్రెండ్స్ డే. అలాగే మీరు కూడా మీ బెస్ట్ ఫ్రెండ్స్ కి విష్ చేయాలనుకుంటే విష్ చేయండి. అండ్ ఇఫ్ యూ వాంట్ టు విష్ త్రూ రేడియో సిరిపి, యూ కెన్ జస్ట్ కాల్ మీ. అండ్ ఎస్, సో బెస్ట్ ఫ్రెండ్స్ డే రోజు మంచిగా మీ బెస్ట్ ఫ్రెండ్స్ తో మాట్లాడుకుంటూ హ్యాపీగా ఉండండి. అండ్ బిఫోర్ ఐ ఆస్క్ యూ ద నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ ప్లాట్ సమరీ చెప్పే ముందు నేను మాట్లాడాలనుకుంటున్నాను: ఆర్ వీ రియలీ బిజీ ఆర్ జస్ట్ మెంటలీ టైర్డ్? సో జనరల్ గా ఏంటంటే, మనం నిజంగా బిజీగా ఉన్నామా లేదా మనం ఎంటైర్లీ మెంటలీ టైర్డ్ గా ఉంటున్నామా? బికాస్ అబ్జర్వ్ చేస్తే ఫోన్ 100% ఛార్జ్ ఉంటుంది, ల్యాప్టాప్ బ్యాటరీ ఫుల్ ఉంటుంది, ఇంటర్నెట్ స్పీడ్ బాగుంటుంది, కానీ మన ఎనర్జీ 10% లోనే ఉంటుంది. ఇవన్నీ ఎంత 100% ఉన్నా మన ఎనర్జీ మాత్రం సమ్టైమ్స్ 10% లోనే ఉంటుంది. అందుకే నేను ఇలా స్టార్ట్ చేశాను అనమాట. సో ఈ రోజు నేను చాలా ఎనర్జెటిక్ గా ఉన్నాను బికాస్ నేను ఈ టాపిక్ గురించి ఆలోచిస్తూ ఉన్నాను. సో అలాగా ఎనర్జీ 10% లో ఉంటుంది. వీకెండ్ వచ్చినా టైర్డ్ గా ఉంటుంది, మండే వచ్చినా టైర్డ్ గా ఉంటుంది, వెకేషన్ నుంచి వచ్చినా టైర్డ్ గా అయిపోతున్నాము, అసలు ఏం పని చేయకపోయినా టైర్డ్ అయిపోతున్నాం. మరి ప్రాబ్లం బిజీ లైఫ్ లో ఉందా లేదా బిజీ మైండ్ లో ఉందా? సో అదే మన టాపిక్. ఆర్ వీ రియలీ బిజీ ఆర్ జస్ట్ మెంటలీ టైర్డ్? మీ ఎక్స్పీరియన్సెస్ ఆర్ స్టోరీస్ ఏమైనా ఉన్నా యూ కెన్ లెట్ మీ నో. అండ్ నేను నెక్స్ట్ వచ్చి మాట్లాడతాను. మన బాడీ కంటే మన మైండ్ ఎక్కువ వర్క్ చేస్తుందని నేను అనుకుంటున్నాను, అండ్ విచ్ ఈస్ వై వీ ఆల్వేస్ ఫీల్ టైర్డ్ అని నేను అనుకుంటాను. సో మరి అదేంటి, నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది నేను వచ్చి మాట్లాడతాను. బట్ బిఫోర్ దట్ నెక్స్ట్ స్టోరీ అయితే చెప్పేద్దాం అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ప్లాట్ సమరీ ఏంటి అంటే, ఒక అబ్బాయి ఉంటాడు. ఆ అబ్బాయి ఒక అమ్మాయికి హెల్ప్ చేయాలని చెప్పేసి చాలా హెల్ప్ చేస్తూ, ఐ మీన్ చాలా ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ ఆ అమ్మాయికి ఏం హెల్ప్ చేయాలంటే, వాళ్ళ లవర్ ఒక రిచ్ బిజినెస్ మ్యాన్ కొడుకు అనమాట. సో ఆ అబ్బాయితో ప్యాచప్ చేయడానికి మన హీరో హీరోయిన్ ని వాళ్ళ లవర్ తో ప్యాచప్ చేయడానికి హెల్ప్ చేద్దామని అనుకుంటాడు. సో ఆ హీరో అమ్మాయిని సేవ్ చేస్తూ ఉంటాడు అనమాట. అండ్ వాళ్ళు ఏమనుకుంటారంటే, మన హీరో హీరోయిన్ రిలేషన్షిప్ లో ఉన్నారు అనుకుంటారు. అండ్ హీరో ఆ వాళ్ళ నుంచి ఎలా సేవ్ చేస్తాడు, అండ్ ఆ అమ్మాయి ఇంకొక క్లూ ఏంటంటే, అమ్మాయి సింగర్ హీరోయిన్. సో లాస్ట్ కి మన హీరో హీరోయిన్ కలిసారా, ఎలా కలిసారు, ఇదే మన ప్లాట్ సమరీ. సో అదే మూవీ ఎవరికన్నా తెలిస్తే టు లెట్ మీ నో 9726361966 కి కాల్ చేసి చెప్పేయచ్చు. ఇప్పుడు మీకోసం ఇంకో సాంగ్ వస్తుంది, వింటూ వింటూనే ఉండండి రేడియో సర్బీ 107.9 FM HD3. మీ ఆర్జే సుష్మాతో.

మన స్టూడియోలో టైం అయితే 7:27 అవుతుంది అండ్ మీరు వింటున్నారు నాన్ స్టాప్ ఫన్ విత్ మీ సుష్మా ఓన్లీ ఆన్ రేడియో సర్బి 107.9 FM HD3. అండ్ ఎస్, నేను ఈ సాంగ్ ముందు ఒక సమ్మరీ చెప్పాను, ఒక ప్లాట్ సమ్మరీ చెప్పి అదే మూవీ అని అడిగాను. అండ్ ఎస్, డిఫరెంట్ డిఫరెంట్ ఆన్సర్స్ వచ్చాయి. నాకు తెలియక ఇది చాలా కామన్ ప్లాట్ అనుకుంటాను, మేబీ లైక్ హీరో హీరోయిన్ కి హెల్ప్ చేద్దాం అనుకోవడం, ప్యాచప్ చేయడానికి ట్రై చేయడం, తర్వాత వాళ్ళిద్దరు లవ్ లో పడడం, ఇవన్నీ కొంచెం కామన్ ప్లాట్ అనుకుంటా. నాకు తెలిసి చాలా మూవీస్ ఉన్నాయి, బట్ ఇందులో చిన్నది ఉందన్నమాట. ఏంటి అంటే హీరో హీరోయిన్ ని జస్ట్ హెల్ప్ చేయడం కోసమే కలుస్తాడు. అండ్ ఐ మీన్ హెల్ప్ చేద్దాం అనుకున్న దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది. అండ్ అక్కడ నుంచి అమ్మాయిని కాపాడడం, వాళ్ళు లవ్ లో పడడం, ఇవన్నీ జరుగుతాయి. సో నేను ఎస్, నాకు ఒక 2 ఆన్సర్స్ వచ్చాయి, 2 డిఫరెంట్ మూవీ నేమ్స్ చెప్పారు, బట్ స్టిల్ ఓపెన్ పెడుతున్నాను ఇది. నెక్స్ట్ ఎవరైనా చెప్తారేమో చూస్తాను. అండ్ శ్రీకాంత్ గారు కాల్ చేశారు, సో శ్రీకాంత్ గారికి నేను క్లూ ఇచ్చాను, అలాగే విజయ్ గారు కూడా కాల్ చేశారు, సో మీకు మళ్ళీ ఇంకో క్లూ ఇస్తాను. హీరో నాగార్జున అనమాట ఈ మూవీలో. సో పెద్ద క్లూ, మరి ఆలోచించండి ఇది ఏం మూవీయో. డూ లెట్ మీ నో 9726361966 కి కాల్ చేసి చెప్పేయచ్చు. అండ్ బిఫోర్ వీ గో, ఐటోబి గురించి మాట్లాడేసుకుందాం మన స్పాన్సర్. సో అథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ ఇప్పుడు ఎక్కడ కావాలన్నా ఈజీగా దొరుకుతుంది. ఇన్స్టెంట్ మిక్సర్స్, పౌడర్స్, మసాలాస్, పికల్స్, రాగి ఇడ్లీస్ నుంచి తాంగి గోంగూర రైస్ వరకు జస్ట్ మినిట్స్ లో దొరుకుతుంది. ఓన్లీ ఎట్ ఏటుబి, ఫ్రిస్కో అండ్ లిటిల్ ఎల్మ్ లో ఉన్నాయి. సో విజిట్ ఏటుబి.టెక్సాస్.కామ్ ఆర్ కాల్ 214-872-2345. అదనమాట సంగతి. మీరు నాకు ఆన్సర్ చెప్పాలనుకుంటే 9726361966 కి కాల్ చేసేయచ్చు. ఇప్పుడు ఇంకో సాంగ్ వస్తుంది అండ్ ఆ సాంగ్ తర్వాత కమర్షియల్స్ కూడా వచ్చేస్తాయి. కమర్షియల్స్ తర్వాత మళ్ళీ నేను వచ్చేస్తాను బ్యాక్ టు బ్యాక్. వింటూ వింటూనే ఉండండి రేడియో సుర్బి 107.9 FM HD3, మీ ఆచే సుష్మతో.

0: అండ్ 40% ప్రిజర్వేటివ్ తో చేశారు. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
1: హై దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాగ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ ఇన్ సౌత్ లేక్, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888. ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇస్ ఇన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursu.com or write to support@mypursu.com.
2: Radhika, next week my office event ki please take care of the catering, okay?
1: Sure. How many people are we expecting?
2: 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
1: Idi office party ya leka jatra?
2: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi.
3: Boring long drives ki, tiring work hours ki, okate solution. Radio Surabhi, America lo telugu restam.
4: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
5: Radio Surabhi Revisit.
6: అరే మొన్న మార్నింగ్ మనం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, అరటికాయ బజ్జి లొట్టలు వేసుకుంటూ తిన్నాం. పూర్తి శాకాహార రెస్టారెంట్, అడయార్ ఆనంద్ భవన్.
7: శివ, ఇరాని చాయ్ అంటే చౌరస్తా. ఫస్ట్ ఎవర్ దేశీ డ్రైవ్ త్రూ ఇన్ అమెరికా, చౌరస్తా.
5: థ్యాంక్ యూ.

Alright, you are tuned into Radio Surbhi 107.9 FM HD3. Meeru vintunnaru non-stop fun with me, Sushma. And yes, before these songs and commercials, mundu nenu oka movie plot cheppi adhe movie ani adigaanu. And clue kuda ichesanu, Nagarjuna hero andulo ani cheppi cheppanu. And naaku correct ga answers aithe vachesayi. Ramesh garu munne gurtupattesaranta movie, but somehow line color ledani chepparu. But I am so glad Ramesh garu chaala nenu clue ivvaku munne kanipettesaru. And intaki aa movie enti inta cheptunnavu ani antara. So aa movie entante nenu unnanu, Nagarjuna, Shriya and ఆర్తి అగర్వాల్ యాక్ట్ చేసిన మూవీ నేనున్నాను చెప్పేశాను. నాకు కరెక్ట్ గా ఆన్సర్ చేసింది శ్రీకాంత్ గారు, విజయ్ గారు అండ్ రమేష్ గారు. సో అదనమాట సంగతి. నెక్స్ట్ స్టోరీ ప్లాట్ చెప్పే ముందు, సో బ్యాక్ టు బ్యాక్ 2 సాంగ్స్ అయితే ప్లే చేసేసాను. ఈలోపు మన రేడియో సురభి టీమ్ మన డియరెస్ట్ శ్రీకాంతి గారు కాల్ చేశారు. సో శ్రీకాంతి గారు, నేను ఇందాక నుంచి ఒక టాపిక్ గురించి మాట్లాడుతున్నాను కదా, సో ఆర్ వి బిజీ అండ్ గెటింగ్ టైర్డ్ ఆర్ ఆర్ వి మెంటలీ ఎగ్జాస్టెడ్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాను. సో దానికి శ్రీకాంతి గారు చెప్పారు, సుష్మా మెంటలీ టైర్డ్ ఉంటున్నాము అండ్ ఫిజికల్ గా కూడా ఎగ్జాస్ట్ అవుతూ ఉన్నాము, బోత్ ద వేస్ ఇట్స్ హ్యాపెనింగ్. బట్ ఒకటైతే అబ్జర్వ్ చేశారంట శ్రీకాంతి గారు. సో అదేంటి అంటే, ఇన్ కేస్ మనం ఫిజికల్ గా టైర్డ్ గా ఉంటే బాగా నిద్రపోతాం, మంచిగా నిద్రపడుతుంది ఎండ్ ఆఫ్ ద డే. అదే మెంటలీ ఎగ్జాస్టెడ్ గా ఉన్నాం అనుకోండి, మెంటలీ టైర్డ్ ఉన్నాం అనుకోండి, అస్సలు నిద్రపట్టదు. సో దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ అని శ్రీకాంతి గారు అన్నారు, విచ్ ఇస్ వెరీ ట్రూ. ఫిజికల్ గా ఎగ్జాస్ట్ అయినా పర్లేదు, మంచిగా నిద్ర వస్తుందిలే అనుకోవచ్చు. బట్ మెంటలీ ఎగ్జాస్టెడ్ గా మైండ్ లో ఏదైనా రన్ అవుతూ ఉందనుకోండి, అస్సలు నిద్రపట్టదు, ఇంకా దాని నుంచి 100 ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అదనమాట సంగతి. స్లీప్ స్కెడ్యూల్ కూడా అలా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. అండ్ నేను మాట్లాడతాను అని చెప్పాను కదా సెగ్మెంట్, అదేంటి అంటే మన బాడీ కంటే కూడా మన మైండ్ ఎక్కువ వర్క్ చేస్తుంది అని నేను అనుకుంటున్నాను. సో బేసిక్ గా చిన్నప్పుడు గుర్తుందా మీకు, స్కూల్కి వెళ్తాము, ఏదో చిన్న చిన్నగా క్లాసెస్ అటెండ్ అవుతాము, ఈవినింగ్ వచ్చి ఆడుకుంటాము, నైట్ కి హోంవర్క్ చేస్తాము, మంచిగా తినేసి పడుకుంటాం. కానీ అప్పుడు అంత ఫిజికల్ వర్క్ చేసినా, అంత ఆడుకున్నా మనకి ఎంత ఎనర్జీ ఉండేదో కదా. ఎండ్ ఆఫ్ ద డే కూడా మనం ఇంకా వెళ్ళి ఆడుకోవాలి, ఆ మమ్మీ నేను ఆడుకుంటాను అని చెప్పి అడిగేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆఫీస్ లో చైర్ లో కూర్చొని వర్క్ చేస్తాం, ఫిజికల్ గా చేసే వర్క్ అయితే చాలా తక్కువ. కానీ ఎందుకు అంత టైర్డ్ గా ఉంటున్నాం ఎండ్ ఆఫ్ ద డే అంటే, బికాజ్ మన బాడీ రెస్ట్ లో ఉంటుంది, మనం చైర్ లో కూర్చొని మంచిగా ల్యాప్టాప్ ముందే పనిచేస్తున్నాం, కానీ మన బ్రెయిన్ మాత్రం ఓవర్ టైం చేస్తుంది. సో మార్నింగ్ నుంచి ఒకటే రన్ అవుతూ ఉంటాయి అనమాట బ్రెయిన్ లో. మార్నింగ్ మీటింగ్ గురించి టెన్షన్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ డెడ్ లైన్స్ గురించి టెన్షన్ ఉంటుంది, అండ్ ఈవినింగ్ ఫ్యూచర్ గురించి టెన్షన్ పడతాం, నైట్ అయితే పాస్ట్ ఫ్యూచర్ అన్ని కలిపి కొడతాయి అనమాట బెడ్ లో పడుకున్నప్పుడు. సో అలా బ్రెయిన్ కి కంటిన్యూస్ గా టాస్క్ అనేది రన్ అవుతూనే ఉంటుంది. ఫిజికల్ గా మనకి ఒక 5 మినిట్స్ గ్యాప్ అయినా వస్తుందేమో, కానీ బ్రెయిన్ కి 5 సెకండ్స్ ఆఫ్ రెస్ట్ కూడా మనం ఇవ్వట్లేదు ఎక్సెప్ట్ స్లీపింగ్. అది మన శ్రీకాంతి గారు చెప్పినట్టు నిద్రపట్టలేదు అనుకోండి, ఇంకా అది నెక్స్ట్ లెవెల్ అనమాట. సో నాకు తెలిసినంత వరకు నేను అనుకుంటుంది, మన బాడీ కంటే కూడా రైట్ నో ఇప్పుడున్న అందరికీ బ్రెయిన్ ఎక్కువ వర్క్ అవుతుంది, అండ్ విచ్ ఈస్ వై వీఆర్ ఫీలింగ్ టైర్డ్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో మీరు ఫిజికల్ గా టైర్డ్ గా ఉంటున్నారా, మెంటలీ టైర్డ్ గా ఉంటున్నారా, లేదా రెండు ఉంటున్నారా, టు లెట్ మీ నో. అండ్ నెక్స్ట్ సెగ్మెంట్ నేనేం మాట్లాడదాం అనుకుంటున్నాను అంటే నోటిఫికేషన్స్ గురించి. మొబైల్, సోషల్ మీడియా, నోటిఫికేషన్స్ మన ఎనర్జీని తినేస్తున్నాయా? ఆర్ దే వన్ ఆఫ్ ద రీజన్స్ వై వీఆర్ గెటింగ్ టైర్డ్ అని చెప్పి మాట్లాడదాం అనుకుంటున్నాను. బట్ బిఫోర్ దాట్ నెక్స్ట్ స్టోరీ కూడా చెప్పేస్తాను, అండ్ ఇది ఎవరైనా కరెక్ట్ గా గెస్ట్ చేస్తారేమో చూద్దాము. సో నెక్స్ట్ స్టోరీ ఏంటంటే, మన హీరో ఒక డిటెక్టివ్ ఏజెన్సీ స్టార్ట్ చేస్తాడు ఒక చిన్న టౌన్ లో. అండ్ తనకి ఏదైనా పెద్ద కేసు సాల్వ్ చేయాలని చెప్పి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, బట్ ఆపర్చునిటీస్ రావు కాబట్టి చిన్న చిన్న కేసెస్ సాల్వ్ చేసుకుంటూ ఉంటాడనమాట. బట్ ఫైనలీ వన్ డే ఒక పెద్ద కేసు వస్తుంది తనకి, ఐ మీన్ తనకి రాదు బట్ తనే దూరి సాల్వ్ చేద్దామని చెప్పి సపరేట్ గా తన ఓన్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి అందులో దూరుతాడు. అందులో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, బట్ ఫైనలీ ఆ మిస్టరీని సాల్వ్ చేస్తాడు అండ్ నేషన్ వైడ్ గా ఒక పెద్ద కేసుని సాల్వ్ చేసేస్తాడు. అదనమాట సంగతి. సో నాకు తెలిసి డిటెక్టివ్ ఏజెన్సీ ఒక స్మాల్ టౌన్ లో అనగానే అందరు గుర్తుపట్టేసి ఉంటారని అనుకుంటున్నాను. ఇఫ్ నాట్ నెక్స్ట్ వచ్చి నేను క్లోజ్ ఇచ్చేస్తాను, అప్పటి వరకు ఈ సాంగ్ వింటూ వింటూనే ఉండండి. రేడియో సురభి 107.9 FM HD3 మీ ఆర్జే సుష్మాతో.

వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3. మీ ఆర్జే సుష్మాతో నాన్ స్టాప్ ఫన్ వింటున్నారు. అండ్ ఎస్, నేను ఈ సాంగ్స్ ప్లే చేసే గ్యాప్ లో చాలా కాల్స్ అటెండ్ అయ్యాను. అండ్ ఎస్, నేను ఇందాక చెప్పిన స్టోరీ ఏంటి అంటే, ఒక చిన్న టౌన్ లో మన హీరో FBI ఏజెంట్ లాగా అనుకుంటాడు, డిటెక్టివ్ ఏజెన్సీ స్టార్ట్ చేస్తాడు అండ్ చిన్న చిన్న కేసెస్ సాల్వ్ చేస్తూ ఉంటాడు, ఎప్పటికైనా పెద్ద కేసు సాల్వ్ చేయాలని చెప్పి అనుకుంటాడు. అండ్ ఆ భాగంగా మన హీరోకి మధ్యలో ఒక కేసు ఏదో జరుగుతూ ఉంటే దూరిపోతాడు అందులోకి, అండ్ పర్సనల్ గా ఇన్వెస్టిగేట్ చేసి ఫైనల్లీ ఆ మిస్టరీని సాల్వ్ చేస్తాడు. అదే మూవీ అని అడిగాను, నాకు కరెక్ట్ గా ఆన్సర్ చెప్పేశారు సుధా గారు, సుగాత్రి గారు. అండ్ ఎస్, నాకు హర్ష గారు కూడా కాల్ చేశారు, బట్ హర్ష గారు కాల్ అటెండ్ అవ్వడం కుదరలేదు. సో ఎస్, స్టిల్ ఓపెన్ పెడతాను ఆ మూవీ ఏంటో తెలిస్తే 2 లెన్ మీను 9726361966, లేదంటే నేను వచ్చి నెక్స్ట్ చెప్పేస్తాను సుధా గారు అండ్ సుగాత్రి గారు ఏం ఆన్సర్ చేశారనేది. అండ్ టాకింగ్ అబౌట్ అవర్ టాపిక్ టుడే, సో ఆర్ వి ఎగ్జాస్టెడ్ ఫిజికలీ ఆర్ మెంటలీ అని చెప్పి మాట్లాడుతున్నాను. దాంట్లో మన సుధా గారు చెప్పారు, సుధా గారిని నేను నిన్న జాతర ఈవెంట్ లో కలిసాను. సో సుధా గారు చెప్పారు, సో నిన్న జాతర ఈవెంట్ లో ఫుల్ ఎంజాయ్ చేసేసాము, అక్కడ ఇక్కడ అంత మంచిగా పెద్ద ఈవెంట్ అలా తిరుగుతూ ఉన్నాము, అది ఇది అయింది. సో ఫిజికల్ గా కొంచెం సుధా గారు హెల్ప్ డస్ అక్కడ ఉండి, సో కొంచెం ఫిజికల్ గా టైర్డ్ అయ్యాము. అండ్ ఎండ్ ఆఫ్ ద డే ఇంటికి వెళ్ళినప్పుడు ఇంత పెద్ద ఈవెంట్ అటెండ్ అయ్యి కొంచెం ఫిజికల్ గా టైర్డ్ అయ్యాము, బట్ మంచిగా పడుకోగలిగాము. అండ్ అదే మెంటలీ ఎగ్జాస్టెడ్ గా ఉన్నా, మెంటలీ టైర్డ్ ఉన్నా, ఆర్ లిటిల్ బిట్ యాంగ్షియస్నెస్ ఉన్నా, లైక్ ఇలాంటి ఎస్పెషల్లీ ఇలాంటి ఈవెంట్స్ ఏమైనా జరుగుతున్నప్పుడు ఇట్స్ అ బిగ్ ఈవెంట్ అని చెప్పేసి మనకి ఏదైనా మైండ్ లో యాంగ్షియస్నెస్ ఉంటే, సో వీ కాంట్ స్లీప్ ప్రాపర్లీ అండ్ అప్పుడు అది ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పారు సుధా గారు. అండ్ సుగాత్రి గారు చెప్పారు, సో ఎగ్జాక్ట్లీ మన హ్యాండ్స్ లోనే ఉంటుంది, మరి బ్రెయిన్ కి ఎక్కువ ఎగ్జాస్ట్ అయిపోతున్నాం కదా, మరి దానికి మెడిసిన్ ఏంటి అంటే మన హ్యాండ్స్ లోనే ఉంటుంది అని చెప్పి సుగాత్రి గారు అన్నారు. ఎగ్జాక్ట్లీ నేను ఆలోచిస్తున్నాను అనమాట, ఒక్కొక్కసారి మనం ఫిజికల్ గా బాగా ఎఫర్ట్స్ పెడతాం కదా, లైక్ ఫిజికల్ హెల్త్ చెకప్ కి వెళ్ళాలి, యాన్యువల్ హెల్త్ చెకప్స్ కి వెళ్ళాలి, ఓ నా హ్యాండ్ పెయిన్ వస్తుంది, నా లెగ్ పెయిన్ వస్తుంది, అది ఇది అని చెప్పేసి మనం ఫిజికల్ గా మనం ఇచ్చేంత అటెన్షన్ మన బాడీకి మెంటల్ అటెన్షన్ ఇవ్వమన్నమాట. సో మన బ్రెయిన్ ని ఆర్ మన మైండ్ కి అంత అటెన్షన్ పే చేయం మనం సమ్ టైమ్స్, బట్ ఐ థింక్ మన మైండ్ బాగుంటే, హ్యూమన్ మైండ్ బాగుంటే, మనం పీస్ఫుల్ గా ప్రశాంతంగా ఉంటే మన బాడీలో రోగాలు కూడా తగ్గుతాయని నేను అనుకుంటున్నాను. అండ్ సుగాత్రి గారు కూడా ఎగ్జాక్ట్ గా అదే చెప్తున్నారు. సో అంతా మన హ్యాండ్స్ లోనే ఉంటుంది, మన మైండ్ ని మనమే పీస్ఫుల్ గా ఉంచుకోవడానికి ట్రై చేస్తే మనకు వచ్చే సగం రోగాలు తగ్గిపోతాయని చెప్పి అంటున్నారు, అది కరెక్ట్ అనమాట. సో నెక్స్ట్ మూవీ గురించి చెప్పే ముందు నేను మాట్లాడతాను అన్నాను నెక్స్ట్ సెగ్మెంట్, విచ్ ఈస్ నోటిఫికేషన్స్ మోగుతూ ఉండడం వల్ల మన ఎనర్జీ ఏమైనా తగ్గిస్తుందా అని చెప్పి. సో ఒక్కొక్కసారి అనిపిస్తుంది, అసలు ఫోన్ మనం యూజ్ చేస్తున్నామా, ఫోన్ మనల్ని యూజ్ చేస్తుందా అని చెప్పి. ఎందుకంటే మార్నింగ్ లేవగానే మనందరం చేసే పని ఏంటో ఒక్కసారి ఆలోచించండి. మీరు మార్నింగ్ లేవగానే ఏం చేస్తారు, దేవుడి ఫోటో చూస్తున్నారా, ఆర్ మీ ఫేవరెట్ పర్సన్ ని చూస్తున్నారా, లేకపోతే ఏం చేస్తున్నారు? నాకు తెలిసి 90% ఆఫ్ ద పీపుల్ చూసేది ఫోన్. సో మనం దేవుని చూద్దాం అనుకున్నా ఒక్కొక్కసారి వాల్ పేపర్ లేదా మొబైల్లో ఫోటో ఓపెన్ చేస్తాం, దేవుని చూస్తాం. సో ఫోన్ అనేది చాలా మ్యాండేటరీ, లేచిన వెంటనే మనం ఎవరిని చూసినా చూడకపోయినా ఫోన్ అయితే చూస్తాము. అండ్ అమ్మో ఎవరైనా మెసేజ్ చేశారా, ఎన్ని నోటిఫికేషన్స్ వచ్చాయి, ఇంకా ఆఫీస్ అయితే ఇంకా అది నెక్స్ట్ లెవెల్, అమ్మో మార్నింగ్ నుంచి ఏం మీటింగ్స్ షెడ్యూల్ అయి ఉన్నాయో ఏంటో, ఎవరైనా టీమ్స్ లో మెసేజ్ చేశారో ఏంటో అని చెప్పి చెక్ చేసుకుంటూ ఉంటాం. అండ్ పడుకునే ముందు లాస్ట్ చేసే పని ఏంటి, ఫోన్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, లింక్డ్ఇన్, ఏదో ఒకటి చూస్తూనే ఉంటాము, అలా జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఫోన్ ఇంతగా వాడుతున్నప్పుడు, అన్ని నోటిఫికేషన్స్ వస్తూ ఉన్నప్పుడు అసలు మన బ్రెయిన్ కి కొంచెం పీస్ ఆర్ సైలెన్స్ అనేది ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? ఎవరో ఒకరు ఏదో ఒకటి అడుగుతారు, మనం ఏదో ఒకటి చెప్పాలని చూస్తాం. ఇమాజిన్ మీరు ఒక రూమ్ లో ఉన్నారు, ఒకరు వచ్చి 5 మినిట్స్ కి ఒకసారి మిమ్మల్ని పిలుస్తూ ఉన్నారు, అండ్ ఇంకొకరు వచ్చి 10 మినిట్స్ కి ఒకసారి పిలుస్తూ ఉన్నాడు, అలా ఎవరో ఒకరు వచ్చి మిమ్మల్ని పిలుస్తూనే ఉన్నారు, మీరు ఏదైనా ఒక పనిలో ఉన్నప్పుడు, మీరు ఒక రూమ్ లో కూర్చున్నప్పుడు. సో అలా ర్యాండమ్ గా వచ్చి పీపుల్ డిస్టర్బ్ చేస్తూ ఉంటే మీకు చిరాగ్గా ఉంటుందా, ఉండదా, హెడేక్ వస్తుందా, రాదా ఆఫ్టర్ సమ్ టైమ్? సో అదే మన బ్రెయిన్ సిచ్యువేషన్ కూడా, ఎవ్రీ 1 సెకండ్ 2 సెకండ్స్ కి ఏదో ఒకటి మనం మన బ్రెయిన్ కలా పెడుతూ ఉన్నాం అనమాట, నోటిఫికేషన్స్ అయినా అవ్వచ్చు, ఇంకొక థాట్స్ ఏదో ఒకటి. సో మనం ఆ బ్రెయిన్ కి గ్యాప్ ఇవ్వకపోవడం వల్ల నాకు తెలిసి ఆ బ్రెయిన్ కి అనేది రెస్ట్ ఉండట్లేదు. సో ఫోన్ పక్కన పెట్టి 10 మినిట్స్ కూర్చుందామంటే నాకు తెలిసి చాలా మంది అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయిపోతున్నారు. అండ్ అది అవ్వదు కూడా, అమ్మో నాకు ఎవరైనా మెసేజ్ చేశారేమో చూసేసుకోవాలి అని చెప్పి నాకు తెలిసి 2 మినిట్స్ ఎక్కువ ఉంటే ఎక్కువ అని నేను అనుకుంటున్నాను. ఒక్కొక్కసారి అలా సైలెన్స్ కూడా భయం ఇస్తుందేమో అనిపిస్తుంది, ఫోన్ కి అంత అడిక్ట్ అయిపోయామని నేను అనుకుంటున్నాను, అదనమాట సంగతి. అండ్ నెక్స్ట్ ప్లాట్ స్టోరీ కూడా చెప్పేస్తాను, సో ఎవరైనా గెస్ట్ చేస్తారేమో చూద్దాం. బట్ అది చెప్పే ముందు ఇదైతే స్టిల్ ఓపెన్ ఉంది, హీరో
డిటెక్టివ్ ఏజెన్సీ ఒకటి పెడతాడు ఒక చిన్న టౌన్ లో, అండ్ చిన్న చిన్న కేసెస్ సాల్వ్ చేస్తూ ఉంటాడు. ఏదైనా పెద్ద కేసు సాల్వ్ చేయాలనేది అతని డ్రీమ్. అలా దానిలో భాగంగా ఒక పెద్ద కేసు ఏదో ఉంటే రన్ అవుతుంటే దానిలో దూరేస్తాడు, ఆ దూరేసి ఆ ప్రాబ్లమ్ ని మిస్టరీని సాల్వ్ చేసేస్తాడు. అండ్ క్లూ ఇద్దామా? ఎస్, క్లూ ఏంటంటే అది నెల్లూరులో పెడతాడు. సో నెల్లూరులో ఉంటుంది అనమాట తన ఏజెన్సీ. ఇది ఏంటో తెలిస్తే డులెమినో నాకు తెలిసి పాటికి అందరికి గుర్తొచ్చేసి ఉంటుంది. డులెమినో 9726361966. ఇప్పుడు ఈ సాంగ్ వస్తుంది, వింటూ వింటూనే ఉండండి రేడియో సుర్భి 107.9 FM HD3 మీ ఆర్జే సుష్మతో.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: ఆయుర్వేదంలో ఫుడ్ ఎంత ముఖ్యమో సరౌండింగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ద కామర్ ద స్పేస్ ద బెటర్ యువర్ బాడీ సేవర్స్ ఎవ్రీ ఫ్లేవర్ అట్ శ్రీకృష్ణ విలాస్. ప్రతి డీటెయిల్, ప్రతి డెలికసీ ఇస్ క్రాఫ్టెడ్ టు గివ్ యూ ద పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్. మీ వీక్డే టిఫిన్స్ నుంచి సండే ఫ్యామిలీ ఫీస్ట్ దాకా శ్రీకృష్ణ విలాస్ గివ్స్ యూ అ స్పేస్ ద కాన్వర్సేషన్స్ ఫ్లో, హార్ట్స్ రిలాక్స్ అండ్ ఎవ్రీ బైట్ ఫీల్స్ లైక్ హోమ్. శ్రీకృష్ణ విలాస్ నౌ సర్వింగ్ ఇన్ ఫ్రిస్కో, 13215 మెయిన్ స్ట్రీట్ ఫ్రిస్కో టెక్సస్, 4692696476.
3: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
4: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా.
3: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
5: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ది స్వదేశీ వే.
3: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ.
6: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
7: యు ఆర్ ట్యూన్ ఇన్ టు రేడియో సురభి 107.9 FM HD3 నాన్ స్టాప్ ఫన్ వింటున్నారు మీ అజయ్ సుష్మతో. అండ్ ఎస్, సో నేను ఇన్ ద బిఫోర్ కమర్షియల్స్ ఒక స్టోరీ చెప్పాను, ద సేమ్ స్టోరీ. సో డిటెక్టివ్ ఏజెన్సీ అని చెప్పి

దానికి నాకు మళ్ళీ ఇంకో కరెక్ట్ ఆన్సర్ వచ్చింది. సో సాయి చరణ్ కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. సో మొత్తానికి సుధా గారు, సుగాత్రి గారు అండ్ సాయి చరణ్ గారు కరెక్ట్ గా ఆన్సర్ చేసేసారు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ. సో నెల్లూరు అని చెప్పాను కదా, సో అదనమాట అలా ఉంటుంది నెల్లూరు అంటే. సో నెక్స్ట్ స్టోరీ చెప్పే ముందు ఆర్ మన టాపిక్ గురించి, అదే ఆర్ వి ఫిజికలీ టైర్డ్ ఆర్ మెంటలీ ఎగ్జాస్టెడ్ అని చెప్పి మాట్లాడుతున్నాను కదా, దాని గురించి మాట్లాడే ముందు ఇంకొక స్పాన్సర్ చూద్దాము. సో ఏంటి అంటే మైత్రీస్ రెస్టారెంట్. సో అథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ కావాలంటే మైత్రీస్ ఇండియన్ క్యూజిన్ కి వెళ్ళిపోవచ్చు. హిల్ టాప్ లొకేషన్ లో అమేజింగ్ వ్యూస్, పాటియో సీటింగ్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చిల్ అవ్వడానికి పర్ఫెక్ట్ డెస్టినేషన్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి ఈవినింగ్ స్నాక్స్ వరకు ప్రతి బైట్ లో అథెంటిక్ ఇండియన్ టేస్ట్ కావాలంటే మైత్రీస్ కి వెళ్ళిపోవచ్చు. మీ ఫంక్షన్స్ ఓ పార్టీస్ ఓ కార్పొరేట్ ఈవెంట్స్ కోసం కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాటరింగ్ అండ్ బ్యాంక్వెట్ సర్వీసెస్ ఇన్ టౌన్. సో ఇంకెందుకు ఆలస్యం, విజిట్ మైత్రీస్ క్యూజిన్ నౌ సర్వింగ్ యూ అన్ ఎవంగ్ సౌత్ లేక్ అండ్ ఫ్రెస్కో. అదనమాట సంగతి. అండ్ సో నేను నెక్స్ట్ ప్లాట్ సమ్మరీ చెప్పే ముందు మళ్ళీ ఇంకొంచెం సేపు మన టాపిక్ గురించి మాట్లాడదాము అనుకుంటున్నాను. సో బేసిక్ గా ఓకే, టైర్డ్ గా ఉంటున్నాము, వీక్డేస్ అంటే అండర్స్టాండబుల్, బికాస్ ఆఫీస్ కి వెళ్తాము లేకపోతే ఇంకొక వర్క్ చేస్తాము, ఏదో ఒకటి రన్ అవుతూ ఉంటుంది. బట్ సమ్ టైమ్స్ వీకెండ్ కూడా టైర్డ్ గా అనిపిస్తుంది. నాకైతే అప్పుడప్పుడు అనిపిస్తుంది, మరి నాకు తెలిసి నేను చాలా మందికి ఇలానే అనిపిస్తుందేమో అని అనుకుంటున్నాను. సో వీకెండ్ టైర్డ్నెస్ ఏంటి అంటే, ఫ్రైడే అంటే వీకెండ్ వస్తుందనే ఎక్సైట్మెంట్ ఉంటుంది, సాటర్డే అంటే పడుకుంటాము ఓకే, విచ్ ఇస్ అ చిల్ డే అనుకోవచ్చు. అదే సండే రాగానే యాంగ్జైటీ స్టార్ట్ అయిపోతుంది, అమ్మో రేపు మండే వచ్చేస్తుంది, రేపు ఏం మీటింగ్స్ ఉన్నాయో అది ఇద్దని చెప్పి ఆలోచిస్తూ ఉంటాం అనమాట. సో నేను కూడా నిన్న జాతర ఈవెంట్ జరుగుతుంటే మన అదే రాజేష్తో గానీ అట్లా మాట్లాడుతూ నేను కూడా అంటున్నాను, ఓ రేపు ఇప్పుడు వెళ్లి పడుకోవాలి, రేపు ఆఫీస్ కి వెళ్ళాలి. సో నాకు మండే టెన్షన్ అంతా సండేనే ఉంటుంది అనమాట. సో ఆ యాంగ్జైటీ, సుధా గారు కూడా చెప్పారు ఇందాక, ఇఫ్ యూఆర్ యాంగ్షియస్ అబౌట్ సంథింగ్ దెన్ వీ కాంట్ స్లీప్ అని చెప్పేసి, అండ్ దాట్ విల్ మేక్ అస్ మోర్ టైర్డ్ అనమాట. ఇంకా మండే స్టార్ట్ అయితే ఇంకా ఆబ్వియస్లీ టైర్డ్ గానే ఉంటాము. అసలు రెస్ట్ ఎక్కడ దొరుకుతుంది? వీకెండ్ లో కూడా మైండ్ అయితే వర్క్ అవుతూనే ఉంటుంది. సో నాకు తెలిసి ఆ సాటర్డే సండే స్లీప్ డేస్ లో కూడా మన మైండ్ వర్క్ చేస్తూనే ఉంటుంది. లాండ్రీ చేయాలి, గ్రాసరీస్ తెచ్చుకోవాలి, ఫ్యామిలీతో మాట్లాడాలి, పెండింగ్ వర్క్ ఏదన్నా ఉందా, మండే నా మీటింగ్ ఉంది, మీటింగ్ లోపు నేను ఈ వర్క్ చేసుకోవాలి, ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి, జాబ్ స్విచ్ అవ్వాలా లేకపోతే పెళ్లి చేసుకోవాలా, అదా ఇదా. సోషల్ మీడియా చూస్తాము, సోషల్ మీడియా చూస్తే నేను ఒక షోలో మాట్లాడాను, కంపారిజన్ వస్తుంది. సో అమ్మో వీళ్ళు ఇంత ఉన్నారా, వాళ్ళు అంత ఉన్నారా అని చెప్పేసి మనం ఆలోచిస్తూ ఉంటాం. సో ఇంట్లో ఉంటాం, వీకెండ్ వస్తే మన బాడీ మాత్రం ఇంట్లో ఉంటుంది, మైండ్ మాత్రం బయట ఎక్కడెక్కడో రన్ అవుతూ ఉంటుంది. ఏదో ఆఫీస్ లో రన్ అవుతుంది, లేకపోతే గ్రాసరీ స్టోర్ లో రన్ అవుతుంది, లేకపోతే వేరే వాళ్ళ లైఫ్ లో రన్ అవుతూ ఉంటుంది అనమాట. వాళ్ళ లైఫ్ ఇంత బాగుంది, ఏంటి అది ఇది అని చెప్పేసి. సో బేసిక్ గా మనం లీజర్ గా ఏదైనా పని చేసినా కూడా మన బ్రెయిన్ అయితే రిలాక్స్ అవ్వట్లేదని నేను అనుకుంటున్నాను. మరి దీన్ని ఎలా టాకిల్ చేయాలి అంటే, అంతే మన హ్యాండ్ లోనే ఉంది, మన బ్రెయిన్ ని మనమే కొంచెం ఆపుకోవాలన్నమాట, అది సంగతి. అండ్ నెక్స్ట్ ప్లాట్ సమ్మరీ కూడా చెప్పేస్తాను. అండ్ నెక్స్ట్ ప్లాట్ సమ్మరీ ఏంటి అంటే, సో మన హీరో ఒక పెద్ద ఆయన, ఆయనకు ఒక ఫిలాసఫీ ఉంటుంది ఏంటంటే, హ్యూమన్ రిలేషన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ మనీ అని చెప్పేసి ఆయన అనుకుంటాడు. కానీ అది వాళ్ళ ఫ్యామిలీకి, ఎస్పెషల్లీ వాళ్ళ పిల్లలకి నచ్చదు. అండ్ ఫైనలీ ఆయన ఫిలాసఫీని ఫాలో అవుతూనే అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటాడు. అలాగా కొన్ని రోజులకి ఆయన చనిపోయినప్పుడు వీళ్ళ ఫ్యామిలీ మాత్రం, బికాస్ ఈ ప్రాపర్టీస్ అండ్ ఇష్యూస్ వల్ల వీళ్ళ ఫ్యామిలీ మాత్రం ముందుకు రారు, ఎస్పెషల్లీ వీళ్ళ పిల్లలు. బట్ ఆయన ఎవరికైతే హెల్ప్ చేస్తుంటారో వాళ్ళందరూ వచ్చి ఆయన లాస్ట్ రైట్స్ ఉంటాయి కదా అవన్నీ చేస్తారనమాట. సో ఆ మూవీ ఏంటి, టు లెట్ మీ నో 9726361966 కి కాల్ చేసేయచ్చు. ఇది నాకు తెలిసి అందరూ చూసుంటారు అండ్ అందరికి ఫేవరెట్ మూవీ అని అనుకుంటున్నాను. సో ఎవరైనా ఆన్సర్ చేస్తారేమో చూద్దాం. బట్ ఈ లోపు దీపక్ గారు రిక్వెస్ట్ చేశారు బూమ్ బూమ్ సాంగ్ ఫ్రమ్ ది మూవీ డ్యూడ్. సో వింటూ వింటూనే ఉండండి రేడియో సుర్భి 107.9 FM HD3, మీ ఆర్జే సుష్మతో.

You are tuned into Radio Surabhi 107.9 FM HD3 non-stop fun వింటున్నారు మీ ఆజే సుష్మాతో అండ్ ఎస్ సాంగ్స్ ప్లే అయ్యే గ్యాప్ లో నేను కాల్స్ అటెండ్ అయిపోయాను అండ్ ఎస్ సో నేను ఇందాక ఒక స్టోరీ అడిగాను ఆ స్టోరీకి నాకు కరెక్ట్ ఆన్సర్స్ అయితే వచ్చాయి బట్ ఆన్సర్ ఏంటి అంటే ఫస్ట్ ఆన్సర్ చెప్పేస్తాను ఆ నలుగురు మూవీ రాజేంద్ర ప్రసాద్ గారు యాక్ట్ చేసిన మూవీ ఆ నలుగురు సో చాలా మంది ఆన్సర్ చేశారు బట్ నాకు శ్రీనివాస్ గారి గురించి చెప్పాలి అని ఉంది సో శ్రీనివాస్ గారు చెప్పారు అందులో ఒక డైలాగ్ ఉంటుంది అదేంటంటే ఎవరో మన రాజేంద్ర ప్రసాద్ గారు ఒకరికి హెల్ప్ చేస్తారు బట్ తర్వాత వేరే ద్వారా తెలుస్తుంది దట్ ఆ పర్సన్ కి ఆ ప్రాబ్లం లేదు జస్ట్ మనతో ఫూల్ చేశారు అని చెప్పి చెప్తారు బట్ రాజేంద్ర ప్రసాద్ గారు ఒక డైలాగ్ చెప్తారు ఏంటంటే ఐఎమ్ హ్యాపీ దట్ ఆ పర్సన్ కి ఆ ప్రాబ్లం లేదని వాడు నన్ను ఫూల్ చేసినా ఇట్స్ ఓకే బట్ అట్లీస్ట్ వాడికి ఆ ప్రాబ్లం లేదన్నందుకు నేను హ్యాపీగా ఉన్నాను అని చెప్పి అన్నారు బట్ అది మూవీస్ లో బాగుంది కానీ శ్రీనివాస్ గారు అంటున్నారు బయట కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువ ఇలానే జరుగుతుంది సో ఎవరికి నిజంగా ప్రాబ్లం ఉంది జెన్యున్ ప్రాబ్లమ్ తో ఎవరైనా ఉన్నారా లేకపోతే ఎవరు మనల్ని ఫూల్ చేయడానికి చూస్తున్నారనేది కనుక్కోవడం చాలా కష్టంగా ఉంది అండ్ ఇలాంటి వాళ్ళని చూడడం వల్ల మనకు అసలు రియల్ గా ఎవరికన్నా హెల్ప్ చేద్దామన్నా కూడా చేయలేకపోతున్నాము 100 సార్లు ఆలోచించాల్సి వస్తుంది అని శ్రీనివాస్ గారు అన్నారు విచ్ ఇస్ వెరీ ట్రూ సో యా ఈ మూవీ ద్వారా ఐ మీన్ మనకి చాలా మంచి చూపించారు లైక్ హౌ వీ షుడ్ be with the human relationships money kanna human relationships enta important ani cheppesi ee movie manaku cheptundi but ee kaalamlo danni misuse cheskuntunnaru chaala mandi and ilantivi especially bayata vaallu chestunna okay but mana friends lo kuda kontha mandi chestu untaru and friends kuda ala chesthe ఇంకా మనం కూడా అంత కైండ్ హార్టెడ్ గా ఉండలేము అండ్ పీపుల్ కి హెల్ప్ చేయాలన్నా కూడా చాలా ఆలోచిస్తూ ఉంటాము సో పీపుల్ ఇన్ కేస్ మీకు బాగా నీడ్ ఉంటే తప్ప ఆర్ ఇఫ్ యూఆర్ ఇన్ అ జెన్యున్ ప్రాబ్లమ్ తప్ప ప్లీజ్ డోంట్ రీచ్ అవుట్ ఎవరిని అలా ఫోన్ చేయకండి బికాజ్ నిజంగా ఎవరికైతే సహాయం రావాలో వాళ్ళకి రాకుండా ఉంటుంది ఇలాంటివి చేయడం వల్ల సో అదనమాట సంగతి అండ్ ఆఫ్ కోర్స్ శ్రీనివాస్ గారు కూడా మన జాతర గురించి చెప్పారు ఆయన కూడా అక్కడ ఉన్నారు అండ్ బాగా ఎంజాయ్ చేశారంటే థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ జాతరకు వచ్చిన వాళ్ళందరికీ కూడా సో నేను నెక్స్ట్ స్టోరీ చెప్పే ముందు మన టాపిక్ ఉంది కదా ఆర్ వి ఫిజికల్లీ టైర్డ్ అండ్ ఆర్ వి ఫిజికల్లీ బిజీ ఎక్కువ వర్క్ చేస్తూ ఫిజికల్ గా దానివల్ల టైర్డ్ అవుతున్నామా ఆర్ మెంటలీ ఎగ్జాస్ట్ అవ్వడం వల్ల టైర్డ్ గా ఫీల్ అవుతున్నామా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాను సో దానిలో నెక్స్ట్ నేను మాట్లాడాలి అనుకుంటుంది కంపారిజన్ గురించి బికాజ్ ఇందాక మాట్లాడుతున్నాను కదా వీకెండ్ వచ్చినా కూడా మనం ఇన్స్టాగ్రామ్ లోనో ఫేస్బుక్ లోనో ఏదో ఒకటి చూస్తూ ఉంటాము అండ్ చూసిన ప్రతిసారి ఓ వాడికి ఇంతుందా నాకు ఇంతుందా అని చెప్పి ఒక కంపారిజన్ వస్తుంది సో నేను దీని గురించి ఒక సెపరేట్ షో కూడా చేశాను సో హౌ సోషల్ మీడియా ఇస్ ఎఫెక్టింగ్ అస్ హౌ వీ ఆర్ ఫీలింగ్ లోన్లీ డిస్పైట్ హ్యావింగ్ సోషల్ మీడియా డిస్పైట్ హ్యావింగ్ సో మెనీ నోటిఫికేషన్స్ అండ్ దానిలో నేను కంపారిజన్ గురించి మాట్లాడాను సో మళ్ళీ దాన్ని కూడా అంటే నాకు దానివల్ల కూడా సమ్ టైమ్స్ మనం కంపారిజన్ చేసుకోవడం వల్ల సాడ్ గా ఫీల్ అవ్వడం ఏమో గానీ ఎనర్జీ కూడా డ్రైన్ అవుతుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను సో మన లైఫ్ బాగానే ఉంటుంది అన్ని బాగానే జరుగుతూ ఉంటాయి బట్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తాము అప్పుడు ఒకడు యూరోప్ లో తిరుగుతూ కనిపిస్తాడు ఒకడు పెళ్లి చేసుకుని కనిపిస్తాడు లేదా ఒకటి ప్రమోషన్ వస్తుంది ఒకడు ఏదో ఇల్లు కట్టుకుంటాడు అప్పుడు మనకి లైఫ్ బోరింగ్ గా అనిపిస్తుంది అనమాట ఓ మనం ఏం చేస్తున్నాం బెడ్ మీద కూర్చొని ఇవన్నీ చూస్తున్నాం అని చెప్పి ఆలోచిస్తాం సో 5 మినిట్స్ ముందు వరకు మనం హ్యాపీగానే ఉంటాం గానీ కంపారిజన్ వచ్చిన తర్వాత అన్హ్యాపీ అయిపోతాము అండ్ హండ్రెడ్స్ ఆఫ్ థాట్స్ మన బ్రెయిన్ లో రన్ అవుతూ ఉంటాయి అనమాట నేను ఎందుకు ఇలా లేను అది ఇదని చెప్పి మన బ్రెయిన్ కి ఎక్కువ వర్క్ పెట్టేస్తాము సో మన లైఫ్ ని పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకోవడం వల్ల అట్లా ఇట్లా అవుతూ ఉంటాయి సో అది నాకు తెలిసి ఆ థాట్స్ ఇంకా ఎక్కువైపోయి మన ఫ్యూచర్ ఏంటి అదేంటి ఏదేంటి అని మనం స్ట్రెస్ అవ్వడం టెన్షన్ పడడం ఇవన్నీ స్టార్ట్ చేసేసి ఫిజికల్ గా మనల్ని మనం ఐ మీన్ మెంటల్ గా మనల్ని మనం టైర్డ్ చేసుకుని ఉంటున్నాం అనమాట సో అది సంగతి నేను నెక్స్ట్ వచ్చి మళ్ళీ దీని గురించి మాట్లాడేస్తాను ఇంకా బట్ బిఫోర్ దాట్ నెక్స్ట్ ప్లాట్ సమరీ ఏంటి అంటే సో మన హీరో విలేజ్ లో ఉంటాడు మన హీరో వాళ్ళ ఫాదర్ కి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు సిటీలో అక్కడికి పంపిస్తాడు ఏదైనా జాబ్ చూసుకో అని చెప్పేసి సో అక్కడికి వెళ్ళిన తర్వాత మన హీరోని చూసి హీరోయిన్ ప్రేమలో పడుతుంది హీరోయిన్ ఎవరు అంటే మన హీరో వాళ్ళ ఫాదర్ కి ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కూతురు అనమాట అలా ప్రేమలో పడుతుంది బట్ ఆ పాపకి అప్పుడే ఎంగేజ్మెంట్ అయిపోయి ఉంటుంది నాకు తెలిసి ఈ పాటికి అందరు కనిపెట్టే ఉంటారు ఎనీవే సో ఎంగేజ్మెంట్ అయిపోయి ఉంటుంది బట్ స్టిల్ ఆ అమ్మాయి మన హీరోకి ప్రేమిస్తూనే ఉంటుంది ట్రై చేస్తూ ఉంటుంది అండ్ ఎవెన్షియల్లీ మన హీరో హీరోయిన్ ఎలా కలిసారు ఫ్యామిలీస్ ఎలా ఒప్పుకున్నాయి అనేది స్టోరీ అనమాట సో ఈ ప్లాట్ సమరీ ఏ మూవీతో తెలిస్తే డూ లెట్ మీ నో 9726361966 కి కాల్ చేసేయచ్చు ఇప్పుడు మీ అందరి కోసం ఇంకొక సాంగ్ వస్తుంది వింటూ వింటూనే ఉండండి రేడియో సర్బీ 107.9 FM HD3 మీ ఆర్జే సుష్మతో

0: యూ ఆర్ ట్యూన్ ఇన్ టు రేడియో సర్బీ 107.9 ఎఫ్ఎం HD3 అండ్ ఎస్ మీరు వింటున్నారు నాన్ స్టాప్ ఫన్ విత్ మీ సుష్మా. నేను మాట్లాడుతున్నాను ఇందకటి నుంచి చిన్న ప్లాట్ సమ్మరీ చెప్పేసి అది ఏ మూవీ గెస్ట్ చేయగలరా అని అడుగుతున్నాను. అండ్ ఆల్సో మనం మాట్లాడుకుంటున్నాం ఈరోజు ఆర్ వి ఫిజికలీ టైర్డ్ అండ్ లైక్ ఫిజికలీ ఎగ్జాస్టెడ్ ఆర్ జస్ట్ మెంటలీ టైర్డ్ ఉండడం వల్ల మనం వీక్ గా ఫీల్ అవుతున్నామా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాను. అండ్ ఎస్ అసలు ఈ టాపిక్ ఎలా స్టార్ట్ అయింది సుష్మా, నీకు థాట్ ఎలా వచ్చింది అని చెప్పి నన్ను కొంతమంది అడిగారు. సో అదేంటంటే బేసిక్ గా నిన్న జాతర జరిగింది కదా, సో జాతర కోసం ఫుల్ ఎక్సైటెడ్ గా ఉన్నాము, అక్కడంతా మంచిగా ఈవెంట్ అయింది, సో ఆ పంప్డ్ అప్ గా ఉన్నాము. సో అందరం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అక్కడే ఉండడం అండ్ నేను ఆలోచించాను ఓకే ఈ రోజు నేను ఫిజికల్ గా చాలా పనిచేశాను బట్ ఇంకొక కొన్ని రోజులు ఉంటాయన్నమాట వేర్ వి ఫీల్ సో డ్రెయిన్డ్ అవుట్, నిద్ర పట్టకపోవడం ఆర్ యునో లైక్ బాగా అలసిపోయానురా బాబు ఈ రోజు అని చెప్పి ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటాం అన్నమాట. అదే నిన్న అంత పనిచేసాము మార్నింగ్ నుంచి అక్కడే ఉన్నాం కదా, లైక్ అందరూ టీమ్ మొత్తం గానీ అండ్ మన లిజనర్స్ కూడా అందరూ వచ్చారు, ఎంజాయ్ చేశారు మార్నింగ్ నుంచి, అక్కడే చాలా మంది ఉన్నారు. సో వై ఆర్ వి సో హ్యాపీ, ఎందుకు మనం ఫిజికల్ గా అంత ఎగ్జాస్ట్ అయినా కూడా ఎందుకు ఆ టైర్డ్నెస్ అనేది నైట్ కి మనకి లేదు అని చెప్పి నేను ఆలోచిస్తున్నాను. అఫ్ కోర్స్ కొంచెం ఫిజికల్ గా ఉంటుంది బట్ స్టిల్ ఒక హ్యాపీనెస్ ఉంది, లైక్ యునో ఒక ఎక్సైట్మెంట్ ఉంది అండ్ వీ ఎంజాయిడ్ అలాట్ అండ్ నైట్ మంచిగా నిద్రపోయాము అండ్ అది నేను ఆలోచిస్తూ ఉన్నానమాట. సో ఇంత ఫిజికల్ గా టైర్డ్ అయినా కూడా ఐఎమ్ నాట్ ఫీలింగ్ దట్ సాడ్నెస్ ఆర్ మెంటల్ గా నేను అంత టైర్డ్ గా లేను. నా బాడీ టైర్డ్ కొంచెం ఉన్నా కూడా బట్ ఐ వాజ్ ఏబుల్ టు మేనేజ్ ఎవ్రీథింగ్ అండ్ ఐ వాజ్ సో హ్యాపీ. ఇంకా ఈవినింగ్ వెళ్ళిన తర్వాత కూడా అందరికి కాల్ చేసి ఓ మా జాతర ఇలా అయింది అలా అయింది, దిస్ ఈవెంట్ ఇలా జరిగింది అలా జరిగింది, ఐ మెట్ దీస్ పీపుల్ అని చెప్పి ఎక్సైటెడ్ గా అదే ఎక్సైట్మెంట్ తో మాట్లాడాము అండ్ అదే ఎనర్జీ అలా కంటిన్యూ అయింది నైట్ వరకు కూడా. సో అలా ఆలోచిస్తున్నప్పుడు నాకు ఇది అనిపించింది, సో మనం మెంటల్ గా ఎగ్జాస్ట్ అయినప్పుడే ఆ టైర్డ్నెస్ ఎక్కువ ఫీల్ అవుతాము ఇన్స్టెడ్ ఆఫ్ ఫిజికలీ గెటింగ్ టైర్డ్. సో అందుకే నేను మెంటల్ గా మనం ఎలా పీస్ఫుల్ గా ఉండాలి, మనం మెంటల్ హెల్త్ ని ఎలా కాన్సన్ట్రేట్ చేయాలి అంటే ఫిజికల్ హెల్త్ తో పాటు అది కూడా చేయాలని చెప్పి అప్పుడు అనిపించి సో అలా ఈ టాపిక్ తీసుకున్నాను అనమాట. అండ్ దాంట్లో నెక్స్ట్ నేను మాట్లాడాలనుకుంటుంది డెసిషన్ ఫెటిక్ గురించి. సో డెసిషన్ ఫెటిక్ అంటే ఏంటి అంటే బేసిక్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఆలోచిస్తే మన పేరెంట్స్ జనరేషన్ ఆర్ ఇంతకు ముందు మన చిన్నప్పుడు కానీ ఆ టైంలో మనకి థింగ్స్ అనేవి చాలా క్లియర్ అండ్ సింపుల్ గా ఉంటాయి. అది ఇప్పుడైతే కాఫీ ఆర్డర్ చేయడానికి ఒక 20 ఆప్షన్స్, స్టార్ బక్స్ కి వెళ్ళాలా ఇంకొక దగ్గరికి వెళ్ళాలా అసలు ఏం తినాలి ఏం తాగాలి, ఒకవేళ స్టార్ బక్స్ కి వెళ్తే ఏ కాఫీ తీసుకోవాలి, ఎంఐ మాచా లవర్ ఆర్ కాఫీ లవర్, ఇలా 100 థాట్స్ వస్తాయి. మూవీ చూస్ చేసుకోవడానికి ఒక 50 ఆప్షన్స్ అనమాట, ఏ మూవీ బాగుంది, ఓ ఇది బాగుందా, ఈ యాక్టర్ ఉన్నారా, ఓ ఇది నచ్చిందా, ఓకే ఈ జానరా, ఓకే వెళ్దాం. సో అలా ఒక సిరీస్ చూద్దామంటే ఒక 50 ఆప్షన్స్ ఉంటాయి, కెరియర్ కి ఆప్షన్స్ ఉంటాయి, రిలేషన్షిప్ లో ఆప్షన్స్ ఉంటాయి, ఈ అబ్బాయా ఈ అబ్బాయా లేదా ఆ అమ్మాయిని చూద్దామా, అలాగా రిలేషన్షిప్స్ లో ఉంటాయి, లైఫ్ లో ఆప్షన్స్ అండ్ ఫ్రీడమ్ ఎక్కువైపోయింది. అండ్ నాకు తెలిసి వీటన్నిటి గురించి ఏదైనా ఒక పని చేయడానికి 20 ఆప్షన్లు ముందు పెట్టుకోవడం వల్ల నాకు తెలిసి మన మైండ్ కి పీస్ అనేది తగ్గిపోయింది అని చెప్పి నేను అనుకుంటున్నాను. బట్ ఈ జనరేషన్ లో మరి పీస్ ఎలా పెంచుకోవాలి, ఐ మీన్ ఎన్ని ఆప్షన్స్ లేకపోతే ఎలా అంటారా. సో ఉంటాయి 20 ఆప్షన్స్ ఉంటాయి బట్ 20 ఆప్షన్స్ గురించి మనం ఎక్కువ ఆలోచించేసి 20 వేస్ లో ఆలోచించేసి మన బ్రెయిన్ ని స్ట్రెస్ చేసుకోకుండా 20 ఆప్షన్స్ ఊరికే అలా చూసేసి ఓకే దిస్ ఇస్ వాట్ ఈస్ మోర్ సూటబుల్ టు మీ అది తీసుకుందాం, ఓకే పడతామా కింద పడతామా సక్సెస్ అవుతామా తర్వాత సంగతి, ముందైతే అది చూస్ చేసుకుందామని మైండ్ లో పీస్ఫుల్ గా అనుకుంటూ చేస్తూ ఉంటే అది సెట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అదనమాట సంగతి. అండ్ నేను స్టార్ బక్స్ ఐ మీన్ బరిస్టో థియరీ కూడా చెప్పాను లాస్ట్ టైం. సో మనం ఏదైతే ఎక్కువ జరగద్దు అనుకుంటామో అదే జరుగుతుంది, బికాస్ దాట్ ఈస్ వేర్ వీఆర్ పుటింగ్ అవర్ ఎనర్జీ ఇన్ అని చెప్పేసి. అదే జరగద్దు అనుకునే దానికంటే ఇది నాకు జరగాలని మీ ఎనర్జీ అక్కడ పెట్టండి. సో మీరు ఏది చూస్ చేసుకున్నా మంచిగా జరుగుతుంది అండ్ లైఫ్ లో పీస్ఫుల్ గా ఉంటారు. సో అదనమాట నేను చెప్పాలనుకుంటుంది. ఇప్పుడు కొన్ని కమర్షియల్స్ వచ్చేస్తాయి, కమర్షియల్స్ తర్వాత నేను వచ్చేస్తాను. వింటూ వింటూనే ఉండండి రేడియో సర్బీ 107.9 ఎఫ్ఎం HD3 మీ సుష్మా.
1: బ్రో ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
2: ఇప్పటిదాకా నువ్వు చేసినవా, నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
1: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
3: అందరికీ నమస్కారం, నేను వివియన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి అలాగే టీం అందరికి, ఆర్జేలుగా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికీ హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఎంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు టెక్నాలజీతో విజువల్ మీడియా ఎంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాతమధురమైన మన రేడియో జ్ఞాపకాలని పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కర్తమే స్వామి. రేడియో సర్వీస్ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతార్థవందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగు నేస్తాం. థ్యాంక్ యూ.
2: డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
4: What a day, I'm completely exhausted. Dinner plans enti?
5: Neem undaledi roju dinner ki. Dinner plans enti?
6: Every time, okate question. Dinner plans enti? Answer matram chala simple. Madeira and masala. Simple charts to mithai. Corporate lunch buffets nunchi. Interesting weekend buffets daka. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow-cooked Mughlai curries beyond comparison. Madeira and masala. Royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madeiraandmasala.com.
0: మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3. సురభి క్లాక్ లో టైం అయితే 8:32 అవుతుంది అండ్ మీతో ఉంది మీ ఆర్జే సుష్మా. సో ఎస్, ఇందాక నేను కమర్షియల్స్ ముందు అండ్ బిఫోర్ ఐ స్పోక్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ నేను అడిగాను ఒక ప్లాట్ సమరీ చెప్పేసి అదే మూవీది అని అడిగాను. సో నేను అడిగిన ప్లాట్ సమరీ ఏంటి అంటే, హీరో విలేజ్ నుంచి టౌన్ కి వస్తాడు, వాళ్ళ డాడీ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ దగ్గర ఉంటాడు అండ్ మన హీరోయిన్ ఆ బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ కూతురు అండ్ అమ్మాయి దీనిని ప్రేమిస్తుంది. బట్ అమ్మాయికి అప్పటికే ఎంగేజ్మెంట్ అయిపోయి ఉంటుంది, బట్ స్టిల్ వాళ్ళిద్దరు ప్రేమ ఎలా సక్సెస్ అయింది ఏంటి అని చెప్పేసి అదే స్టోరీ అని చెప్పాను. అండ్ ఆ మూవీని కరెక్ట్ గా గెస్ట్ చేసింది సాయి అండ్ దీపక్ గారు. సో అదనమాట సంగతి. అండ్ నెక్స్ట్ స్టోరీ కూడా అడిగేస్తాను అండ్ దాని తర్వాత మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది. బట్ బిఫోర్ దట్ ఆ స్టోరీ ఏంటి అంటే, సో ఒక ఇండస్ట్రియలిస్ట్ కి ఒక ఓన్లీ సన్ ఉంటారనమాట అండ్ ఆయన వాళ్ళ అబ్బాయిని తనకి తనను చూస్ చేసుకున్న ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని చెప్పి అనుకుంటాడు. బికాజ్ ఆయనకి లవ్ మ్యారేజెస్ అంటే అంతగా ఇష్టం ఉండదు అనమాట ఆయన ఎక్స్పీరియన్సెస్ వల్ల. సో ఆ బ్రైడ్ ని సెలెక్ట్ చేసే ముందు చాలా కండిషన్స్ ఉంటాయన్నమాట మన హీరో వాళ్ళ డాడీకి. సో అలాగా అలా చూసి ఒక అమ్మాయిని కనిపెడతారనమాట వాళ్ళ కొడుక్కి ప్రాస్పెక్ట్ బ్రైడ్ గా చెప్పి చూస్తారు. కానీ మన హీరో మాత్రం ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తాడు. అలా చాలా గొడవలు జరుగుతూ ఉంటాయి. అన్ని జరిగిన తర్వాత ఫాదర్ అండ్ సన్ ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ వస్తారు. సో ఆ అండర్స్టాండింగ్ ఏంటంటే, హీరోయిన్ వాళ్ళ డాడీని కన్విన్స్ చేసి మన హీరో వితౌట్ యూజింగ్ ద ఫాదర్స్ నేమ్, అంటే మన హీరోకి ఏం కండిషన్ పెడతారంటే నా పేరు వాడకుండా నువ్వు ఆ హీరోయిన్ వాళ్ళ ఫాదర్ ని కన్విన్స్ చేయాలి, అప్పుడే నేను అమ్మాయిని కలుస్తాను, అదర్వైజ్ లేదంటే నేను చూపించిన వాళ్ళని పెళ్లి చేసేసుకోవాలి అని చెప్తారనమాట. సో అది స్టోరీ. నాకు తెలిసి ఇది చాలా ఫేమస్ మూవీ. మరి ఎవరైనా కనపడతారా లేదా చూద్దాము. మీకు కానీ ఆన్సర్ తెలిస్తే, అదే మూవీయో తెలిస్తే, డూ కాల్ మీ 9726361966 కి కాల్ చేసి చెప్పొచ్చు. అండ్ ఇప్పుడైతే మనసంతా నువ్వే మూవీ నుంచి చెప్పవే ప్రేమ వస్తుంది. ఇది రిక్వెస్ట్ చేసింది సాయి గారు. సో ఎంజాయ్ ది సాంగ్. మీరు కూడా వింటూ వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HD3.

మీరు వింటున్నారు రేడియో సుర్బి 107.9 ఎఫ్ఎం HD3 అండ్ ఎస్. సో నేను ఇందాక ఒక స్టోరీ చెప్పి అదేంటి ఏ మూవీ ప్లాట్ సమ్మరీ అది అని అడిగాను. సో నేను ఏం చెప్పానంటే హీరోకి డాడీ ఉంటారు, లైక్ ఐ మీన్ పెద్ద ఇండస్ట్రియలిస్ట్ వాళ్ళ కొడుకు మన హీరో అండ్ ఒక అమ్మాయిని వెతుకుతారు. బట్ మన హీరో ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తారు అండ్ కండిషన్స్ ఆఫ్టర్ సో మెనీ థింగ్స్ మన హీరోకి ఒక కండిషన్ పెడతారు, నా పేరు చెప్పకుండా నువ్వు వెళ్ళి ఆ అమ్మాయి వాళ్ళ డాడీని ఒప్పిస్తే నేను అప్పుడు ఆ అమ్మాయిని కలుస్తాను, లేదంటే నువ్వు నేను చెప్పిన వాళ్ళనే పెళ్లి చేసుకోవాలి అని చెప్తారు అని చెప్పాను. సో దానికి నాకు కరెక్ట్ గా ఆన్సర్స్ అయితే వచ్చేసాయి. మూవీ ఏంటి అంటే అహనా పెళ్ళంట. సో మమతా గారు అండ్ దీపక్ గారు కరెక్ట్ గా ఆన్సర్ చెప్పేశారు, అహనా పెళ్ళంట. సో నెక్స్ట్ స్టోరీ అడిగే ముందు ఆర్ నెక్స్ట్ మన టాపిక్ మాట్లాడుకునే ముందు మన స్పాన్సర్ చూసేద్దాము. సో రాధాకృష్ణ టెంపుల్ ఆలన్ వాళ్ళు మీ అందరినీ కూడా మనందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నారు వెంకటేశ్వర ప్రాణ ప్రతిష్ట మహోత్సవంకి ఇన్వైట్ చేస్తున్నారు అందరినీ. సో శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి మూల విరాట్ విగ్రహం అండ్ గర్భగృహం శంకుస్థాపన జరుగుతుంది July 1st నుంచి July 5th వరకు. సో 5 days ఆఫ్ వేదిక్ రిచువల్స్, హోమాలు, డివోషనల్ ప్రోగ్రామ్స్ అండ్ బ్లెస్సింగ్స్ అన్ని ఉంటాయి అక్కడ. సో ఆల్ డివోటీస్ అండ్ ఫ్యామిలీస్ ఆర్ వెల్కమ్. డొనేషన్స్ అండ్ స్పాన్సర్షిప్స్ కూడా వెల్కమ్. విజిట్ చేయొచ్చు మీరు https://www.radhakrishnatemple.net. డొనేషన్స్ కానీ ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కోసం మీరు వాళ్ళ వెబ్సైట్ విజిట్ చేసేయచ్చు. రాధాకృష్ణ టెంపుల్ ఆలన్ July 1st నుంచి July 5th వరకు శ్రీ వెంకటేశ్వర ప్రాణ ప్రతిష్ట మహోత్సవం జరగబోతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, అందరం అక్కడ కలుసుకుందాము అదనమాట సంగతి. సో నెక్స్ట్ స్టోరీ చెప్పే ముందు మన టాపిక్, ఆర్ వి ఫిజికలీ టైర్డ్ అండ్ గెటింగ్ ఎగ్జాస్టెడ్ ఆర్ ఆర్ వి మెంటలీ ఎగ్జాస్టెడ్ అండ్ గెటింగ్ టైర్డ్, ఇది నేను మాట్లాడుతూ ఉన్నాను ఇందాకటి నుంచి. అండ్ నెక్స్ట్ సెగ్మెంట్ ఏం మాట్లాడదాము నాకు అనిపించింది ఏంటి అంటే, సమ్ టైమ్స్ మనకి ఒక రోజు ఏ పని చేయబుద్ది కాదు, సో అప్పుడు మనకి డౌట్ వస్తుంది అనమాట, ఆర్ గిల్ట్ కూడా వస్తుంది ఏంటి మనం లేజీ అని చెప్పి. సమ్ టైమ్స్ పీపుల్ ఆర్ నాట్ లేజీ, దే ఆర్ ఓవర్లోడెడ్. సో మన బ్రెయిన్ కి మనం 100 టాస్క్లు చెప్పేసుకునేసరికి మనం చాలా ఎగ్జాస్ట్ అయిపోయి ఉంటాము అండ్ కొన్ని రోజులు మనకి బర్న్అవుట్ లో ఉంటాం అనమాట. సో డిఫరెన్స్ ఏంటి లేజీ పీపుల్ కి అండ్ బర్న్అవుట్ లో ఉండడానికి, ఏంటి ఓవర్లోడ్ అయిన పర్సన్ కి డిఫరెన్స్ ఏంటి సుష్మా అంటారా? సో ఏంటి అంటే, లేజీ పర్సన్ కి అసలు ఏ పని చేయబుద్ది కాదు, అదే బర్న్అవుట్ పర్సన్ లో ఉన్నాం అనుకోండి మనకి పని చేయాలి చేయాలి చేయాలి అని అనిపిస్తూ ఉంటుంది కానీ ఎనర్జీ ఉండదు. ఓ నాకు ఈ రోజు ఈ క్లాస్ కి వెళ్ళాలి, లేకపోతే నేను ఈ వర్క్ కంప్లీట్ చేసేయాలి, ఈ టాస్క్ కంప్లీట్ చేసేయాలని మన బ్రెయిన్ లో చాలా రన్ అవుతూ ఉంటుంది. బట్ ఎండ్ ఆఫ్ ది డే మనం ఏం చేయలేకపోతాం, ఎందుకు అంటే మనకు ఆ ఎనర్జీ ఉండదు, ఆ మోటివేషన్ ఉండదు, బ్రెయిన్ చాలా టైర్డ్ గా ఉంటుంది బికాస్ మన బ్రెయిన్ లో మనం హండ్రెడ్స్ ఆఫ్ థాట్స్ పెట్టుకుని దాన్ని రన్ చేస్తూ ఉన్నాం కాబట్టి. అలాంటప్పుడు మనకి సమ్ టైమ్స్ ఎండ్ ఆఫ్ ద డే ఒక గిల్ట్ వస్తుంది అనమాట, ఈ రోజు నేను ప్రొడక్టివ్ గా లేను, ఈ రోజు నేను ఏం పని చేయలేదు, నా టాస్క్ నేను కంప్లీట్ చేయలేదు, ఆర్ సో అండ్ సో పీపుల్ తో నేను హ్యాంగ్ అవుట్ అవ్వలేదు, am I lazy అని చెప్పి డౌట్లు వచ్చేస్తాయి, చాలా గిల్టీగా ఫీల్ అవుతాము. సో ఇన్ కేస్ మీరు ఎవరైనా అలా ఫీల్ అవుతూ ఉంటే, ఐ నో వీఆర్ ఆల్ నాట్ లేజీ హియర్, బట్ ఇన్ కేస్ మీరు అలా ఫీల్ అవుతుంటే జస్ట్ బీ కూల్, ఎందుకంటే అది మనం బర్న్అట్ అవడం వల్ల వచ్చేదనమాట. అండ్ ఆ గిల్ట్ ఇన్ కేస్ మీకు ఎవరికైనా వస్తుంటే ఇట్స్ ఎ గుడ్ థింగ్, బికాస్ మీరు ఎంత డెడికేటెడ్ గా ఉన్నారో మీకు దాని నుంచి అర్థమవుతుంది. యూ హ్యావ్ దట్ జీల్ ఆర్ యూ హ్యావ్ దట్ థింగ్ టు వర్క్ అండ్ యు నో లైక్ నేను ఈ పని చేయాలి అన్న మీ కసి ఉంటుంది కదా లోపల, అది మీకు ఉంది, బట్ మీరు బర్న్అట్ అవ్వడం వల్ల మీరు ఆ పని చేయలేకపోతున్నారు. సో ఇన్ కేస్ మీరు ఎవరైనా అలా గిల్ట్ ఫీల్ అవుతూ ఉంటే ఇట్స్ ఓకే, కామ్ గా కూర్చోండి, కొన్ని కొంచెం సేపు ఆర్ కొన్ని డేస్ 1 or 2 days తీసుకొని మీరు మైండ్ ని రిఫ్రెష్ చేసుకుంటే ఆటోమేటిక్ గా 3rd day మీరు ఈ 1-2 days లో చేయాల్సిన పని కూడా చేసేస్తారు. సో అదనమాట, పీపుల్ ఆర్ నాట్ లేజీ, దే ఆర్ జస్ట్ ఓవర్లోడెడ్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. అండ్ బిఫోర్ ఐ టాక్ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్, నేను ఇప్పుడు మీ అందరి కోసం ఇంకొక సాంగ్ వస్తుంది, వింటూ వింటూనే ఉండండి. 107.9 FM HD3 మీ ఆర్జే సుష్మతో.

యు ఆర్ ట్యూన్ ఇన్ టు రేడియో సరూపి 107.9 FM HD3. మీరు వింటున్నారు నాన్ స్టాప్ ఫన్ విత్ మీ సుష్మా. అండ్ ఎస్, సో మనం నెక్స్ట్ మాట్లాడుకోవాలి ఏంటి అంటే, సో ఇందాకటి నుంచి చెప్తూ ఉన్నాను కదా, ఇలా టైర్డ్ అవుతున్నాము మెంటల్ గా ఎక్కువ, మన బ్రెయిన్ కి స్ట్రెస్ పెట్టడం వల్ల నాకు తెలిసి మన డే లో మనం ఎక్కువ టైర్డ్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నాము. ఇట్స్ నాట్ ద ఫిజికల్ వర్క్ దట్ వీ డూ దట్స్ గివింగ్ అస్ ద టైర్డ్నెస్ ఎండ్ ఆఫ్ ద డే అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాను కదా. సో ఇంత చెప్పావు సుష్మా, మరి దానికి క్యూర్ ఏంటి, మనం ఎలా అంత టైర్డ్ అవ్వకుండా మెంటల్ గా అంత స్ట్రెస్ అవ్వకుండా ఉండాలి, దాని మెడిసిన్ ఏంటి అంటారా? సో ఇందాక మనకి సుగాత్రి గారు చెప్పినట్టు మెడిసిన్ ఏం లేదు, మన హ్యాండ్స్ లోనే ఉంది, మనమే మన బ్రెయిన్ ని కొంచెం అలా కామ్ గా పెట్టుకోవాలి. మరి అంత కామ్ గా పెట్టుకోవాలంటే ఎలా అంటే, మనం ఫస్ట్ మొబైల్ ని కొంచెం సేపు అన్న దూరంగా పెట్టాలి అని చెప్పి నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకొన్ని స్మాల్ థింగ్స్ దట్ కెన్ రీఛార్జ్ అవర్ బ్రెయిన్ ఏంటి అంటే, సమ్ టైమ్స్ పెద్ద పెద్ద వెకేషన్స్ కి వెళ్ళినా కూడా మనకి ఆ పీస్ దొరకదు, ఆ రిలాక్సేషన్ రాదు. బట్ కొన్ని కొన్ని స్మాల్ థింగ్స్ ఉంటాయి కదా, లైక్ నేను లాస్ట్ షోలో చెప్పినట్టు వర్షం పడే ముందు వచ్చే ఆ మట్టి వాసన, అలా కూర్చొని ఆ స్మెల్ పీలుస్తూ ఆ వెదర్ లో అలా కూర్చొని కప్ ఆఫ్ టీ తాగుతూ ఉంటే, చాయ్ తాగుతూ ఉంటే ఎంత బాగుంటుందో కదా ఆ రిలాక్సేషన్. నేను చెప్తూ చెప్తూ అలా వెళ్ళిపోయానమాట ఆ వెదర్ లోకి. ఒకసారి మీరు కూడా కళ్ళు మూసుకొని ఇమాజిన్ చేసుకోండి వర్షం పడుతున్నట్టు, ఆర్ ఇన్ కేస్ వర్షం పడుతుంటే ఎక్కడన్నా, ఆర్ నెక్స్ట్ టైం ఎప్పుడన్నా వర్షం పడుతుంటే వెళ్ళి అలా కూర్చొని కొంచెం రిలాక్స్ అవ్వండి. అండ్ సమ్ టైమ్స్ అమ్మకి చేసే ఫోన్ కాల్, ఎస్పెషల్లీ అబ్రాడ్ లో ఉన్న మనకి ఆ వాల్యూ తెలుస్తుంది అనమాట. ఎండ్ ఆఫ్ ద డే ఆర్ మనకి టైం ఉన్నప్పుడు మమ్మీతో మాట్లాడే ఒక 5 మినిట్స్ ఎంత బాగుంటుందో అలాంటివి. అండ్ ఏదైనా ఒక పాత పాట లేదంటే ఒక పెద్ద లాంగ్ డ్రైవ్ అలా డెస్టినేషన్ లేకుండా ఊరికే అలా వెళ్ళిపోతూ ఏ టైం లిమిట్స్ లేకుండా బ్రెయిన్ లో అమ్మో ఇక్కడికి వెళ్ళిపోవాలి లేదా ఈ నెక్స్ట్ 1 అవర్ లో ఈ పని చేయాలని చెప్పి ఆలోచించకుండా వన్ థింగ్ అలా ఆలోచిస్తూ ఎంత బాగుంటుందో కదా. అండ్ వన్ జెన్యున్ కాంప్లిమెంట్ ఏదన్నా మనకి నచ్చిన వాళ్ళ దగ్గర నుంచి రావడం, ఆర్ ఏదన్నా ఒక పీస్ఫుల్ వాక్ అలా నడుచుకుంటూ ఈవినింగ్ వెళ్ళిపోవడం, అండ్ మన ఫేవరెట్ పర్సన్ ఆర్ మనం ఎవరైనా అడగడం ఏమైంది బాగున్నావా ఎలా ఉన్నావా అని చెప్పి అడగడం, ఇవన్నీ నాకు తెలిసి చాలా పవర్ఫుల్ రాదర్ దాన్ యునో బిగ్ వెకేషన్స్ ఆర్ యునో అదర్ థింగ్స్ వర్క్ అంటే కూడా. నేను ఇది చాలా పెద్ద విషయాలు అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా మెంటల్లీ ఎగ్జాస్టెడ్ ఆర్ టైర్డ్ ఉంటే ఇవి ట్రై చేయండి, ఈ చిన్న చిన్నవి, అండ్ ఆలోచించండి ఇఫ్ దే ఆర్ హెల్పింగ్ యూ, అదనమాట సంగతి. అండ్ నెక్స్ట్ స్టోరీ కూడా చెప్పేయాలి నేను. నెక్స్ట్ స్టోరీ ఏంటి అంటే, సో నాకు తెలిసి ఇది నేను లాస్ట్ స్టోరీ చెప్పబోతున్నాను. సో ఈ సమ్మరీ చెప్పేస్తాను, ఈ ప్లాట్ ఎవరికన్నా ఏ మూవీయో తెలిస్తే డూ లెట్ మీ నో. అండ్ ఆ స్టోరీ ఏంటి అంటే, మన హీరో ఒక డెలివరీ బాయ్ అనమాట. అండ్ చాలా తక్కువ శాలరీ వస్తుంది తన జాబ్ నుంచి, ఎంత హార్డ్ వర్క్ చేసినా తక్కువ శాలరీ వస్తుంది అని ఫీల్ అవుతుంటే మన హీరో వాళ్ళ ఫ్రెండ్ ఒక చిన్న ట్రిక్ చెప్తాడు, ఎలా మనం టిప్స్ తెచ్చుకోవాలి కస్టమర్స్ నుంచి అని చెప్పేసి డెలివరీ బాయ్ కాబట్టి. బట్ మన ఫస్ట్ హీరో కొంచెం ఆలోచిస్తాడు, రిలక్టెంట్ గా ఉంటాడు చెయ్యాలా వద్దా అని చెప్పేసి. బట్ ఎవెన్చువల్లీ చేద్దామని డిసైడ్ అయ్యి ఫస్ట్ అటెంప్ట్ లోనే ఒక మిజరబుల్ కండిషన్ లోకి వెళ్ళిపోతాడు, ఒక డీప్ మెస్ క్రియేట్ చేస్తాడు. అండ్ అది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ క్లీన్ చేయాలని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఆ మెస్ క్రియేట్ చేసి దాన్ని ఎలా క్లీన్ చేశాడు ఏంటి, ఆ నెక్స్ట్ తన కోసం ఏం ఎదురు చూస్తుంది అనేది మన నెక్స్ట్ కంటిన్యూ అయ్యే స్టోరీ అనమాట. సో నాకు తెలిసి అందరు కనిపెట్టి ఉంటారని అనుకుంటున్నాను. ఇది ఒక కైండ్ ఆఫ్ సస్పెన్స్ థ్రిల్లర్ లా ఉంటుంది మూవీ. సో ఎవరికైనా తెలిస్తే 9726361966 కి కాల్ చేసేయచ్చు. అండ్ ఇప్పుడు మీకోసం ఏ కొమ్మ కా కొమ్మ అనే సాంగ్ వస్తుంది ఫ్రమ్ ది మూవీ సీను, అండ్ గిరి గారు రిక్వెస్ట్ చేశారు. సో ఈ సాంగ్ మీ అందరి కోసం అండ్ గిరి గారి కోసం వింటూ వింటూనే ఉండండి రేడియో సూర్బీ 107.9 FM HD3 మీ ఆర్జే సుష్మాతో.

మీరు వింటున్నారు రేడియో సిర్బీ 107.9 ఎఫ్ఎం HD3 నాన్ స్టాప్ ఫన్ కి ట్యూనిన్ అయి ఉన్నారు. అండ్ ఎస్, బిఫోర్ ది సాంగ్ నేను ఒక స్టోరీ చెప్పేసి ఒక ప్లాట్ సమ్మరీ చెప్పేసి ఏ మూవీది అని అడిగాను. అండ్ నాకు కరెక్ట్ ఆన్సర్ చెప్పింది దీపక్ గారు చెప్పేశారు. సో ఏంటి అదంటే మత్తు వదలరా మూవీ అనమాట. సింహ యాక్ట్ చేశారు మూవీ. అండ్ ఎస్, సో మన షో కూడా మనం కంక్లూడ్ చేసే టైం వచ్చేసింది కాబట్టి నేను మాట్లాడుతూ ఉన్నాను ఇందాకటి నుంచి. ఆర్ వీ రియలీ బిజీ ఆర్ జస్ట్ మెంటలీ టైర్డ్, దానివల్ల మనం ఎక్కువ టైర్డ్ గా ఫీల్ అవుతున్నామా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాను. సో నాకు తెలిసి నేను ఏం కంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నాను అంటే, నాకు తెలిసినంత వరకు ఇట్స్ బోత్ అని నేను అనుకుంటున్నాను. సమ్ టైమ్స్ ఎక్కువ ఫిజికల్లీ ఎగ్జాస్ట్ అవ్వడం వల్ల, అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎక్కువ ఈ రెండిట్లో ఏది ఎక్కువ అంటే మన మైండ్ టైర్డ్ గా ఉండడం వల్ల అని నేను అనుకుంటున్నాను. సో రైట్ నౌ ఈ టైంలో ఉన్న మనందరం ఈ టైంలో ఏం చేస్తున్నామంటే, ఎక్కువ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తాము, కంపారిజన్ చేస్తాము, థింకింగ్ ఎక్కువ చేస్తాము, అండ్ బ్రెయిన్ కి రెస్ట్ అనేది చాలా తక్కువ ఇస్తున్నాము. సో ఈ రోజు నేను సైన్ ఆఫ్ చేసే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే, ఈ రోజు నైట్ మీరందరూ కూడా ఒకసారి ట్రై చేయండి, ఫోన్ కొంచెం పక్కన పెట్టేయండి. మీ ఫేవరెట్ సాంగ్ ఏదన్నా వినాలి అనుకుంటే ఆ సాంగ్ ఒకటి వినేసి ఫోన్ పక్కన పెట్టేసేయండి. మమ్మీ డాడీకి ఇంకా ఇవన్నీ కాల్స్ అన్ని అయిపోయిన తర్వాత ఫోన్ అలా పక్కన పెట్టేసి బాల్కనీలో ఒక 5 మినిట్స్ కూర్చోండి, ఒక డీప్ బ్రెత్ తీసుకోండి. అండ్ ఒక్కసారి అలా కూర్చొని ఒక 5 మినిట్స్ కళ్ళు మూసుకొని ఎంజాయ్ చేయండి. అంటే ఆ వెదర్ ని కానీ ఆర్ యునో బ్రెయిన్ కి కొంచెం షట్ డౌన్ చేసి ఏం ఆలోచించకుండా అలా కూర్చొని ఉండండి. ఎందుకంటే లైఫ్ ని సమ్ టైమ్స్ రిపేర్ చేయడానికి ఆర్ మన టైర్డ్నెస్ పోగొట్టుకోవడానికి పెద్ద పెద్ద చేంజెస్ ఏం అవసరం లేదు. కొన్నిసార్లు కొంచెం మెంటల్ సైలెన్స్ కూడా ఉంటే సరిపోతుందని నేను అనుకుంటున్నాను. సో నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే, బిజీగా ఉండడం తప్పు కాదు కానీ టైర్డ్ గా ఉన్న మనం యాక్సెప్ట్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను. మన లైఫ్ లో హండ్రెడ్స్ ఆఫ్ థింగ్స్ జరుగుతూ ఉండొచ్చు, మనం ఏదో ఒకటి చేస్తూ ఉండొచ్చు. మన బ్రెయిన్ కి ఆబ్వియస్లీ మన బ్రెయిన్ ఏదో ఒక రీజన్ వెతుక్కుంటూ ఉంటుంది ఆల్ ది టైమ్, లైక్ ఓ ఫీల్ అవ్వడానికి ఆర్ థింక్ చేయడానికి, ఓ ఇది జరిగింది అది జరిగింది అని చెప్పి. బట్ ఇట్స్ ఓకే. అండ్ మీరు టైర్డ్ గా ఉన్నప్పుడు ఆ గిల్ట్ అనేది పెట్టుకోకుండా జస్ట్ యాక్సెప్ట్ ఇట్, లైక్ నేను బర్న్అవుట్ అయిపోయాను, మెంటల్ గా నేను ఇంత ఆలోచిస్తున్నాను, సో విచ్ ఇస్ వై మేబీ ఐఎమ్ డ్రైన్డ్ అవుట్ అండ్ విచ్ ఇస్ వై నేను ఈ టాస్క్ కంప్లీట్ చేయలేదని అనుకోండి. సో ఇఫ్ యు ఆర్ రియలీ టైర్డ్, అదనమాట సంగతి. సో మీ మైండ్ ని కొంచెం రిలాక్స్ చేసి మీ హార్ట్ ని కొంచెం లైట్ గా చేసే ప్రయత్నం చేస్తున్నాను, అదనమాట సంగతి. బికాస్ సమ్ టైమ్స్ నాకు అనిపిస్తుంది యూ డోంట్ నీడ్ మోర్ టైమ్.

0: స్పెషల్లీ మనల్ని బాధ పెట్టే థాట్స్ ఏవి పెట్టుకోకుండా హ్యాపీగా మనం ఉన్నామనుకోండి, మనం ఆ రోజు చేసిన దాంట్లో ఓ నేను ఇది చేశాను, నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అని ఆ హ్యాపీనెస్ అనుకోని బ్రెయిన్ ని కొంచెం షట్ డౌన్ చేసి పడుకున్నాం అనుకోండి, అంతా సాల్వ్ అయిపోతుంది, మనందరం కూడా బాగుంటాం లైఫ్ లో అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఈ రోజు నైట్ అయితే ఫోన్ పక్కన పెట్టి అలా మీ పీస్ ని మీరు ఎంజాయ్ చేయడానికి ట్రై చేయండి, అదే సంగతి. సో మళ్ళీ నెక్స్ట్ మండే నేను వచ్చి మిమ్మల్ని కలుసుకుంటాను ఇంకో కొత్త టాపిక్ తో అండ్ అలాగే ఇంకో ఫన్ గేమ్ తో. అంటిల్ దెన్ దిస్ ఇస్ సుష్మా. సో సైన్ ఆఫ్ చేసే టైం అయింది. దిస్ ఇస్ సుష్మా సైనింగ్ ఆఫ్. వింటూ వింటూనే ఉండండి, అలాగే రేడియో సుర్భి అన్ని షోస్ వింటూ ఎంజాయ్ చేయండి. నేను వచ్చే లోపు నెక్స్ట్ మండే వింటూ వింటూనే ఉండండి రేడియో సుర్భి 107.9 FM HD3. మీ ఆర్జే సుష్మాతో నాన్ స్టాప్ ఫన్ వింటున్నారు. గుడ్ నైట్ డాలస్.
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 9 PM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఖర్చు ఒకటి.
3: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
4: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ snrinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్.
5: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్ ఇన్ దాట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ essentials. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సెరభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా నా రేడియో సెరభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సెరభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సెరభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజా గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపాలాలి జన్

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి బైర గాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th birthday.

0: అందరికి నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేలుగా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఎంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికి ఆపాతమధురమైన మన రేడియో జ్ఞాపకాలని పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని
1: స్కూల్ అనుకుని ఏం లాభం?
2: అందుకే వాల్యూ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉంది కదా,
3: స్పెషలైజింగ్ ఇన్ కోర్ జావా ఎన్డిఎస్ ఇంక్.
4: ఫ్రెష్ క్వాలిటీ కూరలు, గ్రాసరీస్, విత్ అ సింపుల్ ఆన్లైన్ ఆర్డర్, myhomegrosses.com.
5: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
6: ఆవకాయ రేడియో సురభి, ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికీ నమస్కారం అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టడా బాబాయ్. థ్యాంక్ యూ.
7: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
8: Yes sir.
7: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
8: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
7: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
9: విజిట్ రాజురాజ్ Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
10: Hey, Bindu. ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
11: చందు, మరి వండనా?
10: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
11: పిచ్చి చందు, స్వదేశం మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటన్ ఏ కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
10: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.

0: సార్, ఒక బాగా బలిసిన దున్నపోతు రంకెలేస్తూ మీ మీదకొస్తుంది. మీరు గాల్లోకి ఎగిరి లైన్కి కిచ్చారు. ఏం జరుగుతుంది సార్?
1: దున్నపోతు చచ్చిపోతుంది.
2: Hey, you! What's your candle?

హాయ్, ఐ ఆల్ ఎంజాయింగ్ ద సాంగ్స్. మేమెక్కడున్నామో తెలుసా? రేడియో సిరువి జాతరలో. జాతర సీజన్ 4 ఇస్ హ్యాపెనింగ్ రైట్ నౌ అట్ ఫ్రిస్కో ఫ్లయర్స్. తొందరగా వచ్చేసేయండి, మా అందరినీ ఇక్కడ కలిసేసేయండి. డోంట్ ఫర్గెట్ ఫ్రిస్కో ఫ్లయర్స్.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులోగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే Mariyada, and best of all, it avoids complaints.
2: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
3: Gata 24 gendla nunchi India Bazaar manandarki kavalsina vastulu anni andistu. It has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
4: కనగ కనగ కమనీయం, అనగ అనగ రమణీయం, సీతారామ కళ్యాణ వైభోగం. జూన్ 7 తారీఖు ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరగబోయే మీ రేడియో సురభి జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటావారి సౌజన్యంతో రేడియో సురభి అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం.
5: టు రిజిస్టర్ యాజ్ ఎ కపుల్ గో టు jatara.radiosurabhi.com. కాల్ us ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ 516-851-6919 or email at admin@radiosurabhi.com. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
6: హలో, సాంగ్స్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారా? కానీ మేమందరం ఎక్కడ ఎంజాయ్ చేస్తున్నామో తెలుసా? రేడియో సురభి జాతర సీజన్ 4 హ్యాపెనింగ్ అట్ ఫ్రిస్కో ఫ్లయర్స్ ఈవెంట్ సెంటర్. తొందరగా రండి, మమ్మల్ని కలవండి, ఇక్కడే ఉన్నాము. డోంట్ ఫర్గెట్ ఫ్రిస్కో ఫ్లయర్స్.

హాయ్, దిస్ ఈస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.

విశ్వం రాజా సరే రేడియో శ్రోపై నాలుగు సంవత్సరాలు దివ్యంగా పూర్తి చేస్తున్న సందర్భంగా నీకు మీ టీం అందరికీ శుభాకాంక్షలు. అలాగే నీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాసు పాట అంతా రామమయం ఒకసారి ప్లే చేస్తే అందరికీ ఇబ్బందులు.

0: ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజంట్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com or write to support@mypursue.com.
1: Radio Surabhi Revisit.
2: పళ్ళు చివ్వు అంటున్నారు.
1: We have Shine Star Dental Care, our very own Telugu dentist.
3: చాలా పగడ్బందీ అప్లై చేశారండి ఇవన్నీ.
4: స్పైస్ రేక్ ఉంది కదండి, వాళ్లే అంత చూసుకుంటారు.
5: హలీం, రుమాలి రోటి, నాటు కోడి కర్రీస్ అండ్ మచ్ మోర్. ఫీల్ మోర్ ఇండియన్ కెఫే.
6: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
7: హాయ్ అండి, మన రేడియో సిరబి 4 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న సందర్భాన అందరికి కంగ్రాచులేషన్స్. ముఖ్యంగా రాజశ్రీ గారికి ఆల్ ది బెస్ట్ అండి. ఇంకా ఇంకా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. 2 ఇయర్స్ ముందు అనుకుంటాను, నేను చాలా మంది అమెరికాలో నా అభిమానుల్ని ఈ మీ ప్రోగ్రామ్ ద్వారా కలవడానికి, మాట్లాడడానికి అవకాశం నాకు లభించారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హోప్ఫుల్లీ నెక్స్ట్ టైం నేను యుఎస్ వచ్చినప్పుడు మన రేడియో సిరబి ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్ రాజశ్రీ గారు, ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్.
8: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
9: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద
8: అక్క. లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
9: ఇంకా వెయిట్ చేస్తావంటే ప్లేట్ తీసుకో.
10: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
11: అమ్మ ఆవకాయ రేడియో సురభి, ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి, ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్, అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికీ నమస్కారం, అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్, ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి, టడా బాబాయ్, థ్యాంక్ యూ.
12: ఇంత తో

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సెరఫీ 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా నా రేడియో సెరఫీలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సెరఫీ నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సెరఫీ రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి, బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబీ గారు, ఇళయరాజా గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపా లాలి జన్.

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th birthday.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: तत्र खलु ईमानि अष्टौ आहार विधि विशेष आयतनानि भवन्ति अनि आयुर्वेदं चेप्तोंदि. अंटे आहारं अनेदि केवलं फुड् कादु, इट्स् अ पर्फेक्ट् बालन्स्. देशकालमान परिस्थितुलु, प्रकृति, दानि पडिनचे विधानं, इवन्नी कूडा चोडवुतायि. अला चूस्ते मन रूट्स् फार्मिंग् लो उन्नायि, बट् वी मूव्ड् आन्. स्टिल् मन मनसुलु पच्चनि पंट पोलाल्लो चिक्कुकुपोयि उन्नायि. सो लेट्स् गेट् बैक् टु अवर् रूट्स् विथ् वीवीएफ् एग्टेक् आईएनसी. मल्लेमारि फार्म्स् बिलीव्स् दट् फार्मिंग् इस् नाट् बैक्वर्ड्, इट् ईस् द फ्यूचर्. वीवीएफ् एग्टेक् आईएनसी is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
2: Radio Surabhi Revisit.
1: Kubera Jewelers. Trademark of craftsmanship and elegance.
3: Larsen Travels me mottam tho ni sampurnanga plan chestundi. Larsen Travels tho me tour ni book cheskondi, travel badal ni marchipondi.
4: So Asia, we serve authentic Indo-Chinese.
5: Thank you for being in our journey.
6: హాయ్, నేను మీ బ్లూబెర్రీ మఫిన్. నేను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
7: హాయ్ రా మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
8: రేడియో సురభి సివిక్ సిగ్నల్ హెల్ప్స్ హియర్ ఇన్ టెక్సాస్. ఒక్కోసారి మనం లైఫ్ లో టఫ్ సిచ్యుయేషన్స్ ఫేస్ చేస్తాం, అండ్ ఇట్ కెన్ బి డాంటింగ్. డొమెస్టిక్ వైలెన్స్, ఇమిగ్రేషన్ క్వశ్చన్స్, థ్రెట్ టు సేఫ్టీ, ఇలాంటప్పుడు రీచ్ అవుట్. సపోర్ట్ ఈస్ క్లోజర్ దాన్ యూ థింక్. ఫర్ లీగల్ గైడెన్స్ రీచ్ అవుట్ టు ఆర్గనైజేషన్స్ లైక్ రైజెస్ అండ్ అమెరికన్ గేట్వేస్. యువర్ లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈస్ దేర్ ఫర్ సేఫ్టీ. డోంట్ హెసిటేట్ టు కాల్ 911 ఇన్ ఎమర్జెన్సీస్. ఫర్ డిస్క్రిమినేషన్ ఆర్ వర్క్ ప్లేస్ కన్సర్న్స్, కనెక్ట్ విత్ ది టెక్సాస్ వర్క్ ఫోర్స్ కమిషన్. అండ్ ఫర్ సిటీ లెవెల్ సపోర్ట్, యువర్ లోకల్ city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
9: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలియనేస్తాం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేడుగా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఎంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్న టెక్నాలజీతో విజువల్ మీడియా ఎంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాతమధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కృతజ్ఞతాము. రేడియో సర్వీస్ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతార్థ వందనాలు. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తాం. థ్యాంక్ యూ.

నమస్తే రాజేశ్వరి గారు, హియర్స్ విషింగ్ రేడియో సెరబీ ఎ గ్లోరియస్ ఫిఫ్త్ యానివర్సరీ అండ్ మే యువర్ సక్సెస్ కంటిన్యూ. గాడ్ బ్లెస్ యూ. మై ఫేవరెట్ సాంగ్ వుడ్ బి సుగశివుడు తర్మ ఫ్రమ్ మిస్టర్ పెళ్ళాం. ఇట్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్లీ రిటన్ కంపోజ్డ్ అండ్ రొమాంటిక్ పిక్చరైజ్ బై బాపు గారు. నానా మామా, ది వర్క్ వెరీ హార్డ్ ఆన్ దిస్ సాంగ్. సో ఇఫ్ యూ క్యాన్ ప్లే ఫర్ మీ. థ్యాంక్ యూ.

హాయ్, ఐ ఆల్ ఎంజాయింగ్ ద సాంగ్స్. మేమెక్కడున్నామో తెలుసా? రేడియో సురభి జాతరలో. జాతర సీజన్ 4 ఇస్ హ్యాపెనింగ్ రైట్ నౌ అట్ ఫ్రిస్కో ఫ్లయర్స్. తొందరగా వచ్చేసేయండి, మా అందరినీ ఇక్కడ కలిసేసేయండి. డోంట్ ఫర్గెట్ ఫ్రిస్కో ఫ్లయర్స్.

Anand, this is Koti, Music Director, Surabhi Radio, 4th anniversary, Jalpuna Sandarbanga. My best wishes to Surabhi Radio and entire crew. Nakunu Surabhi ki unna sambandho entante, many times na night songs eppudu play chestu, audience ni urruthrovistu, eppudu aananda padustunna Surabhi Radio. Naaku chaala chaala santosham. ఈ రోజు 4th ఇయర్ అనివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురవి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: muffin. Nan 40% preservative to chesaru. In fact, na flavor kuda artificial. Real fruit kaadu.
1: Hi there, muffin. Nenu India Today Pastry-ni. Nanu ee roju poddune India Today Bakery lo fresh fresh ga tayar chesaru. Zero artificial colors. MSG free. Em cheppanu? I am an overachiever. India Today is an experience. Thali, food, desserts. Nenaithe oka celebrity akkada. Stop eating sad factory made food. Experience the one of a kind difference with India Today Bakery. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888. Radio Surabhi Revisit.
2: Hey, monna morning manu veli breakfast chesam kada, adike bajji lottale eskuntu tinna poorthi shakahara restaurant RR Anand Bhavan.
3: Shiva, Iran chai ante chaurastane, the first ever desi drive through in America. Chaurasta.
1: Thank you for being in our journey.
4: కవింతలకి కేరింతలకి కేరాఫ్ అడ్రస్ రేడియో సురభి.
1: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తం.
5: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
6: Amma Avakai Radio Surabhi. Idi oka emotion. Neen mi Bhargavi all the way from Hyderabad and chala chala happy ga undi. Andarki namaskaram and Radio Surabhi anniversary sandarbhanga na subhakankshalu andistunnanu. Telugu vallu, telugu bhasha premikulu, art and culture vitanni drushtilo pettukoni mana telugu bhashani inka pempondistu andarni oka platform ediki teeskochi బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటిని బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గాయస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టడా బాయ్. థ్యాంక్ యూ.
7: హలో, సాంగ్స్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారా? కానీ మేమందరం ఎక్కడ ఎంజాయ్ చేస్తున్నామో తెలుసా? రేడియో సురభి జాతర సీజన్ 4 హ్యాపెనింగ్ అట్ ఫ్రిస్కో ఫ్లయర్స్ ఈవెంట్ సెంటర్. తొందరగా రండి, మమ్మల్ని కలవండి, ఇక్కడే ఉన్నాము. డోంట్ ఫర్గెట్ ఫ్రిస్కో ఫ్లయర్స్.

హాయ్, దిస్ ఈస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాజేశ్వర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.

கந்தராஜேஸ்வரர் ராஜேஸ்வரி ஏழு சிறப்பு நாலு சந்தர்ப்பம் இவ்வளவு பூர்த்தி చేస్తున్న சந்தர்ப்பங்க நீக்கு மீட்டிங் அந்தருக்கு சுபாகாங்க்ஷலு అలాగే నీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాసు పాట అంతా రామమయం ప్రసార ప్లే చేస్తే అందరికీ

అమ్మ ఆవకాయ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికి నమస్కారం అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టడా బాబాయ్. థ్యాంక్ యూ.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సెరఫీ 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా నా రేడియో సెరఫీలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సెరఫీ నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సెరఫీ రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ కు. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబీ గారు, ఇళయరాజా గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాట అయినా బాగుంటుంది. ఓ పాపా లాలి జన్

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

అందరికీ నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేడు గా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి, ప్రపంచానికి అలవాటు అయిపోయి, ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాతమగ్రహమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ, మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కర్తమేస్తాము. రేడియో సర్వీ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతార్థ వందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తాం. థ్యాంక్ యూ.

0: నేను మీ ఆర్తి పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో శ్రోభియాని కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3 లో మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో శ్రోభి.
1: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో శ్రోభి 107.9 FM HD3.
2: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Namaskaram, nenu singer Sri Krishna. Munduga Radio Therapy 4th anniversary sandarbhanga శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా మన రేడియో సెరబీలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ రేడియో సెరబీ నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సెరబీ రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి, బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజా గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాట అయినా బాగుంటుంది.
2: ఓ పాపా లాలి జన్

నమస్తే రాజేశ్వరి గారు, హియర్స్ విషింగ్ రేడియో సెరబీ ఎ గ్లోరియస్ 5th యానివర్సరీ అండ్ మే యువర్ సక్సెస్ కంటిన్యూ, గాడ్ బ్లెస్ యూ. మై ఫేవరెట్ సాంగ్ వుడ్ బి స్వగశివుడు తర్మ ఫ్రమ్ మిస్టర్ పెళ్ళాం. ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్లీ రిటన్ కంపోజ్డ్ అండ్ రొమాంటిక్ పిక్చర్ బై బాపు గారు. నాన్న మామ ది వర్క్ వెరీ హార్డ్ ఆన్ దిస్ సాంగ్. సో ఇఫ్ యూ క్యాన్ ప్లే ఫర్ మీ. థ్యాంక్ యూ.

సాంగ్స్ మేము ఎక్కడున్నామో తెలుసా? రేడియో సురభి జాతరలో. జాతర సీజన్ 4 ఇస్ హ్యాపెనింగ్ రైట్ నౌ అట్ ఫ్రిస్కో ఫ్లయర్స్. తొందరగా వచ్చేసేయండి, మా అందరినీ ఇక్కడ కలిసేసేయండి. డోంట్ ఫర్గెట్ ఫ్రిస్కో ఫ్లయర్స్.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉన్నతిలోకిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్నాను సురభి రేడియో. నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్ మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7533.

వైభోగం. జూన్ 7వ తారీఖు ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరగబోయే మీ రేడియో సిరివి జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటావారి సౌజన్యంతో రేడియో సిరివి అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం. టు రిజిస్టర్ యాజ్ అ కపుల్ గో టు jatara.radiosurabhi.com, కాల్ అస్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ 5168516919 ఆర్ ఈమెయిల్ admin@radiosurabhi.com. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవ్వ

హాయ్, దిస్ ఈస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికి కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.

0: My skills, calibration, knowledge though, make a best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Happy 4th birthday, Radio Surabhi, and team Andar ke guda birthday wishes on celebrating 4 magical musical years with Radio Surabhi. And Radio Surabhi vintuna prati oka listener ke guda wishing you all a very magical musical day. Ilane enno enno wonderful birthdays celebrate చేసుకోవాలని కోరుకుంటూ మీ ఇండియా ఆర్జే మధుశ్రవంతి.
2: ఆకట్టుకుంటాం, ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తాం.
3: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
0: Radio Surabhi Revisit.
4: అరే మొన్న మార్నింగ్ మనం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, అరటికాయ బజ్జీ లొట్టలు వేసుకుంటూ తిన్నాం. పూర్తి శాకాహార రెస్టారెంట్, అడయార్ ఆనంద్ భవన్.
5: శివ, ఇరానీ చాయ్ అంటే చౌరస్తానే. ది ఫస్ట్ ఎవర్ దేశీ డ్రైవ్ త్రూ ఇన్ అమెరికా, చౌరస్తా.
0: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
6: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
7: అమ్మ ఆవకాయ రేడియో సురభి, ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ద వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికీ నమస్కారం అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్, ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి, టాడా బాబాయ్, థ్యాంక్ యూ.

0: తగ్గుతోంది.
1: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సెరభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా మన రేడియో సెరభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సెరభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సెరభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబీ గారు, ఇళయరాజ గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాట అయినా బాగుంటుంది.
2: ఓ పాపాలాలి జన్మ

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4వ యానివర్సరీ అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి బైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

అందరికి నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేడు గా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్న టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాతమధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అన్నది నిజంగా కృతజ్ఞతాం. రేడియో సర్వీ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతార్థ వందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తాం. థ్యాంక్ యూ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: கனக கனக கமனியம் அனக அனக ரமணீயம் சீதாராம கல்யாண வைபோகம் ஜூன் 7వ తారీఖు ఫ్రిస్కో ఫ్లైయర్స్ లో జరగబోయే మీ రేడియో సురభి జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటావారి సౌజన్యంతో రేడియో సురభి అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం. టు రిజిస్టర్ యాజ్ ఎ కపుల్ గో టు jatara.radiosurabhi.com. కాల్ us ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ 516-851-6919 or email at admin@radiosurabhi.com. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
1: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్.

హాయ్, ఐ ఆల్ ఎంజాయింగ్ ద సాంగ్స్. మేమెక్కడున్నామో తెలుసా? రేడియో సురభి జాతరలో. జాతర సీజన్ 4 ఇస్ హ్యాపెనింగ్ రైట్ నౌ అట్ ఫ్రిస్కో ఫ్లయర్స్. తొందరగా వచ్చేసేయండి, మా అందరినీ ఇక్కడ కలిసేసేయండి. డోంట్ ఫర్గెట్ ఫ్రిస్కో ఫ్లయర్స్.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్. సురభి రేడియో 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులూగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకో చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలున పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: బర్త్డే రేడియో సురభి అండ్ టీమ్ అందరికి కూడా బర్త్డే విషెస్ ఆన్ సెలబ్రేటింగ్ 4 మ్యాజికల్ మ్యూజికల్ ఇయర్స్ విత్ రేడియో సురభి. అండ్ రేడియో సురభి వింటున్న ప్రతి ఒక్క లిసనర్ కి కూడా విషింగ్ యూ ఆల్ అ వెరీ మ్యాజికల్ మ్యూజికల్ డే. ఇలానే ఎన్నో ఎన్నో వండర్ఫుల్ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటూ మీ ఇండియా ఆర్జే మధు శ్రవంతి. ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
1: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరు కనుక్కుందాం పదా.
2: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
1: ఇంకా వెయిట్ చేస్తామంటే ప్లేట్ తీసుకో.
3: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
4: హాయ్, బ్లూబెరీ మఫిన్. నన్ను 40% ప్రిజర్వేటివ్ తో చేశారు. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
5: హై దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, MSG ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలి, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ ఇన్ సౌత్ Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
6: రేడియో సురభి రివిజిట్.
7: అరే మొన్న మార్నింగ్ మనం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, అరటికాయ బజ్జీ లొట్టలు వేసుకుంటూ తిన్నాం. పూర్తి శాకాహార రెస్టారెంట్, అరేఆర్ ఆనంద్ భవన్.
8: శివ, ఇరాని చాయ్ అంటే చౌరస్తానే. ఫస్ట్ ఎవర్ దేశీ డ్రైవ్ త్రూ ఇన్ అమెరికా, చౌరస్తా.
6: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
9: IPL మ్యాచెస్ అయినా, కొత్త మూవీ రిలీజ్ అయినా, న్యూస్ ఏదైనా, టైటిల్ అయినా, ఇదిగా తోడుగా రేడియో సురభి అమెరికాలో తెలుగులేస్తాం.
10: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
11: హలో, సాంగ్స్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారా? కానీ మేమందరం ఎక్కడ ఎంజాయ్ చేస్తున్నామో తెలుసా? రేడియో సురభి జాతర సీజన్ 4 హ్యాపెనింగ్ అట్ ఫ్రెస్కో ఫ్లయర్స్ ఈవెంట్ సెంటర్. తొందరగా రండి, మమ్మల్ని కలవండి, ఇక్కడే ఉన్నాము. డోంట్ ఫర్గెట్ ఫ్రెస్కో ఫ్లయర్స్.
12: కిరిబిక్కిరి చక్కిలి గింతల కిల్ల, మిసుకున్న చిన్న కిసుల గిచ్చుడు లవ్వ.

0: సార్, ఒక బాగా బలిసిన దున్నపోతు రంకెలేస్తూ మీ మీదకు వస్తుంది. మీరు గాల్లోకి ఎగిరి లైన్ కి కిచ్చారు. ఏం జరుగుతుంది సార్?
1: దున్నపోతు చచ్చిపోతుంది.
2: అయ్యో, వాట్స్ యు కారో?

హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తీరు శ్రోతలందరికి కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.

சந்திரராஜேஸ்வரன் ராஜேஸ்வரி. ஏழு சிறப்பு 4 சமஸ்தான பிஜுவிங்கா பூர்த்தி చేస్తున్న సందర్భంగా నీకు మీ టీం అందరికీ శుభాకాంక్షలు. అలాగే నీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాసులని పాట అంతా రామమయం ఒకసారి ప్లే చేస్తే అందరికీ శుభం జరుగుతుంది.

నమ్మకాయ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికి నమస్కారం అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టడా బాబాయ్. థ్యాంక్ యూ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. వల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. వల్లెంబారి ఫార్మ్స్, విజిట్ vvfagtech.com ఆర్ కాల్ 848-244-0213. ఫ్రమ్ కేఆస్ టు క్లారిటీ, యోర్ డే బిగిన్స్ విత్ 100 నోటిఫికేషన్స, కస్టమర్స్ కాలింగ్, ఈమెయిల్స్ పైలింగ్ అప్, డెడ్ లైన్స్ చేసింగ్ యూ. దెన్ జోహో స్టెప్స్ ఇన్, వన్ లాగిన్, వన్ డాష్ బోర్డ్, వన్ క్లియర్ వ్యూ ఆఫ్ యువర్ ఎంటైర్ బిజినెస్ ఫర్ ద ఆంటర్ప్రెన్యూర్ హూ వాంట్స్ క్లారిటీ, నాట్ కేఆస్. జోహో, పవరింగ్ పాసిబిలిటీస్ విత్ రేడియో సురభి. ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే?
2: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
3: Ade 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey modal pettandi India Bazaar tho. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi authentic Indian essentials varaku India Bazaar meek andistundi the brand and the support for a perfect success story. For more information, call or visit indiabazaarfranchisee.com. India Bazaar Franchisee, your business, your future, starting today.
4: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా?

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సెరభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా మన రేడియో సెరభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి బైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th birthday.

ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే. ప్రేమంటే మాటలో చెప్పడం కాదు, చేతుల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

అందరికీ నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేడుగా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఎంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు, టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికి ఆపాతమధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కర్తమ్యం. రేడియో సర్వీస్ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికి ప్రత్యేకంగా కృతజ్ఞతార్థ వందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తాం. థ్యాంక్ యూ.

నమస్తే రాజేశ్వరి గారు, హియర్స్ విషింగ్ రేడియో సెరబీ ఎ గ్లోరియస్ 5th ఎనివర్సరీ అండ్ మే యువర్ సక్సెస్ కంటిన్యూ, గాడ్ బ్లెస్ యూ. మై ఫేవరెట్ సాంగ్ వుడ్ బి సోలస్టి తర్మ ఫ్రమ్ మిస్టర్ పెల్లాం. ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్లీ రిటన్ కంపోజ్డ్ అండ్ రొమాంటిక్ పిక్చరైజ్ బై బాపు గారు. నానా మామ ది వర్క్ వెరీ హార్డ్ ఆన్ ద సాంగ్, సో ఇఫ్ యూ క్యాన్ ప్లే ఫర్ మీ. థ్యాంక్ యూ.

హాయ్, ఐ ఆల్ ఎంజాయింగ్ ద సాంగ్స్. మేమెక్కడున్నామో తెలుసా? రేడియో సురభి జాతరలో. జాతర సీజన్ 4 ఇస్ హ్యాపెనింగ్ రైట్ నౌ అట్ ఫ్రిస్కో ఫ్లయర్స్. తొందరగా వచ్చేసేయండి, మా అందరినీ ఇక్కడ కలిసేసేయండి. డోంట్ ఫర్గెట్ ఫ్రిస్కో ఫ్లయర్స్.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్. సురభి రేడియో 4th anniversary జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులోగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th year anniversary చేసుకో చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos.
2: Hi, I have a blueberry muffin. I have 40% preservative. In fact, my flavor is artificial. Real fruit.
3: Hi there, muffin. I have India Today pastry. I have a food in India Today bakery. Zero artificial colors. MSG free. I am an overachiever. India Today is an experience. Thali, food, desserts. Nenaithe oka celebrity akkada. Stop eating sad factory made food. Experience the one of a kind difference with India Today Bakery. Now open in South Lake. 151 North Nolan Drive, South Lake. Or call 817-819-8888.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: Hi everyone, this is Koti, Music Director, Surabhi Radio. 4th anniversary, Jalpuna Sandarbanga. My best wishes to Surabhi Radio and entire crew. Naakunu Surabhi ki unna sambandha entante, many times na night songs eppudu play chestu, audience ni urutru istu, eppudu aananda parustunna Surabhi Radio. Naaku chaala chaala santosham. ఈ రోజు ఫోర్త్ ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: ఐపీఎల్ మ్యాచెస్ అయినా, కొత్త మూవీ రిలీజ్ అయినా, న్యూస్ ఏదైనా, టైలర్ అయినా, ముందుగా తోడుగా రేడియో సురభి అమెరికాలో తెలుగులోస్తాం.
1: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3.
2: Radio Surabhi Revisit.
3: అరే మొన్న మార్నింగ్ మనం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, అరటికాయ బజ్జి లొట్టలు వేసుకుంటూ తిన్నాం. పూర్తి శాకాహార రెస్టారెంట్ అడయార్ ఆనంద్ భవన్.
4: శివ ఇరాని చాయ్ అంటే చౌరస్తానే. ది ఫస్ట్ ఎవర్ దేశీ డ్రైవ్ త్రూ ఇన్ అమెరికా. చౌరస్తా.
2: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
5: నేను మీ బ్లూబెర్రీ మఫిన్, నేను 40% ప్రిజర్వేటివ్ చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
6: హై దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, MSG ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
7: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
8: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
9: హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్. సురభి రేడియో 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉరుతులోగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈరోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకో చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: ఐపీఎల్ మ్యాచెస్ అయినా, కొత్త మూవీ రిలీజ్ అయినా, న్యూస్ ఏదైనా, టైమింగ్ అయినా, ముందుగా తోడుగా రేడియో సురభి అమెరికాలో తెలుగునిస్తాం.
1: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3.
2: Radio Surabhi Revisit.
3: అరే మొన్న మార్నింగ్ మనం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, అరటికే బజ్జి లొట్టలు వేసుకుంటూ తిన్నాం. పూర్తి శాకాహార రెస్టారెంట్ అడయార్ ఆనంద్ భవన్.
4: శివ ఇరాని చాయ్ అంటే చౌరస్తానే. బిఫ్రస్ట్ అవర్ దేశీ డ్రైవ్ త్రూ ఇన్ అమెరికా చౌరస్తా.
2: థ్యాంక్ యూ ఫర్

0: ఐ నేను మీ బ్లూబెర్రీ మఫిన్ నేను 40% ప్రిజర్వేటివ్ చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్ రియల్ ఫ్రూట్ కాదు.
1: హైదర్ మఫిన్, నేను ఇండియా టుడే పిస్టిని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ ఇన్ సౌత్ లేక్, 151 నార్త్ నోలన్ డ్రైవ్, సౌత్ లేక్, ఆర్ కాల్ 817-819-8888.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
3: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులోగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈరోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: ఐపీఎల్ మ్యాచెస్ అయినా, కొత్త మూవీ రిలీజ్ అయినా, న్యూస్ ఏదైనా, టైలర్ అయినా, కొద్దిగా తోడుగా రేడియో సురభి అమెరికాలో తెలుగులోస్తాం.
1: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3.
2: Radio Surabhi Revisit.
3: అరే మొన్న మార్నింగ్ మనం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, అరటికాయ బజ్జీ లొట్టలేసుకుంటూ తిన్నాం, పూర్తి శాకాహార రెస్టారెంట్ అడయార్ ఆనంద్ భవన్.
4: శివ ఇరాని చాయ్ అంటే చౌరస్తానే, ఫస్ట్ ఎవర్ దేశీ డ్రైవ్ త్రూ ఇన్ అమెరికా, చౌరస్తా.
2: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
5: నేను మీ బ్లూబెర్రీ మఫిన్, నేను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను, ఇన్ఫాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
6: హై దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని, నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ గా తయారు చేశారు, జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, MSG ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్, థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్, ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
7: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
8: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
9: హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్. సురభి రేడియో 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులుగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈరోజు 4th యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: ఐపీఎల్ మ్యాచెస్ అయినా, కొత్త మూవీ రిలీజ్ అయినా, న్యూస్ ఏదైనా, టైలర్ అయినా, ముందుగా తోడుగా రేడియో సురభి అమెరికాలో తెలుగులోస్తాం.
1: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
2: రేడియో సురభి రివిజిట్.
3: అరే మొన్న మార్నింగ్ మనం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, అరటికాయ బజ్జీ లొట్టలేసుకుంటూ తిన్నాం, పూర్తి శాకాహార రెస్టారెంట్. అరే ఆర్ ఆనంద్ భవన్.
4: ఆహా శివ, ఇరాని చాయ్ అంటే చౌరస్తా. ఫస్ట్ ఎవర్ దేశీ డ్రైవ్ త్రూ ఇన్ అమెరికా, చౌరస్తా.
2: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
5: హాయ్, నేను మీ బ్లూబెర్రీ మఫిన్. నేను 40% ప్రిజర్వేటివ్ చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
6: హాయ్ రా మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
7: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
8: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
9: హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్. సురభి రేడియో 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉరుతులోగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈరోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ గుండెలో పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: మిలియన్ బ్యాచెస్ అయినా, కొత్త మూవీ రిలీజ్ అయినా, న్యూస్ ఏదైనా, టైలర్ అయినా, ఇదిగా తోడుగా రేడియో సురభి అమెరికాలో తెలుగునిస్తాం.
1: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3.
2: Radio Surabhi Revisit.
3: అరే మొన్న మార్నింగ్ మనం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, అరటికే బజ్జీ లొట్టలు వేసుకుంటూ తిన్నాం. పూర్తి శాకాహార రెస్టారెంట్ అడయార్ ఆనంద్ భవన్.
4: శివ ఇరాని చాయ్ అంటే చౌరస్తానే. ది ఫస్ట్ ఎవర్ దేశీ డ్రైవ్ త్రూ ఇన్ అమెరికా. చౌరస్తా.
2: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
5: హాయ్, నేను మీ బ్లూబెరీ మఫిన్. నేను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ఫాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
6: హాయ్ రా మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
7: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
8: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
9: హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్. సురభి రేడియో 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకున్న సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూత్రూగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈరోజు 4th యానివర్సరీ చేసుకోవడం చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: ఆడియో బ్యాచెస్ అయినా, కొత్త మూవీ రిలీజ్ అయినా, న్యూస్ ఏదైనా, టైలర్ అయినా, రేడియో సురభి అమెరికాలో తెలుగునిస్తాం.
1: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
2: Radio Surabhi Revisit.
3: Hey, Monday morning, Manu, we breakfast today. Some lada. Our ticket budget lotta less. Come to dinner. Purti Shakahara Restaurant. Adiyar Anand Bhavan.
4: Shiva. Iran chai and the chaurastane. The first ever desi drive-through in America. Chaurastar.
2: Thank you for being in our journey.
5: హాయ్, నేను మీ బ్లూబెర్రీ మఫిన్. నేను 40% ప్రిజర్వేటివ్ చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
6: హాయ్ దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, MSG ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
7: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
8: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
9: హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్, సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూత్రూగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్నా సురభి రేడియో. నాకు చాలా చాలా సంతోషం. ఈరోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటిది అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ గుండెలోను పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: ఐపీఎల్ మ్యాచెస్ అయినా, కొత్త మూవీ రిలీజ్ అయినా, న్యూస్ ఏదైనా, టైలర్ అయినా, ఇదిగా తోడుగా రేడియో సురభి అమెరికాలో తెలుగులోస్తాం.
1: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
2: బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, అరటికాయ బజ్జీ లొట్టలేసుకుంటూ తిన్నాం. పూర్తి శాకాహార రెస్టారెంట్, అడయార్ ఆనంద్ భవన్.
3: శివ, ఇరాన్ చాయ్ అంటే చౌరస్తానే. ఫస్ట్ ఎవర్ దేశీ డ్రైవ్ త్రూ ఇన్ అమెరికా. చౌరస్తా,
4: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
5: నేను మీ బ్లూబెరీ మఫిన్, నన్ను 40% ప్రిజర్వేటివ్ చేశారు. ఇన్ఫాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
6: హై దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, MSG ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
7: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
8: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI page.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI page is the place to be. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
9: Hi everyone, this is Koti, Music Director, Surabhi Radio. 4th anniversary, Jalpukuna Sandarbhanga. My best wishes to Surabhi Radio and entire crew. Naakunu Surabhi ki unna sambandham entante, many times na night songs eppudu play chestu, audience ni urruthru isthu, eppudu aananda parustunna Surabhi Radio. Naaku chaala chaala santosham. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ రెస్పాండెన్స్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. కనగ కనగ కమనీయం అనగ అనగ రమణీయం సీతారామ కళ్యాణ వైభోగం జూన్ 7వ తారీఖు ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరగబోయే మీ రేడియో సిరివి జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటావారి సౌజన్యంతో రేడియో సిరివి అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం. టు రిజిస్టర్ యాజ్ ఎ కపుల్ గో టు jatara.radiosurabhi.com. కాల్ us ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ 516-851-6919 or email at admin@radiosurabhi.com.
2: Radio Surabhi Revisit.
3: Give you confessions, a chance to bloom. Sakshi Jewelers.
4: Shalini, Dallas lo jarige functions lo decoration lo avi jarugutunayata.
5: Ikkada Vivid Flowers undanta ippudu telisindi.
6: Experts ne nammukunte mana jeevitham saafiga saagipothundi.
7: Law Offices of Janeta.
8: Thank you for being in our journey.
9: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీత్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు

919-491-4514. అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ nripage.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: happened, sir? What you like to order?
1: Bhaiya, any specials mila gara?
0: Actually, there are many. Hot idli, ghee dosa, medu vada, A to B executed special thali, biswellava, cheese dosa, paneer dosa, honey chili garlic lotus, and amki paneer tikka, chami kava parota.
1: Endu bro, gani cheppino? Nen specials matrame adigina.
0: Inka undi, cheppantara? Meeru eppudaina authentic vegetarian, jain or vegan food crave chestunnarante, Adayar Anand Bhavan A to B, your vegetarian restaurant is your go-to place. Freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome. Treat yourself to A to B Adayar Anand Bhavan's weekend breakfast buffet. Fresh, delicious and made with care. A2B, Texas.com. Perfect for dining, takeaway or full service.
2: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
3: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సిరుభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా మన రేడియో సిరుభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సిరుభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సిరుభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజ గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాట బాగుంటుంది?
5: ఓ పాపా లాలి జన్.

0: రేడియో సురభి రివిజిట్.
1: అరే మొన్న మార్నింగ్ మనం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, అరటికాయ బజ్జీ లొట్టలు వేసుకుంటూ తిన్నాం. పూర్తి శాకాహార రెస్టారెంట్ అడయార్ ఆనంద్ భవన్.
2: శివ తీరాని చాయ్ అంటే చౌరస్తా. థ్యాంక్ యూ
0: ఫర్

0: groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
1: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu prakruti dani padinche vidhanam ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai. But we moved on. Still mana manasulu pachchani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF AgTech Inc. Vallemari Farms believes that farming is not backward, it is the future. VVF AgTech Inc. is your calling for farming. Vallemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
3: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
3: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
4: ఇంకా వెయిట్ చేస్తామంటే ప్లేట్ తీసుకో.
5: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
6: ఏడు సంవత్సరాలు 4 సంవత్సరాలు దివ్యంగా పూర్తి చేస్తున్న సందర్భంగా నీకు మీ టీం అందరికి శుభాకాంక్షలు. అలాగే నీకు వీలుంటే నాకు చాలా అందరికి చాలా ఇష్టమైన రామదాస్ లాంటి పాట అంతా రామమయ్య ఒకసారి ప్లే చేస్తే అందరికి శుభంగా.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
2: Radio Surabhi Revisit.
3: Immigration anagane prashnala mayam adoka vichitra valayam vaatiki ekeka samadhanam akulalla
4: roju edo okati kottaga tinalanipiste head to Desi Bites.
5: I asked you to come to our place.
4: Our place, Indian cuisine.
2: Thank you for being in our journey.
4: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
3: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
4: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
6: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ది స్వదేశీ వే.
4: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ.
7: ఆయుర్వేదంలో ఫుడ్ ఎంత ముఖ్యమో

0: సార్, ఒక బాగా బలిసిన దున్నపోతు రెంకెలేస్తూ మీ మీదకు వస్తుంది. మీరు గాల్లోకి ఎగిరి లైంకి కిచ్చారు. ఏం జరుగుతుంది సార్?
1: దున్నపోతు చచ్చిపోతుంది.
2: Hey you! What's your cat up?

0: Adhika, next week my office event ki please take care of the catering, okay?
1: Sure.
0: How many people are we expecting? 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
1: Idi office party ya leka jatra?
0: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi. బ్రో ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
2: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
0: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. అందరికి నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
3: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
4: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. మీ ఫ్యామిలీ కి మీకు పూర్తి డెంటల్ కేర్ ఆల్ అట్ వన్ ప్లేస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
5: హ్యాపీ ఫోర్త్ బర్త్డే రేడియో సురభి అండ్ టీమ్ అందరికి కూడా బర్త్డే విషెస్ ఆన్ సెలబ్రేటింగ్ 4 మ్యాజికల్ మ్యూజికల్ ఇయర్స్ విత్ రేడియో సురభి. అండ్ రేడియో సురభి వింటున్న ప్రతి ఒక్క లిసనర్ కి కూడా విషింగ్ యూ ఆల్ అ వెరీ మ్యాజికల్ మ్యూజికల్ డే. ఇలానే ఎన్నో ఎన్నో వండర్ఫుల్ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటూ మీ ఇండియా ఆర్జే మధుశ్రవంతి.
6: ధనార్దన్ అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉంటున్నారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్, నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. సో డాలస్ కబుర్లు అన్ని వన్ బై వన్ టక్క టక్క టక్క టక్క టక్క చెప్దామని ఉంది, బట్ వాటితో పాటు ఇంకొక ఎక్సైటింగ్ విషయం ఇక్కడ ఇండియాలో కూడా జరుగుతుంది. ఏంటంటే వర్షాకాలం ఈజ్ అఫీషియల్లీ ఆన్ అని చెప్పి చాలా క్లియర్ గా హిట్ అవుతుంది అనమాట. ఇప్పుడు లిటరల్లీ ఇప్పుడు ఇమాజిన్ యువర్ ట్రావెలింగ్ అ బైక్ అండ్ యూఆర్ అబౌట్ టు రీచ్ అ ప్లేస్ అండ్ యూ కెన్ సీ లిటరలీ చుట్టూ మబ్బులు కమ్మేసినట్టు చాలా క్లియర్ గా తెలుస్తుంటుంది. ఒక పక్క నేచర్ ని మనం ఎంజాయ్ చేసిన ఫీలింగ్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం కొంచెం ఎప్పుడు కురుస్తుందా అని కొంచెం భయం కూడా ఉంటుంది. వీటన్నిటి మధ్యలో త్వరగా ప్లేస్కి వెళ్ళిపోతే చాలరా, అక్కడికి వెళ్ళి మన ఇంటి చూడు కింద కూర్చుని ఒక కాఫీ తాగుతూ ప్రపంచాన్ని ఎంజాయ్ చేయాలని కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. ఇంకొంచెం నాలాంటి టిక్క క్యాండిడేట్ లో ఉన్నప్పుడు వర్షంలో తడిసి కూడా ఎంజాయ్ చేయాలని అనుకుంటాం. సో అలాంటి మూడ్ ప్రస్తుతానికి మెల్లమెల్లగా యూనో ఏపీ తెలంగాణ స్టేట్స్ లో ఇప్పుడు వస్తుంది అనమాట. లిటరలీ కొంచెం ఈస్ట్ తెలంగాణ అండ్ మోస్ట్లీ కోస్తా ఆంధ్ర ఇటువైపు అంతా వర్షాలు పడే ఛాన్సులు బాగా ఉన్నాయి. అండ్ ఇండియాలో ఉన్న వాళ్ళందరికీ చెప్పండి, ఇంకా రెయిన్ కోట్లు తీయాల్సిన టైం వచ్చింది, అంబ్రిల్లాలు తుడవాల్సిన టైం వచ్చింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ స్కూల్లో చెప్తారు కదా, ఈ రోజు షూస్ వేసుకురండి, స్లిప్పర్స్ వేసుకురండి, సో దట్ ఆ బురద మీ షూస్ కి అంటకుండా ఉంటుంది అని చెప్పి. సో అవన్నీ జాగ్రత్తలు చెప్పేసి, ఎస్పెషల్లీ సీజన్ మారిన ఫస్ట్ వీక్ ఇంకా మీకు చెప్పక్కర్లే కదా, జలుబులు, తుమ్ములు, దగ్గులు అన్ని వస్తాయి కాబట్టి కొంచెం కేర్ఫుల్ ఉండమని చెప్పండి. ఎస్, మాన్సూన్ ఈజ్ అఫీషియలీ ఆన్ ఇన్ ఇండియా అండ్ సమ్మర్ వైబ్ హాస్ జస్ట్ స్టార్టెడ్ ఇన్ డాలస్. సో ఇలాంటి టైంలో రెండింటికి మిక్స్ అయ్యి మార్నింగ్ ఫ్లేవర్ ని ఓ మంచి డోస్ తో స్టార్ట్ చేయాలి అని అంటే, వన్ బ్యూటిఫుల్ ట్రాక్ పొద్దు పొద్దున్నే మనం రీకాల్ చేయగలిగేది ఏంటి అని అంటే, ఓ బ్యూటిఫుల్ పాట, ఓ మంచి పాట. గోదావరి మూవీ నుంచి నా ఫేవరెట్ సాంగ్ రామచక్రి సీతారాం.

ఎస్, బ్యూటిఫుల్ పాట విన్నాం గోదావరి మూవీ నుంచి. ఇన్ఫాక్ట్ గోదావరి ఒడ్డున కూర్చోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఓ మంచి కాఫీ బియ్యం తాగాలని అనిపిస్తూ ఉంటుంది. బట్ యా, డాలస్ వెదర్ ఇస్ డిఫరెంట్. అండ్ ఈ రోజు మండే కాబట్టి, ట్యూస్డే కాబట్టి బుద్ధిగా చక్కగా మనం ఆఫీస్కి వెళ్ళిపోవాలి కాబట్టి కొంచెం ఫోకస్డ్ వెళ్దాం. అండ్ మీన్ వైల్ ఒక ఇంట్రెస్టింగ్ విషయం నేను రిగార్డింగ్ నేచర్ గురించి ఒకటి తెలుసుకున్నాను. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ ఫారెస్ట్ ఉంది, అమెజాన్ ఫారెస్ట్ లో కనుక ఒకవేళ చిన్న చిన్న కట్టింగ్స్ లాంటివి చేశారనుకోండి, ఓకే స్టార్ట్ విత్ దిస్, ఒక చిన్న బౌల్ ఉంది, ఆ చిన్న బౌల్ లో కనుక లైట్ గా ఎవరో ఉమ్మారు, ఓకే ఎవరో ఉన్నారు, అబ్బా ఈ పొద్దున పొద్దున ఏం చెప్తున్నావు అంటారా, ఓకే ఒకళ్ళు ఉన్నారు కదా అని చెప్పి మనం వేరే సైడ్ నుంచి అది తింటామా, తినం కదా, యాజ్ అ హోల్ కదా వదిలేస్తాం కదా. సో అలా నేచర్ విషయంలో ఒక చోట ఎఫెక్ట్ చేసింది, ఆ లేదులే వేరే చోట ఎఫెక్ట్ చేయదు అని అనుకోవడానికి లేదు. ఇమాజిన్ అమెజాన్ ఫారెస్ట్ లో మీరు ఒక చోట కట్ చేశారనుకోండి, ఇఫ్ దర్ ఇస్ సమ్ పార్ట్ ఆఫ్ ద నేచర్ ఇస్ గెటింగ్ డిస్టర్బ్డ్, ఇట్ విల్ ఇన్ అ వే ఇట్ మైట్ ఇంక్రీజ్ టెంపరేచర్ అట్ టిబెటన్ ప్లాటో, ఇట్ మైట్ ఇంక్రీజ్ మెల్టింగ్ అట్ హిమాలయన్స్. సో ఒక చోట చేసింది ఇంకొక చోట ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుంది, బికాస్ వి ఆల్ కేమ్ ఫ్రమ్ వన్ స్మాల్ సోర్స్ విచ్ ఈస్ అ స్మాల్ కైండ్ ఆఫ్ బ్యాక్టీరియా సంథింగ్. 3.8 బిలియన్స్ అగో అందరం ఒకటే పాయింట్ నుంచి వచ్చాము, మనం అందరం ఎవరి వాళ్ళు ఇండివిజువల్ గా ఉండట్లేదు, కో ఎగ్జిస్ట్ అవుతున్నాము. ఈ పదం చాలా గుర్తుపెట్టుకోండి. సో ఒక చోట మనం చేస్తే ఏమవుతుంది అని మనం అనుకుంటాం, బట్ జస్ట్ ఇమాజిన్ ఓ పెద్ద పెద్ద కంట్రీస్ అన్ని మన కంట్రీలో ఉన్న చెత్తంతో తీసుకెళ్లి ఎవరు లేని సెక్యూరిటెడ్ ప్లేస్ లో వేద్దాం అని అనుకుంటున్నారు, బట్ తెలియకుండా రిపర్కషన్స్ ఎలా ఉంటాయి. మనం ఎక్కడో సీలో కింద ఆల్మోస్ట్ వాటర్ లెవెల్ డౌన్ ఉన్నప్పుడు అలాంటి ట్రంచెస్ దగ్గర కూడా ప్లాస్టిక్స్ చూస్తున్నాం, కొన్ని చోట్ల అంటార్క్టికా లాంటి ప్లేస్ లో కూడా ప్లాస్టిక్స్ చూస్తున్నాం, ఇంకొన్ని చోట్ల కూడా ప్లాస్టిక్ రెయిన్ లాంటివి కొత్తగా నమోదు అవుతున్నాయి కొంతమంది అన్నారు, ఓకే అంటే కురిసే రెయిన్ లో కూడా ప్లాస్టిక్స్ ఉండడం. సో పాయింట్ ఏంటంటే మనం ఇది చిన్న విషయమే కదా, మనం ఉన్న ప్లేస్ మంచిగానే ఉంది కదా అని అనుకోవడానికి లేదు. ఇట్ విల్ హ్యావ్ అ సైక్లిక్ ఎఫెక్ట్, ఇట్ విల్ హ్యావ్ అ బటర్ఫ్లై ఎఫెక్ట్, అండ్ ఇట్ టర్న్ అవుట్ టు బి యూనో అ బిట్ మోర్ కెవోటిక్, అ బిట్ మోర్ యూనో ఎకాలజికల్ ఇంబ్యాలెన్స్ ఇన్ డిఫరెంట్ వేస్ పాసిబుల్ అని చెప్పేసి అంటున్నాను అనమాట. అది సంగతి. సో ఎక్కడో హైదరాబాద్ లో జరుగుతున్న కేవీఆర్ పార్క్ దగ్గర చెట్లు కొట్టేయడం గురించి మీరు మాట్లాడాలంటే మాట్లాడాలి, ఎందుకంటే ఎక్కడో చోట మనం అందరం కలెక్టివ్ గా మాట్లాడకపోతే, మనకి నేచర్ ఇంపార్టెంట్ అన్న విషయం గురించి మనం చెప్పకపోతే వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇన్ఫాక్ట్ ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పినా, స్టే చేసింది కోర్టు మున్ కటింగ్ ఆపేస్తాం అని చెప్పేస్తున్నారు, బట్ ఇట్ ఈస్ స్టిల్ గెటింగ్ కంటిన్యూడ్ అండ్ లిటరలీ ఫ్లైఓవర్ చేయాల్సిన పనులన్నీ జరిగిపోతున్నాయి అండ్ దే ఆర్ లీస్ట్ వాటర్, ఇలా కూడా జరుగుతుంది. అది సంగతి. సో వై? బికాస్ వీ హ్యావ్ టు. అది మ్యాటర్. ఇప్పుడేదో మాత్రం మంచి పాట వస్తుంది, కొంచెం ఆలోచించండి. వింటనే ఉన్నది రేడియో సుర్భి 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్. ఇందాక కమల్నీ ముఖర్జీ పాట గోదావరి నుంచి విన్నారు, మరి ఇంకొక పాట మార్నింగ్ అదే మ్యాజిక్ ని కొంచెం రిక్రియేట్ చేద్దాం. ఇన్ఫాక్ట్ ఒక మంచి కాఫీ లాంటి పాట ఈ పాటగా మీరు గెస్ట్ చేసి ఉంటారు, ఆ మంచి కాఫీ లాంటి పాట ఏ సినిమా నుంచి? 9726361966 ఇస్ మై కాలింగ్ నెంబర్. Waiting for you, and we are having a great, beautiful day, Tanadan morning with me, only on DFW Morning Vibes on Radio Surabhi 107.9 HD3, Dallas number 1 radio station, and the OG Telugu radio station of Dallas International.

0: ఎస్ ఆనంద్ మూవీ నుంచి మంచి కాఫీ లాంటి పాట పొద్దు పొద్దున్నే విన్నాను.
1: నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ది కేటరింగ్, ఓకే? షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర? టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ. బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట. అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
1: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెకప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. మీ ఫ్యామిలీ కి మీకు పూర్తి డెంటల్ కేర్ ఆల్ అట్ వన్ ప్లేస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
3: హ్యాపీ 4th birthday రేడియో సురభి అండ్ టీమ్ అందరికి కూడా బర్త్డే విషెస్ ఆన్ సెలబ్రేటింగ్ 4 మ్యాజికల్ మ్యూజికల్ ఇయర్స్ విత్ రేడియో సురభి. అండ్ రేడియో సురభి వింటున్న ప్రతి ఒక్క లిసనర్ కి కూడా విషింగ్ యూ ఆల్ అ వెరీ మ్యాజికల్ మ్యూజికల్ డే. ఇలానే ఎన్నో ఎన్నో వండర్ఫుల్ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటూ మీ ఇండియా ఆర్జే మధు శ్రవంతి.

అప్పుడప్పుడు జరుగుతుంది నా షోలో, కానీ ఎప్పుడు జరగదు. సిద్ శ్రీరామ్ పాట వేశాను. దే ధనాధన అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ వింటున్నారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ డాలస్ వింటున్నారు. ఆర్లింగ్టన్ ప్రజలరా, మీరు ఈ మధ్యన రోడ్డు సైడ్ వెళ్తున్నప్పుడు ఏదైనా కొత్తగా గమనించారా, వింతగా గమనించారా? ఒక ల్యాండ్ మార్క్ హోటల్ రీసెంట్ గా దడేల్ అని చెప్పి ఒక డెమోలిషన్ గురైంది. ఎందుకు చేశారు సుమి అని చెప్పి మీరు ఎప్పుడైనా గమనించారు దారిలో వెళ్తున్నప్పుడు? రీజన్ ఏంటంటే, ఇప్పుడు ఆ హోటల్ ప్లేస్ లో ఒక మంచి రిసార్ట్ కడదామని ఒక ప్లాన్ ఉందంట. సో ఆ ఐకానిక్ హోటల్, అరే నేను చాలా మెమరీస్ ఉన్నాయి, నేను ఆ ప్లేస్ కి వెళ్ళాను, నేను చెల్లి అని అని ఒకవేళ మీరు ఆలోచిస్తూ ఉంటే కనుక ఆ ప్లేస్ లో ఒక అందమైన రిసార్ట్ వచ్చే ఛాన్స్లు ఉన్నాయి. అది మ్యాటర్ అన్నట్టు రిసార్ట్ అంటే గుర్తొచ్చింది. సో ఇక్కడ ఏపీలో కూడా వైజాగ్ లో ఒక ఇంట్రెస్టింగ్ టేక్ తీసుకొచ్చారు గవర్నమెంట్ వాళ్ళు. ఏంటి అని అంటే, జనరల్లీ ఇప్పుడు ఫ్రెండ్స్ అందరూ గోవాకి వెళ్ళిపోయి ఏం చేస్తారా అంటే, అరే మా ఒక షాక్ దగ్గర కూర్చొని చేతిలో అట్లా ఒకటి ఉండి బీచ్ చూస్తా ఉంటే లైఫ్ జిల్లైపోతుందిరా, ఇక్కడేముందిరా ఇక్కడేముందిరా ఇక్కడేముందిరా అని చెప్పి ఒక డిస్కషన్ నడుస్తూ ఉంటది కదా. సో పాయింట్ ఏంటంటే, అలాంటి ఒక కల్చర్ ఏదైతే దేనికోసమైతే వేరే ప్లేస్ కి వెళ్తే చిల్ అవుతాం అని ఏదైతే ఫీలింగ్ ఉందో, అలా ఆలోచించే వాళ్ళకు కూడా ఒక ఇంట్రెస్టింగ్ టేక్ తీసుకోవాలి అని చెప్పి వైజాగ్ లో బీచెస్ దగ్గర కొన్ని షాక్స్ అరేంజ్ చేసి దే గోయింగ్ టు సెల్ ఆల్కహాల్ ఫ్రమ్ 10 AM టు 8 PM అంట. సో ఇది వినగానే ఆబ్వియస్లీ ఫస్ట్ ఒక థాట్ వస్తుంది, అరే టూరిజం అంటే కేవలం ఆల్కహాలే కాదు, ఇది అమ్మడమే కాదు అని చెప్పి. సో ఈవెన్ ఐఎమ్ నాట్ ప్రో టు దట్, బట్ ద పాయింట్ ఈస్ ఎక్కడో చోట కొన్ని స్టార్ట్ అవ్వాలి. లైక్ ద ఫ్లేవర్ ఆఫ్ ద ప్లేస్ హౌ యూఆర్ లుకింగ్ అట్ ఇట్, ద ఐడియా ఆఫ్ హౌ యూ సీ దట్ ప్లేస్, అట్లీస్ట్ దానికైతే కొన్ని ఎఫర్ట్స్ అయితే జరుగుతున్నాయి అన్న ఫీలింగ్ అయితే నాకు కలుగుతుంది. అంటే డెఫినెట్లీ ఇప్పుడు బీచ్ దగ్గర ఒక వెల్నెస్ రిసార్ట్ ఉండటము, బీచ్ దగ్గర యూనో ఒక రకమైన యూనో ఆఫ్ ఫీలింగ్ అంటే మొత్తం కేవోస్ నుంచి కొంచెం రిలాక్స్ అవ్వడానికి ఇంకో ప్లేస్ ఉండటము, ఇట్లాంటివి కూడా మెల్లమెల్లగా ప్లాన్ చేసుకుంటూ వన్ బై వన్ బీచ్ అంటే కేవలం ఇదే కాదు ఒపీనియన్, ఇది క్లిక్ అయితే ఇంకోటి, అది క్లిక్ అయితే ఇంకోటి, వెన్ పీపుల్ ఆర్ కమింగ్ యాక్చువల్లీ వీ క్యాన్ మేక్ ఇట్ ఈవెన్ మోర్ బెటర్ అని చెప్పి ఒక ఆలోచన ఉంటే బాగుంటుందేమో అని అనిపించింది. అండ్ ఇన్ఫాక్ట్ నేను రీసెంట్ గా ఒక ఏపీ గవర్నమెంట్ సంబంధించి కొంచెం క్లోజ్ గా వర్క్ చేసే ఒక ఆయనతో మాట్లాడుతున్నాను అనమాట. లాస్ట్ ఇయర్ తో పోలిస్తే, ఐ మీన్ లైక్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి ఈ ఫైనాన్షియల్ ఇయర్ మధ్యలో టూరిస్టులు వచ్చేది ఏదైతే బీచెస్ సైడ్, ఏపీ బీచెస్ సైడ్ వచ్చేవాళ్ళు ఉన్నారో అవి ఆల్మోస్ట్ డబుల్ అయ్యాయట. సో దట్ ఈస్ ద రీజన్ వై ఇప్పుడు సూర్యలంక బీచ్ కానీ చీరాల బీచ్ కానీ ఇట్లా కొన్ని ప్లేసెస్ ని ఇంకొంచెం బెటర్ చేద్దాం అని చెప్పి కొన్ని ప్రైవేట్ రిసార్ట్స్ కి పర్మిషన్స్ ఇవ్వడం, ఇన్ఫాక్ట్ యూనో ఇట్లాంటి షాక్స్ లాంటి ప్లేస్ లో అరేంజ్ చేయడం, ఇట్లాంటివన్నీ దే ఆర్ ప్రయోరిటైజింగ్ ఇట్ అంట. అది మ్యాటర్. సో ఎవరైనా సూర్యలంక బీచ్ సైడ్ ఉండేవాళ్ళు లేదా యూనో చీరాల సైడ్ ఉండేవాళ్ళు, డెఫినెట్లీ మీ లోకల్ వాళ్ళకి ఫోన్ చేసి ఏంటి ఏం జరుగుతుంది అని సరదాగా అడగండి. బికాస్ వచ్చిన అంటే ద న్యూ గవర్నమెంట్ దట్ హాస్ ఫార్మ్డ్ 2 ఇయర్స్ లో దే ఆర్ ట్రయింగ్ సంథింగ్ ఫ్రమ్ దేర్ సైడ్ అని అయితే నాకు అనిపించింది. సో అది ఎంతవరకు గ్రౌండ్ రియాలిటీ అనేది సరదాగా మన వాటర్ కూలర్ కాన్వర్సేషన్స్ లో కొన్ని పెట్టుకుని వాళ్ళని కూడా అడిగితే వాళ్ళు చెప్తారు అనమాట. అది మ్యాటర్. 9726361966 ఇస్ మై కాలింగ్ నెంబర్. మార్నింగ్ ఈ బ్యూటిఫుల్ డ్రైవ్ లో ఏమైనా మంచి సాంగ్ రిక్వెస్ట్ ఉంటే యూ కెన్ డెఫినెట్లీ కాల్ అండ్ ఆస్క్. అండ్ ఇప్పుడైతే మాత్రం ఓ మంచి పాట లైన్అప్ చేశా, అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ట్రాక్స్, ఒక మంచి బ్యూటిఫుల్ మెలడీ. అండ్ ఇందాక చెప్పాను కదా, ఇన్ఫాక్ట్ తెలుగు స్టేట్స్ లో వర్షాలు కురుస్తున్నాయి అండ్ థింగ్స్ స్లోలీ బాగుంటుంది అని చెప్పి. సో అందుకని ఈ వర్షానికి స్పర్శ ఉంటే నీ మన సీతాకేనుగా అని ఓ పాట ప్లే చేస్తున్నా, నిన్నిలా అని తొలి ప్రేమ నుంచి. మెన్ తమన్ గారు స్కోర్డ్ బ్యూటిఫుల్ మెలడీస్ ఎస్పెషల్ లవ్ స్టోరీస్ కి, అవి బ్లాక్ బస్టర్లు అంతే.

తొలి ప్రేమ నుంచి మంచి పాట విన్నాం నిన్నిలా నిన్నిలా అంటూ దే ధనాధన్ అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ అంటున్నారు. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ అంటున్నారు. ఏమాడగామంటే ఈ మధ్యన ఇంటర్నేషనల్ స్టూడియోస్ గానీ ఇంటర్నేషనల్ యూనో ఈవెన్ లోకల్ సినిమాలు అన్ని కూడా గానీ దే ఆర్ సర్వైవింగ్ ఆన్ వన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కాల్డ్ నాస్టాల్జియా. అప్పట్లో ఏం జరిగిందో తెలుసా, ఆ రోజుల్లో ఏం జరిగిందో తెలుసా, అసలు ఆ రోజులు బాగుండేవరా అన్న ఈ పాయింట్ ని ఎంత పాలు పెట్టి ఆ పాలని చిలికి చిలికి చిలికి చిలికి చిలికి మజ్జిగ చేసినట్టు, లేకపోతే మజ్జిగని చిలికి చిలికి చిలికి చిలికి చిలికి అందులోంచి వెనక్కి తీసినట్టు అట్లా గట్టిగా చిలకడమే పనిగా పెట్టుకున్నారు అన్నమాట. సో ఓకే, ఎంత కాదనుకున్న గుడ్ ఓల్డ్ డేస్ మనకు అప్పుడప్పుడు కావాలి, మనం తీసుకోవాలి, దాని రోజు చూడాలి, ఇవన్నీ ఉంటాయి. బట్ పాయింట్ ఏంటంటే మీరు ఐ డోంట్ నో ద ఫ్యాక్ట్, ఇప్పుడు మనం ప్రస్తుతానికి కరెంట్లీ ఆ ఫేస్ ని ఎంజాయ్ చేస్తున్నాం కాబట్టి బానే ఉంది కానీ, బట్ చుట్టుపక్కల అన్ని మెల్లమెల్లగా అట్లనే జరుగుతున్నాయని అనిపిస్తుంది నాకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్యాట్మ్యాన్ సినిమా ఉంది. బ్యాట్మ్యాన్ సినిమా నాకు తెలిసి ఒక పాయింట్ తర్వాత ఒరిజినల్ ఒక బ్యాట్మ్యాన్ వచ్చిన తర్వాత అది అయిన 15-20 ఇయర్స్ కి మళ్ళీ ఇంకో రకమైన బ్యాట్మ్యాన్ వచ్చింది. మళ్ళీ రీసెంట్ గా కూడా ఇంకొక బ్యాట్మ్యాన్ వచ్చింది. అలాగే హ్యారీ పాటర్ చిన్నప్పుడు మనం యాజ్ అ కిడ్స్ అంటే లైక్ మేబీ సమ్వేర్ మీరు ఇన్ యువర్ 20s or 30s యూ వుడ్ హావ్ ఎంజాయ్డ్ ఇట్. అండ్ ఇప్పుడు ఇన్ఫాక్ట్ హ్యారీ పాటర్ సంబంధించి ఒక సిరీస్ వస్తుంది, ఇన్ఫాక్ట్ వచ్చింది కూడా, ఇట్ ఈస్ లైవ్ ఆన్ ఓటీటీ ప్లాట్ఫామ్. అండ్ ఇవి పక్కన పెడితే హీ మ్యాన్ ద మాస్టర్స్ ఆఫ్ ద యూనివర్స్ అని చెప్పి ఒక సినిమా రిలీజ్ అయింది. సో యూనో చిన్నప్పుడు ఏవైతే కార్టూన్స్ లేకపోతే సినిమాలు లేకపోతే కామిక్స్ ఏవైతే ఎంజాయ్ చేశారో వాటన్నిటికీ కూడా ఒక రీవ్యాంప్డ్ వర్షన్, ఒక అప్డేటెడ్ వర్షన్ వస్తుంది అనమాట. ఎందుకు అని అంటే జనరల్ ఇప్పుడు ఏదైనా నాస్టాల్జియా ఉందనుకోండి, ఇఫ్ యూ హ్యావ్ యంగర్ వర్షన్, యంగర్ ఫ్రెండ్ ఆర్ యంగర్ కజిన్ ఆర్ యంగర్ సమ్మన్, అది తెలుసా ఇది ఆ సినిమా అంటే అని చెప్పి పక్కన చూపించినప్పుడు మనకు వాల్యూ లిస్ట్ వస్తుంది సార్, దాన్ని ఎక్కువగా సెలబ్రేట్ చేసుకునే సిచ్యువేషన్ ని క్రియేట్ చేస్తారు అనమాట. సో అలా అన్ని వర్కౌట్ అవుతున్నాయా అంటే తెలియదు మరి. బికాస్ హీమాన్ మాస్టర్ ద యూనివర్స్ ఎవరైతే చూశారో ఫ్రెండ్స్ చెప్పింది ఏంటంటే డెఫినెట్లీ కొన్ని సీన్లు బాగా నాస్టాల్జిక్ అనిపించినా కానీ యాజ్ అ హోల్ గా నాకు అంత ఎక్కలేదు అని చెప్పి అది సంగతి. సో ఇన్ ద వరల్డ్ వేర్ ఎవరీవన్ ఇస్ టాకింగ్ అబౌట్ ఆ రోజుల్లో బాగుండేవి, నిజంగానే ఆ రోజులు ఎక్కువగా తలుచుకోవడం ఎంతవరకు నచ్చుతుంది, ఎందుకంటే ఎక్కువగా తిన్నా స్వీట్ బాగుంటుందా, స్వీట్ కొంతవరకు తీసుకోగలం కదా. సో ఆ టాపిక్ ని ఈ రోజు అసలు మామూలుగా సరదాగా మిమ్మల్ని అడగాలనిపించింది అనమాట. సో మీరు ఇటుపక్క చూసినా సరే ఆ రోజులు ఆ రోజులు ఆ రోజులు ఆ రోజులు ఆ రోజులు అనే టాపిక్ ఎక్కువ మాట్లాడుతున్నారు కదా. సో ఎంతవరకు ఈ నోస్టాల్జియా ఫ్యాక్టర్ మన ఇప్పుడు తెలుగు కథల్లో కానీ లేకపోతే హిందీ కథల్లో కానీ, ఇన్ఫాక్ట్ మీరు గమనిస్తే రీసెంట్ గా రిలీజ్ అయిన వరుణ్ ధవన్ సినిమా కూడా ఒకప్పుడు గోవింద గారు రీసెంట్ సినిమా లాంటివే ఇప్పుడు వస్తున్నాయి అనమాట. మేబీ బికాస్ పీపుల్ మిస్ అవుతున్నారు కాబట్టి దాన్ని వెనక్కి తీసుకొస్తున్నారా, లేకపోతే ఆ ఒకటిలో వర్కౌట్ అయ్యే అన్న విషయాన్ని దాని గురించి ఆలోచించి తీసుకొస్తున్నారా తెలియదు. బట్ ద ట్రెండ్ ఆఫ్ యూనో looking at things which we used to look at as our younger selves or as kids and getting them again into the limelight and front seat is becoming a trend now. Meeru gamaninchara? Let me know your thoughts. 972-636-1966 is my call-in number. I'm waiting for you. Only on Radio Surabhi 107.9 HD3, Dallas number 1 radio station and the OG Telugu radio station of Dallas. And okay, interesting fact cheppana. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ తొలి ప్రేమ అని ఈ పాట మనం విన్నాం కదా. సో ఇన్ఫాక్ట్ సినిమా యూనో ఇండస్ట్రీలో కూడా అంట, ఇఫ్ ఒక సినిమా ఒక ఎక్స్ పేరు మీద వచ్చింది అనుకోండి, తొలి ప్రేమ అనే పేరు మీద పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చింది, అలాగే అదే ఆ పేరుని మళ్ళీ మనం వాడాలి అంటే వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ అట్లీస్ట్ 10 ఇయర్స్ అంట. దానికి 10 ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది అంట. ఆ 10 ఇయర్స్ అయిపోయిన తర్వాత వీ కెన్ యూజ్ ఇట్ అగైన్ అంట. నేను కూడా రీసెంట్ గా తెలుసుకుని వావ్ వాట్ అ సడన్ సర్ప్రైజ్ సాగర్ అని చెప్పి ఫీల్ అనమాట, అది మ్యాటర్. సో ఇప్పుడైతే మాత్రం మంచి పాట వస్తుంది. 972-636-1966 ఇస్ మై కాలింగ్ నంబర్. మీరు ఇలాంటి బ్యూటిఫుల్ పాటలు రిక్వెస్ట్ చేయాలనుకుంటే అండ్ యువ నుంచి హే గుడ్ బై ప్రియా అనే ఒక పాట, సిద్ధార్థ్ అండ్ త్రిష గారి కాంబినేషన్ లో మండరత్నం గారు డైరెక్ట్ చేసిన సినిమా యువ నుంచి

ఎస్ బ్యూటిఫుల్ ట్రాక్ విన్న ఫ్రమ్ ద మూవీ అల వైకుంఠపురములో దేవ్ దనాదన వినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉన్నారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. ఈ రోజు మార్నింగ్ సరదాగా నాకు ఒక చిన్న గేమ్ ఆడాలని అనిపిస్తుంది. ఎంత ఎంత ఇంట్రెస్టింగ్ గేమ్ అంటే అంత ఇంట్రెస్టింగ్ గేమ్ అనమాట. సో పెద్ద సినిమా చూశాను ఆబ్వియస్లీ, దాని గురించి నేను ఓకే నాకేమనిపించింది ఏంటి అని దాని గురించి తర్వాత మాట్లాడదాం. కానీ నా పాయింట్ ఏంటంటే ట్యాగ్ లైన్స్, ఒక క్యారెక్టర్ కో ట్యాగ్ లైన్స్ ఉండడం అనేది చాలా చాలా చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ ఈ రోజు సరదాగా అలాంటి ఒక గేమ్ ఆడితే ఎలా ఉంటుంది అని ఒక చిన్న థాట్. సో పెద్ద సినిమాలో పెద్ద క్యారెక్టర్ ఏమాడుతుంది, ఏదైనా ఈ జన్మలో చేసేలా మళ్ళీ ఇప్పుడు తమయ్యేటి అని అంటాడు అనమాట. సో ఈ క్యారెక్టర్ ఎప్పుడైనా ఒక ఇంపార్టెంట్ డిసిషన్ తీసుకుంటుంది అంటే మళ్ళీ ఇప్పుడు తమయ్యేటి అని అంటారు అనమాట. సో అలాగా టాలీవుడ్ లో మోస్ట్ ఐకానిక్ డైలాగ్స్ ఆ క్యారెక్టర్ వాడినది అవి నేను చెప్తా ఈరోజు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ తగ్గెదేలే, ఓకే, అదే సినిమా నుంచే అని అడుగుతా. అలాగా ఇప్పుడు కొన్ని లిస్ట్ ప్రిపేర్ చేశా, సో అందులోంచి ఈ క్యారెక్టర్ ఈ డైలాగ్ ఏ సినిమాలో వాడింది అనేది మనం గెస్ చెప్తాం. ఓకే, అది సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఓకే రెండు, ఓకే ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందో ఆడే పండుగ ఇది ఏ సినిమాలో ఉంది. నాకు తెలుసు నేను సింపుల్గా ఇచ్చా, ఫస్ట్ బాల్ కాబట్టి కొంచెం సింపుల్ చేద్దాం, తర్వాత నుంచి మెల్లగా గేర్ మార్చుదాం. 9726361966 ఇస్ మై కాలింగ్ నంబర్, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. హీరోస్ అండ్ దేర్ ఫేవరెట్ ట్యాగ్ లైన్ డైలాగ్స్ గురించి మనం ఈ రోజు గేమ్ ఆడుతున్నాం. అండ్ మీరు గెస్ట్ చేయాల్సిన ఫస్ట్ డైలాగ్ చెప్పేశాను, ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడే పండుగ ఇది ఏ మూవీలోనిది. ఓకే, సో ఫస్ట్ పాట ఆ మూవీ నుంచి ప్లే చేశానా, మరి అంత సింపుల్ చేస్తానండి, కొంచెం కొంచెం ఆడదాం. 9 7 6 3 6 1 9 6 6 ఇస్ మై కాలింగ్ నెంబర్, ఐమ్ వెయిటింగ్ ఫర్ యూ.

0: హలో డిన్నర్ ప్లాన్ చేయండి, గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
1: వాట్ ఎ డే, కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
2: నేను ఏం ఉండలేదు ఈరోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
3: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, అర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా.com.
4: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
5: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
6: మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్కి వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్మా, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
7: అమ్మ ఆవకాయ రేడియో సురభి, ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి, ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్, అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికి నమస్కారం, అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్, ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి, టడా బాబాయ్, థ్యాంక్ యూ.
8: సో ఇప్పుడు మాట్లాడింది ఎవరు స్పెషల్ చెప్పుకోకర్లా, ఆర్జే భార్గవి. హైదరాబాద్ లో కనుక మీరు ఒక రేడియో స్టేషన్ అంటే మార్నింగ్ ఈవినింగ్ అంటూ లాస్ట్ 13 ఏళ్ళ నుంచి ఎంటర్టైన్ చేశారు. అండ్ ఇన్ఫాక్ట్ నేను రేడియో సర్వీలో చేరడానికి వన్ ఆఫ్ ద మెయిన్ కారణం మా భార్గవ్ గారు. ముద్దుగా బ్యాగ్స్ అని పిలుచుకుంటాం అనమాట. సరే, విషయాలన్నీ పక్కన పెడితే ఈ రోజు మనం మార్నింగ్ అదరగొడుతున్నాం అండ్ ఒక మంచి గేమ్ ఆడుతున్నాం. ఇందాక ఒక లిజనర్ నేను అడిగిన దానికి ఫోన్ చేసి ఆన్సర్ చెప్పేశారు. ఆవిడ పేరు సరయు. ఓకే, నేను అడిగాను మీ పేరు మీద ఒక సినిమాలో ఒక హీరోయిన్ పేరు ఉంది, అది ఏ సినిమా మీకు తెలుసా అని అడిగా అనమాట. లేదండి, అంత ఐడియా లేదు అన్నారు. బద్రి మూవీలో అమిషా పటేల్ పేరు సరియు. ఏం చేద్దాం ఇన్ఫర్మేషన్ తో అని అంటున్నారా? టిపికల్ టాలీవుడ్ ఫ్యాన్స్ కి అది చాలా ఇంపార్టెంట్ విషయం అండి. సరే, ఈ రోజు సరదా గేమ్ ఆడుతున్నాం. మీరు ఆఫీస్ కి వెళ్తూ సీరియస్ గా ఉంటుంటే మధ్యలో మిమ్మల్ని కాస్త నవ్వించే ప్రయత్నం చేస్తున్నాను. అండ్ హీరోస్ వాళ్ళు వాడే ట్యాగ్ లైన్ డైలాగ్స్, ఐకానిక్ ట్యాగ్ లైన్ డైలాగ్స్ గురించి ఆట ఈ రోజు. ఫర్ ఎగ్జాంపుల్, పెద్దిలో మళ్ళీ పుడతామా ఏటి అనే డైలాగ్ కదా. అలాగా హీరోలు సినిమాలో చెప్పిన ఐకానిక్ డైలాగ్స్ అవి ఏ సినిమాలో ఉంచి అని చెప్పి అడుగుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు కొంచెం వెనక్కి వెళ్దాం. ఓకే, హలో, ఇటు చూడు, బాక్స్ బద్దలైపోతుంది అని ఒక టాప్ తెలుగు సినిమా హీరో చెప్తారు అనమాట. అది ఏ సినిమాలో ఉంది? హలో, ఇటు చూడు, బాక్స్ బద్దలైపోతుంది అని చెప్పి ఏ హీరో ఏ సినిమాలో చెప్పారు? 9726361966 ఇస్ మై కాలింగ్ నంబర్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్. ఆ హీరో మూవీ నుంచి ఒక పాట కమింగ్ అప్ ఫర్ యూ. 9726361966 ఇస్ మై కాలింగ్ నంబర్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. మంచి పాట, ఇన్ఫాక్ట్ మార్నింగ్ ఒక జోష్ ఇచ్చే పాట అనమాట. ఈ పాట ఈ సినిమాకి యాక్చువల్ మ్యూజిక్ చేసింది ఎస్ఏ రాజ్కుమార్ గారు. అండ్ మీరందరూ లక్కీ, నేను కూడా లక్కీ, ఎందుకంటే ఆ హీరోకే ఫ్యాన్ కాబట్టి.

ఎస్, ఇన్ఫాక్ట్ చాలా ఈజీగా చెప్పొచ్చు, బాక్స్ బద్దలైపోతుంది అని చెప్పి మెగాస్టార్ గారు ఏ మూవీలో ఆయన ఆయన ట్యాగ్ లైన్ కింద వాడారు అని చెప్పేసి అన్నాను. బికాస్ ఈరోజు మార్నింగ్ సరదాగా ట్యాగ్ లైన్స్ గేమ్ ఆడుతున్నాం అనమాట. ఓకే, సో అందులో మొదటి ప్రశ్న ఇందాక అడిగింది, మళ్ళీ పుడతామా ఏంటి అని చెప్పి అనే డైలాగ్ పెద్ద సినిమాలో రామచంద్ర గారు తెగ వాడుతూ ఉంటారు. సో అలాగా ఇందాక పోకిరి మూవీ నుంచి అడిగాను అనమాట. సో ఒక్క ఎవడు పడితే దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందో అనేది ఆ పర్టికులర్ హీరో క్యారెక్టరైజేషన్ ని చాలా చెప్తుంది. సో అలాగే ఇప్పుడు ఇందాక అడిగిన క్వశ్చన్ ఏంటంటే బాక్స్ బద్దలైపోతుంది అని చెప్పి ఏ సినిమాలో మెగాస్టార్ గారు ఇన్ఫాక్ట్ చెప్పారు అని చెప్పేసానంటే, ఆన్సర్ ఎవరు గెస్ట్ చేస్తారో చూద్దాం. ద క్వశ్చన్ ఈజ్ స్టిల్ ఓపెన్. 9726361966 ఇస్ మై కాలింగ్ నంబర్. ఇందాక హీరో పేరు చెప్పలేదు, ఇప్పుడు హీరో పేరు చెప్తున్నాను. 9726361966 ఇస్ మై కాలింగ్ నంబర్. ఎస్, హీరోస్ అండర్ ఐకానిక్ ట్యాగ్ లైన్ డైలాగ్స్. నాకు తెలిసి ఈ సినిమా వచ్చిన తర్వాత చాలా మందికి ఫ్యామిలీ సినిమాని ఇంత కమర్షియల్ గా చూపించొచ్చా, ఇంత ఇంట్రెస్టింగ్ గా చూపించొచ్చా అని చెప్పి నిజంగా అర్థమయ్యేలా చేసింది ఈ సినిమా. మరి బాక్స్ బద్దలైపోతుంది అని చెప్పి బాస్ ఏ మూవీలో ఎక్కువగా వాడుతూ ఉంటారు? కాల్ అండ్ టెల్ మీ. 9726361966 ఇస్ మై కాల్ ఇన్ నంబర్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. సుబ్బలక్ష్మి గారు, సరే సీరియస్ గా ఆఫీస్కి వెళ్ళిపోతున్నట్టున్నారు మీరు, ఒకసారి ఈ పార్టీకి వచ్చేయండి, సురభిలో మంచి పార్టీ అవుతుంది. ఎస్, సుబ్బలక్ష్మి గారిని అలా ఇంకొంచెం ప్రేమగా పిలుద్దాం. 9726361966 కి మీరు కాల్ చేసి ఈ ఆన్సర్ గెస్ట్ చేస్తూ ఉండండి.

ఎస్ సుబ్బలక్ష్మి గారు కూడా వచ్చేసారు పార్టీకి. అండ్ ఇప్పుడు మనం ఆడుతున్నాం టాలీవుడ్ పార్టీ హీరోస్ అండ్ దేర్ ఐకానిక్ డైలాగ్స్ ఫ్రమ్ విచ్ ఫిలిమ్స్ అని మాట్లాడుతున్నాం. ఎందుకంటే పెద్దలో మళ్ళీ పుడతామా ఏటి అని వినగానే నాకు కూడా బాగుందే, ప్రతి హీరో ఒక ట్యాగ్ అయిన ఉంటూ దానికి ఒక రీకాల్ వాల్యూ ఉంటే మంచి మజా వస్తుంది కదా అని ఫీలింగ్ అనమాట. సో ఇప్పుడు ఇందాక అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, హలో ఇటు తిరుగు బాక్స్ బద్దలైపోతుంది అని చెప్పి మెగాస్టార్ గారు ఏ మూవీలో చెప్పారు అని అడుగుతున్నాను. ద క్వశ్చన్ ఇస్ స్టిల్ ఓపెన్ అండ్ ఏ మూవీ అని గెస్ట్ మీరు చేయడానికి నేను ఇన్ఫాక్ట్ ఓ పాట కూడా ప్లే చేద్దాం అని ఫిక్స్ అనమాట. ఎందుకంటే హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాలకి మునిపోయిన కొండాపూర్ రోడ్లకి ఒక పాట డెడికేట్ చేస్తే బాగుంటుంది కదా అని అనిపించింది అనమాట. అది సో అది ఏ మూవీ అనేది మీరు గెస్ట్ చేయాలి. హియర్ గోస్ అ ట్రాక్ ఫ్రమ్ దాట్ మూవీ. ఆ పేరు డైరెక్ట్ గా చెప్పకుండా ప్లే చేయడానికి ట్రై చేస్తా. సో హియర్ ఈస్ ద సాంగ్ ఫ్రమ్ దట్ మూవీ, బాక్స్ బద్దలైపోతుంది అని చెప్పి మెగాస్టార్ గారు ఐకానిక్ ట్యాగ్ లైన్ ఈ మూవీలో చెప్పారు.

0: Visit Radio Surabhi Time Check. Studio Lo Time, 9 a.m.
1: Yes, Mari. అది ఏ సినిమాలో పాట మీరు చెప్పాలి. 9763619666 ఇస్ మై కాలింగ్ నెంబర్. మళ్ళీ ప్లే చేస్తున్నా మీకోసం, అది ఏ మూవీలో పాట. ఓకే, 9763619666. బాక్స్ బద్దలైపోయిందని చెప్పి చిరంజీవి గారు చెప్తారు ఐకానిక్ డైలాగ్, అది ఏ మూవీలోది. హీరోస్ అండ్ దేర్ ఫేవరెట్ ఐకానిక్ డైలాగ్స్ అని మనం కేమాడుతున్నాం. 9763619666. Here goes the song again. I am playing it for you.

0: ఎవరో కాలర్ వచ్చినట్టున్నారు లైన్ లోకి. హలో సురభి, మీ పేరు? హలో సురభి, హలో సురభి. ఐ థింక్ అందరూ ట్రై చేస్తున్నారు, నేను ఫోన్ చెప్తుంటే సడన్ గా కట్ అయిపోతుంది. అట్లా కాకుండా మంచిగా మాట్లాడండి. ఓకే, ఒక కాలర్ వస్తున్నారు, ఎత్తే ప్రయత్నం చేద్దాం. లెట్స్ సీ. హలో సురభి.
1: హలో సార్, హౌ ఆర్ యు? ఇట్స్ బీన్ ఎ వైల్ సిన్స్ వి స్పోక్. నాని హియర్.
0: నాని గారు ఎలా ఉన్నారు, ఏంటి విశేషాలు? సూపర్ సూపర్. హైదరాబాద్ లో వర్షాల్లో మునిగి
1: తేలుతున్నాం.
0: ఎస్, మరి వానని గుర్తు చేసుకోవాలి కాబట్టి గ్యాంగ్ లీడర్ పాట వేసాం. రైట్ ఆన్సర్ నాని గారు, ఎలా ఉన్నారు, రెండు విషయాలు, జాతరకి వెళ్ళారా?
1: కుదరలేదు, నెక్స్ట్ టైం ఎప్పుడన్నా ప్లాన్ చేయాలి. ఈవెంట్ జరిగినప్పుడు రేడియో వస్తుంది వాళ్ళది.
0: ఏంటండి, ఫ్యామిలీ ఫంక్షన్, ఆ మాత్రం మీరు రాకపోతే ఎలాగా?
1: బిజీగా ఉన్నాను సార్, వీకెండ్, వేరే పనులు ఉన్నాయి, ఐ కుడ్ నాట్ మేక్ ఇట్.
0: పర్లేదులేండి, ఇలా అప్పుడప్పుడు కాల్ చేసి దాన్ని భర్తీ చేస్తూ ఉండండి, మేము కూడా హ్యాపీగా ఉంటాం. లేదండి, ఇద్దరం కలిసి చేస్తున్నాం. మీరు నా షో వినట్లేదు అర్థమవుతుంది. ఎస్, రామరాజు మంచిరాజు గారు ఇద్దరు చేస్తున్నారు షో. అదే సంగతి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ నాని గారు, రైట్ ఆన్సర్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి, హావ్ అ గ్రేట్ డే. బాయ్ అండి. సో ఎస్, మరి గ్యాంగ్ లీడర్ మూవీ నుంచి ఆ పాట ఇప్పుడు మీకోసం. దాని తర్వాత నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ అడుగుతాను, మరి రెడీగా ఉండండి. హైదరాబాద్ లో వర్షాలు మామూలు గురవట్లేదు, వాన వాన వెల్లువాయ్, కొండాపూర్లో రోడ్లు మునిగిపోయాయి.

0: జాతకాలు, వాస్తు, జ్యోతిష్యం, ఫాలోవర్స్ కి ఇన్ఫర్మేషన్,
1: ఏందో
0: ఇవన్నీ నమ్మే వాళ్ళు నమ్మని వాళ్ళు పే అటెన్షన్.
1: ఓకే ఓకే,
0: ప్యార్ సే పూరా అయినండి భయ్యా.
1: అయితే
0: సెంటర్ లో మైకు పెట్టి చెప్తున్నా, బ్యూటిఫుల్ స్మైల్ తో, మీట మీట మాటలతో పంగనామాలు పెట్టేస్తది.
1: కౌన్ బా,

0: నమస్కారం. వెల్కమ్ టు క్లాసికల్ ట్యూస్డేస్ ఆన్ రేడియో సురభి, ద ఓజీ తెలుగు రేడియో ఆఫ్ నార్త్ అమెరికా. నేను మీ శృతి మళ్ళీ మీతో ఒక మ్యాజికల్ మ్యూజికల్ వరల్డ్ ట్రావెల్ చేయడానికి వచ్చేసాను. ఇన్ టు ద వరల్డ్ ఆఫ్ టైమ్లెస్ రాగాస్, సోల్ఫుల్ స్వరాస్ అండ్ డివైన్ ఇమోషన్స్. ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ అంటే ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్, ఒక అందమైన అనుభవం. It's a journey that touches the soul from devotion to joy, from peace to celebration, from the ancient temples of Tamil Nadu to the royal courts of Hindustan. Our classical music has evolved, yet its soul remains unchanged, pure and divine. So, ee roju ee andamaina journey lo manam em maatladukobothunnamo, etuvanti paatalu vinabothunnamo, avanni kuda oka chinna commercial break tarvata maatladukundam. And also lots of ముచ్చట్లు ఆన్ జాతర, చక్కగా జాతర జరిపేసుకున్నాము, దాని గురించి కూడా
1: మాట్లాడుకుందాం. బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, అరటికాయ బజ్జి లొట్టలు వేసుకుంటూ తిన్నాం. పూర్తి శాకాహార రెస్టారెంట్ అడయార్ ఆనంద్ భవన్.
2: శివ ఇరాని చాయ్ అంటే చౌరస్తా. ఫస్ట్ ఎవర్ దేశీ డ్రైవ్ త్రూ ఇన్ అమెరికా, చౌరస్తా.
3: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
4: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
5: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీల్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
4: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీలో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
6: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా Cash and Carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
7: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
8: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
9: Yes.
8: ఒక రోజు బిర్యానీ అని, ఒక రోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
6: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babachi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
7: What is this address again?
6: Babachi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babachicaterers.com. Radhika, next week mana office event ki please take care of the catering, okay?
10: Sure. How many people are we expecting?
6: 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
10: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
6: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
11: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
6: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే?
10: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursu.com or write to support@mypursu.com.
0: వెల్కమ్ బ్యాక్ టు రేడియో సురభి. మీరు వింటున్నారు క్లాసికల్ ట్యూస్డే, శృతి లయలు అండ్ నేను మీ వ్యాఖ్యాత శృతి. సో ఈ రోజు మనము ఈ ఫస్ట్ సెగ్మెంట్ లో యాజ్ ఆల్వేస్ ఏం చేస్తామంటే, చక్కగా ప్యూర్ క్లాసికల్ మ్యూజిక్ అండ్ డివోషనల్ మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటాం అన్నమాట. సో మన శాస్త్రీయ సంగీతంలో ఉన్నటువంటి అందమైన కీర్తనలు, భజనలు, కృతులు, వాటి గురించి మాట్లాడుకుంటూ వాటినే మనం వింటూ చక్కగా యూనో ఈ మంగళవారం అలా మంగళప్రదంగా కొనసాగిస్తామన్నమాట ఫస్ట్ సెగ్మెంట్. అయితే ఈ సెగ్మెంట్ స్టార్ట్ చేసే ముందుగా మనము తప్పకుండా మొన్న జరిగినటువంటి జాతర గురించి అయితే మాట్లాడుకోవాలి కదండి. అంత అంగరంగ వైభవంగా జరిగింది జాతర, దాని గురించి మాట్లాడుకోకుండా ఎలా ఉంటాం చెప్పండి? అసలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఆ జాతర చక్కగా ఎంతో హడావిడిగా, ఎక్సైటింగ్ గా, చాలా చక్కగా సాగింది. ఎంత బాగా జరిగింది అంటే నేను అసలు మీకు మాటల్లోనే చెప్పలేనండి. ఆ రోజు పొద్దున్న ఆ పడిన వర్షం చూస్తుంటే అందరూ ఎలా వస్తారో అనుకున్నాం, కానీ ఇట్ వాజ్ సచ్ అ సూపర్ హిట్ ఈవెంట్. పొద్దున్న శ్రీ సీతారామ కళ్యాణం దగ్గర నుంచి మొదలైంది, రాత్రి దాకా నిరంతరాయంగా జరుగుతూనే ఉందన్నమాట. సో ఆల్ థ్యాంక్స్ టు యూ లిసనర్స్, ఆల్ ద సపోర్టర్స్ హూ కేమ్ టు ద ఈవెంట్ అండ్ మేడ్ ఇట్ సచ్ అ సూపర్ హిట్. సరే, సో మన ఈ సెగ్మెంట్ లో సెగ్మెంట్ గురించి మాట్లాడుకోవాలంటే మన క్లాసికల్ మ్యూజిక్ లో ఈచ్ రాగా ఈజ్ లైక్ ఎ పర్సన్ ఎలాగంటారా, ప్రతి రాగానికి కూడా దాని ఒక మూడ్ ఉంటుంది, ఇట్స్ ఓన్ పర్సనాలిటీ ఉంటుందన్నమాట రాగానికే. ఫర్ ఎగ్జాంపుల్ మనం మోహన రాగం తీసుకుంటే ఇట్స్ సింపుల్ బ్రైట్ అండ్ జాయ్ఫుల్ లైక్ సన్ రైజ్. అలాగే కళ్యాణి రాగం తీసుకుంటే ఇట్ ఈస్ ఆల్వేస్ గ్రేస్ఫుల్ అండ్ ఎలిగెంట్ రాగం. తోడి తీసుకున్నాం అనుకోండి ఇట్స్ వెరీ డీప్ అండ్ మెడిటేటివ్. అలాగే కరహర ప్రియ ఇస్ వెరీ ఎమోషనల్ యెట్ కామ్. సో అలాగా ప్రతి ఒక రాగం ఎటువంటి పదాలు ఉపయోగించకుండా ఒక చక్కని కథ మనకి అందిస్తుందన్నమాట. సో దాట్స్ ద మ్యాజిక్ ఆఫ్ అవర్ క్లాసికల్ మ్యూజిక్, ఎమోషన్ ఫ్లోస్ త్రూ స్వరాస్ అలోన్. సరే ఇప్పుడు ఏం చేద్దామంటే చక్కగా ఒక అందమైన కీర్తన నేను మీకు వినిపించబోతున్నా. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఇది ఒక స్తోత్రం అండి, గణేష పంచరత్న స్తోత్రం. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడినటువంటి స్తోత్రం. మనకే నాస్టాల్జియా ఫీలింగ్, ఎప్పుడు ఎన్నిసార్లు విన్నా ప్రతిసారి కూడా ఫీలింగ్ ఆఫ్ నాస్టాల్జియా కలుగుతుంది కీర్తన వింటుంటే. ఒప్పుకుంటారా?

సో అలాగా అందమైన గణేశ స్తోత్రం, గణేశ పంచరత్న స్తోత్రం వినేశాము శ్రీ ఆది శంకరాచార్య విరచితం. అండ్ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గళంలో చక్కటి స్తుతి వినేశాము. అయితే ఆ రకంగా మన కీర్తనలు, మన స్తుతులు ఎంతో అసలు చాలా నాస్టల్జియ ఫీలింగ్ కలిగేటువంటివి, చాలా చాలా కీర్తనలున్నాయి. అయితే ప్రతి ఒక్క కీర్తన కూడా ఎలా ఉంటుందంటే, ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ డివినిటీ. సో అదేంటంటే ఒక రకమైన మెసేజ్ కూడా మనకు అందిస్తుంది ప్రతి కీర్తన కూడా. సో మన కీర్తనలు, మన కృతులు అన్ని కూడా మన లైఫ్ అనేది ఎలా ఉండాలి, మన డిసిప్లిన్ అనేది ఎలా ఉండాలి అనేవి చక్కగా మనకి మెసేజ్ అందిస్తాయి అన్నమాట. అండ్ అలాగే ఇందాక మాట్లాడుకుంటున్నట్టుగా ప్రతి రాగానికి ఒక మూడ్ అనేది ఉంటుందన్నమాట. కొన్ని రాగాలు ఎలా ఉంటాయంటే చాలా యాక్టివ్ గా, చాలా రిఫ్రెషింగ్ గా, చాలా జాయ్ఫుల్ గా ఉంటాయి కదా. సో అటువంటి ఒక రాగం నేను ఇప్పుడు మీకు వినిపిస్తున్నాను. ఆ రాగం పేరు కథన కుతూహలం రాగం. చాలా చక్కటి కీర్తన, మీకు ఇన్స్ట్రుమెంటల్ వర్జన్ ఆఫ్ కథన కుతూహలం వినిపిస్తున్నాను. ద వెరీ ఫేమస్ కీర్తన రఘువంశ సుధా.

సో అదనమాట. కథన కుతూహలం రాగంలో శ్రీ పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ కాంపోజిషన్, రఘువంశ సుధ, వెరీ పాపులర్ కాంపోజిషన్. ఎందుకు వెరీ పాపులర్ అంటున్నానంటే, మీలో చాలా మంది యూనో సంగీతం పట్ల పెద్దగా అవగాహన లేకపోయినా కూడా ఈ ట్యూన్ అయితే మీరు తప్పకుండా వినే ఉంటారు. మీకు అర్థమై ఉంటుందా నేను ఏమంటున్నాను. వన్ ఆఫ్ ద తెలుగు మూవీస్ లో ఒక సాంగ్ ఇదే ట్యూన్ మీద బేస్ అయి ఉంటుంది, ఎగ్జాక్ట్లీ సేమ్ ట్యూన్ మీద బేస్ అయి ఉంటుంది. అదేం పాట, అదేం మూవీ అనేది నాకు మీరు కాల్ చేసి చెప్పండి తెలిస్తే కనుక. 9726361966 అయితే హింట్ ఇవ్వాలంటే చిరంజీవిస్ మూవీ. ఓకే సరే, అయితే ఈరోజు నేనేం చేస్తున్నానంటే, పాటలన్నీ కూడా నేను ఎలా సెలెక్ట్ చేసుకున్నానంటే, సంథింగ్ విచ్ క్రియేట్స్ దాట్ ఫీలింగ్ ఆఫ్ నాస్టాల్జియా. సో ఈ రోజు షో అంతా కూడా ఇట్స్ అబౌట్ నాస్టాల్జియా అండి. ఎందుకంటున్నాను,

ఆల్రైట్, అలాగా ఇప్పుడు ఏం చేద్దామంటే అలా కొద్దిగా భజనల వైపుకి వెళ్దాం. భజన సాంప్రదాయం గురించి మాట్లాడుకుందాం. భజన్స్ ఆర్ ద సింప్లెస్ట్ యట్ మోస్ట్ ప్రొఫౌండ్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ డివోషన్. అవి పెద్దగా కాంప్లెక్స్ రాగాలు అనేవి లేకపోయినా కూడా దే డెఫినెట్లీ టచ్ ద సోల్ ఇన్స్టెంట్లీ. సో అటువంటి ఈ భజన ఇప్పుడు విందాం.

సచ్ అ సూదింగ్ అండ్ సోల్ఫుల్ భజన్ కదా. ప్రతిసారి వింటున్నప్పుడైతే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. అందులో స్పెషల్లీ లతా మంగేష్కర్ గారి వాయిస్ లో అయితే ఇట్స్ సచ్ అ బ్యూటిఫుల్ భజన్. అయితే ఈ రకంగా క్లాసికల్ మ్యూజిక్ ఫ్లోస్ త్రూ ఎవ్రీ జానరా ఆఫ్ ఇండియన్ మ్యూజిక్ అండి. మన కంపోజర్స్ కానివ్వండి, మన ఇన్స్ట్రుమెంట్స్ కానివ్వండి, మన వాయిసెస్ కానివ్వండి, అందరూ మాట్లాడేది ఒకటే యూనివర్సల్ లాంగ్వేజ్, అదే మన సంగీతం. ఎటువంటి మ్యూజిక్ అయినా కూడా ఇట్ ఈస్ ఆల్ బేస్డ్ ఆన్ ద సేమ్ సంగీతం అనమాట. సో ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ అనేది ఎందుకు గొప్పగా చెప్పుకుంటాం ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ గురించి అంటే, ఇట్ ఆల్వేస్ టీచర్స్ అస్ పేషెన్స్, ఇట్ టీచర్స్ అస్ ఫోకస్ అండ్ సరెండర్ కదా. పిల్లలకి కూడా అందుకనే సంగీతం నేర్పిస్తే ఒక రకమైన డిసిప్లిన్, చక్కటి పేషెన్స్ అండ్ అగైన్ ఫోకస్ అనేది ఆటోమేటిక్ గా వాళ్లలో డెవలప్ అయిపోతుంది అనమాట సంగీతం నేర్చుకుంటూ ఉంటే. అండ్ ఎవ్రీ టైమ్ వి సింగ్ ఆర్ లిసన్ ఇట్స్ లైక్ ప్యూర్ మెడిటేషన్. అసలు ఏదో తెలియని ఆ జాయ్ అనేది మనకి తప్పకుండా కలుగుతుంది. అండ్ ఇట్ ఆల్సో స్లోస్ టైమ్ అండ్ మేక్స్ అస్ వన్ విత్ ద సౌండ్ కదా. ఆల్ రైట్, సరే అయితే ఈ సెగ్మెంట్ ఎండ్ చేసేసే టైం అయితే వచ్చేసింది. ఒక బ్యూటిఫుల్ మంగళంతో ఎండ్ చేసేసుకుందాము ఈ సెగ్మెంట్ ని. అండ్ స్టే ట్యూన్డ్. ఎందుకంటున్నా స్టే ట్యూన్ అంటే, ఐ ప్రామిస్ యూ నెక్స్ట్ సెగ్మెంట్ ఈస్ గోయింగ్ టు బి అ లాట్ ఫన్. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ మ్యూజిక్ టుడే. ఒక నాస్టాల్జియా చెప్పాను కదా, ఈ షో అంతా కూడా నాస్టాల్జియా స్పెషల్ అని చెప్పాను కదా. సో సెకండ్ సెగ్మెంట్ కూడా ఇట్స్ సంథింగ్ విచ్ ఇస్ గోయింగ్ టు టేక్ యూ బ్యాక్ టు దోస్ గోల్డెన్ డేస్, ట్రస్ట్ మీ. సో స్టే ట్యూన్. ఈ మంగళం విని కమర్షియల్ బ్రేక్ అయిన తర్వాత మన సెకండ్ సెగ్మెంట్, అ వెరీ బ్యూటిఫుల్ సెగ్మెంట్ గురించి మాట్లాడుకుందాం.

సాంగ్స్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారా? కానీ మేమందరం ఎక్కడ ఎంజాయ్ చేస్తున్నామో తెలుసా? రేడియో సురభి జాతర సీజన్ 4 హ్యాపెనింగ్ అట్ ఫ్రెస్కో ఫ్లయర్స్ ఈవెంట్ సెంటర్. తొందరగా రండి, మమ్మల్ని కలవండి, ఇక్కడే ఉన్నాము. డోంట్ ఫర్గెట్. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు రేడియో సురభి. మీరు వింటున్నారు క్లాసికల్ ట్యూస్డేస్ శృతి లయలు, అండ్ నేను మీ వ్యాఖ్యాత శృతి. సో వెరీ వెరీ సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. ఈ రోజు వీఆర్ రన్నింగ్ ఇన్ టు సమ్ టెక్నికల్ ఇష్యూ అండి. సో ఆన్ అండ్ ఆఫ్ కొంచెం ప్రాబ్లం వస్తుంది, బట్ ఐమ్ ష్యూర్ వీల్ బి ఫైన్ వెరీ సూన్. కొంచెం మధ్యలో ఇష్యూ వచ్చినా కూడా ఐమ్ ష్యూర్ వీల్ బి ఫైన్. సో రైట్ నా వి ఆర్ ఇన్ టు ఆర్ సెకండ్ సెగ్మెంట్. అయితే ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టుగా టుడేస్ షో ఇస్ ఆల్ అబౌట్ నాస్టాల్జియా. అండ్ ఏం నాస్టాల్జియా గురించి మాట్లాడుతున్నాను అనేది, ఐఎమ్ గోయింగ్ టు ప్లే అ స్మాల్ ట్రాక్ ఫర్ యూ. ఓకే, అండ్ చెప్పాలంటే ఈ సెగ్మెంట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్, సంథింగ్ ఫుల్ ఆఫ్ నాస్టాల్జియా, టేకింగ్ అస్ బ్యాక్ టు ద గోల్డెన్ డేస్ ఆఫ్ టెలివిజన్. ఓకే, సో ఇది వినండి. విని నేను దేని గురించి మాట్లాడుతున్నాను మీరే నాకు కాల్ చేసి చెప్పాలి. 9726361966 ఈజ్ ఆర్ నంబర్. సో చూద్దాం మీలో ఎంతమంది ఈ మ్యూజిక్ గుర్తుపట్టగలుగుతారో, ఎవరు నాకు కాల్ చేసి చెప్తారో చూద్దాము. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యర్ కాల్, అండ్ హియర్ వి గో విత్ దిస్ ట్రాక్.

ఎక్కడో విన్నట్టు అనిపిస్తుందా మీకు? అసలు ఎప్పుడో ఎక్కడో విన్నాము, ఏంటబ్బా అని అనిపిస్తుందా? ఒకవేళ తెలిస్తే, ఇఫ్ యూఆర్ ఏబుల్ టు గెస్ ద ట్యూన్, నేను చెప్పినట్టుగా విఆర్ గోయింగ్ బ్యాక్ టు దోస్ గోల్డెన్ డేస్ ఆఫ్ టెలివిజన్. సో నేను దేని గురించి మాట్లాడుతున్నాను, వాట్ ఈస్ దాట్ అబౌట్ అనేది ఈ ట్రాక్ మీకు, ఈ ట్యూన్ విన్నాక మీకు అర్థమైపోయి ఉండాలి. సో లెట్ మీ నో వాట్ ద ట్యూన్ ఈస్. 972-636-1966 ఈస్ ఆర్ నంబర్. అండ్ బిఫోర్ ఐ రివీల్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్ టుడే, వాట్ ఈస్ దాట్ నొస్టాల్జియా థింగ్ వీఆర్ టాకింగ్ అబౌట్, ఒక మంచి పాట ప్లే చేస్తున్నాను. అండ్ దిస్ సాంగ్ హ్యాస్ బీన్ రిక్వెస్టెడ్ బై సౌమ్య గారు. సౌమ్య గారు, ఐ హోప్ యూఆర్ లిస్నింగ్, అండ్ దిస్ బ్యూటిఫుల్ సాంగ్ ఈస్ ఫర్ యూ.

0: సౌమ్య ఫర్ దాట్ బ్యూటిఫుల్ రిక్వెస్ట్ సాంగ్. అలాగే మీకు ఎవరికైనా ఇలాంటి అందమైన సాంగ్ రిక్వెస్ట్ ఉంటే తప్పకుండా కాల్ చేసి చెప్పండి 9726361966. అయితే నేను ఈ సాంగ్ ప్లే చేసే ముందర ఐ హ్యాడ్ ఆస్క్డ్ యు ఎ క్వశ్చన్. ఏంటంటే ఒక ట్రాక్ ప్లే చేసి క్యాన్ యూ రికగ్నైజ్ దాట్ అని అడిగాను. సో సరే, వీఆర్ గోయింగ్ ఇన్ టు షార్ట్ కమర్షియల్ బ్రేక్ రైట్ నౌ.
1: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ ఆర్డర్? భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర? యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీది వడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, ఇస్ వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పన్నీర్ టిక్కా, పిచ్చామి కబాబ్ పరాటా. ఏంది బ్రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా. ఇంకా ఉన్నాయి చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. a2b texas.com, perfect for dine in, takeaway or full service catering.
2: Hey Bindu, ee roju naaku manchi mutton kura tinalundi.
3: Chandu, mari vondana?
2: Enti ippudu vondedaaga aagala?
3: Pichi Chandu, swadeshi meetundi kada, vaala mutton 3 visits lo easy ga cook ayipothundi. So tender, so juicy, curry itte ayipothundi chudu. Just mutton e kaadu, vaala fish, chicken, ee meat aina one stop shop swadeshi.
4: Swadeshi meat, fresh, tasty and tension free.
5: అమ్మ ఆవకాయ రేడియో సురభి, ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి, ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్, అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికీ నమస్కారం. అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టడా బాబాయ్. థ్యాంక్ యూ.
6: Hi guys, this is Hari Shankar, Radio Surabhi, first 24/7 Telugu radio in United States, 107.9 FM, HD3 quality to meeku marinta cheruka botham. Keep listening me next on Radio Surabhi.
7: You are listening to Radio Surabhi, 107.9 FM, HD3.
0: హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు రేడియో సురభి. మీరు వింటున్నారు క్లాసికల్ ట్యూస్డే శృతి లయలు, నేను మీ వ్యాఖ్యాత శృతి. సో టుడేస్ షో ఈస్ ఆల్ అబౌట్ నాస్టాల్జియా. ఏం నాస్టాల్జియా గురించి మాట్లాడుకుంటున్నాము ఏంటి అంటే, లెట్ మీ ప్లే దాట్ ట్యూన్ ఫర్ యూ అగైన్. అసలు ఇది గుర్తుపట్టని వాళ్ళంటూ ఉంటారా అసలు నాకు చెప్పండి. సచ్ ఎ బ్యూటిఫుల్ ట్యూన్, ఎప్పుడు కూడా ప్రతి ఇంట్లో మోగేటువంటి, ఆ రోజుల్లో మోగినటువంటి ట్యూన్ ఇది. సో ఎస్ అండి, ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నది దేని గురించి అంటే, బేసికలీ ఒక టైం మెషిన్ ఎక్కబోతున్నాం ఈ రోజు. అండ్ బ్యాక్ టు దోస్ గోల్డెన్ డేస్ ఆఫ్ టెలివిజన్, బ్యాక్ టు ద డేస్ వెన్ వన్ టీవీ, వన్ యాంటెన్నా అండ్ వన్ ఛానల్ అండ్ వన్ హ్యాపీ ఫ్యామిలీ, రైట్? ఎస్ ఫ్రెండ్స్, ఈ రోజు మన స్పెషల్ సెగ్మెంట్ ఏంటి అంటే నాస్టాల్జియా విత్ దూరదర్శన్. మన బాల్యం, మన జ్ఞాపకాలు ఈజ్ ఆర్ షో టుడే. సో నెట్ఫ్లిక్స్ లేదు, యూట్యూబ్ లేదు, రిమోట్ కోసం ఫైటింగ్ లేదు, ఛానల్ చేంజ్ చేయాలంటే టీవీ దగ్గరికే వెళ్ళాలి, రైట్? సో ఆ రోజుల్లో మనందరికి ఎంటర్టైన్మెంట్ అంటే ఒకటే పేరు, దాట్ వాజ్ దూరదర్శన్. సో దూరదర్శన్ అనేది సచ్ ఎ బ్యూటిఫుల్ జర్నీ. ఇట్ స్టార్టెడ్ ఇన్ 1959, ఢిల్లీలో స్టార్ట్ అయింది అది. అండ్ ఇనిషియల్ గా వాళ్ళు ఎక్స్పెరిమెంట్ సర్వీస్ గా స్టార్ట్ చేసినప్పటికీ స్లోగా మొత్తం ఎంటైర్ ఇండియా అంతా కూడా కనెక్ట్ చేసేసారు. అండ్ 1982లో ఎప్పుడైతే ఏషియన్ గేమ్స్ జరిగాయో ఆ టైంలో కలర్ టెలివిజన్ కూడా వచ్చేసింది. సో ఆ తర్వాత దూరదర్శన్ బికేమ్ అ హౌస్ హోల్డ్ నేమ్ కదా. సండే మార్నింగ్ రామాయణ్ దగ్గర నుంచి మహాభారత్ అండ్ దెన్ రోడ్స్ ఎంప్టీ, షాప్స్ క్లోజ్డ్, ఫ్యామిలీస్ అంతా కూడా టీవీ ముందు రెడీ. పొద్దున సండే పొద్దున అయిందంటే మొత్తం ఫ్యామిలీ అంతా తొందరగా లేచేసి ఆ షోస్ అన్ని వరుసగా చూడాలని టీవీ ముందు కూర్చునిపోయేవాళ్లు. సో దాట్ వాజ్ జస్ట్ లైక్ అ ఫ్యామిలీ ఈవెంట్, అ బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఈవెంట్. మీకు గుర్తుందో లేదో అప్పుడు యునో యాంటెనాస్ అడ్జస్ట్ చేసుకుంటూ పిక్చర్ వచ్చిందా ఇంకా క్లియర్ గా లేదు అయితే కొంచెం లెఫ్ట్ లెఫ్ట్ ఓకే స్టాప్ స్టాప్ స్టాప్ అనుకుంటూ ఆ టెర్రస్ మీద ఒకరు అండ్ టీవీ దగ్గర ఇంకొకరు నిలబడి అలా అడ్జస్ట్ చేసుకుంటూ అలా అరుస్తూ మాట్లాడుకునేవాళ్ళు అనమాట టెర్రస్ మీద నుంచి ఒకళ్ళు ఇంట్లో టీవీ దగ్గర నుంచి ఇంకొకళ్ళు కదా. సో దాట్ వాజ్ అంటే అవన్నీ కూడా ఒక్కసారి తలుచుకుంటే సచ్ బ్యూటిఫుల్ మెమరీస్ సచ్ స్వీట్ మెమరీస్ అసలు నిజంగా ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేసేటువంటి మెమరీస్ అవన్నీ కూడా. సో మీకు అటువంటి దూరదర్శన్ మెమరీస్ ఏమన్నా ఉంటే నాతో షేర్ చేసుకోండి, కాల్ చేయండి 9726361966 మా అందరితో షేర్ చేసుకోండి, మన లిసనర్స్ అందరితో కూడా మీ బ్యూటిఫుల్ దూరదర్శన్ మెమరీస్ ని షేర్ చేసుకోండి. సరే మనం ఇలా దూరదర్శన్ గురించి మాట్లాడుకుంటూ ఈ రోజు ఏం చేద్దామంటే చక్కటి క్లాసికల్లీ ఓరియంటెడ్ సాంగ్స్ మన తెలుగు మూవీస్ లో నుంచి వింటూ ఉందాం. ఓకే అండ్ మీకు సాంగ్ రిక్వెస్ట్ ఉన్నా కూడా నాకు కాల్ చేసి చెప్పండి 9726361966 ఈజ్ ఆర్ నంబర్. అండ్ మెనీ మోర్ బ్యూటిఫుల్ దూరదర్శన్ ట్రాక్స్ కమింగ్ అప్ ఆన్ ద వే ఈ పాట విన్న తర్వాత.

Sadi di ma, di ma ma ba, da da jam, ba ma ga ma di, ma di sadi ma ba da di.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Revisit.
2: Immigration అనగానే ప్రశ్నల భయం, అదొక విచిత్ర వలయం, వాటికి ఏకైక సమాధానం అకులాల.
3: రోజు ఏదో ఒకటి కొత్తగా తినాలనిపిస్తే హెడ్ టు దేశీ బైక్స్.
4: I asked you to come to our place.
5: Our place, Indian cuisine.
1: Thank you for being in our journey.
6: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vondinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vondi pedtaru. Eppadikappudu taazaga pan to plate is our concept. Noru rinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
7: Mera tumhara hamara pyar, sabka favorite India Bazaar.
8: Gat 24 ghenla nunchi India Bazaar manandar ki kavalsina vastul anni andistu. It has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
9: ఆయుర్వేదంలో ఫుడ్ ఎంత ముఖ్యమో సరౌండింగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ద కామర్ ద స్పేస్ ద బెటర్ యువర్ బాడీ సేవర్స్ ఎవ్రీ ఫ్లేవర్ అట్ శ్రీకృష్ణ విలాస్. ప్రతి డీటెయిల్, ప్రతి డెలికసీ ఇస్ క్రాఫ్టెడ్ టు గివ్ యూ ద పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్. మీ వీక్డే టిఫిన్స్ నుంచి సండే ఫ్యామిలీ ఫీస్ దాకా శ్రీకృష్ణ విలాస్ గివ్స్ యూ అ స్పేస్ వే కాన్వర్సేషన్స్ ఫ్లో, హార్ట్స్ రిలాక్స్ అండ్ ఎవ్రీ బైట్ ఫీల్స్ లైక్ హోమ్. శ్రీకృష్ణ విలాస్ నౌ సర్వింగ్ ఇన్ ఫ్రిస్కో, 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో, టెక్సాస్. ఆర్ కాల్ 469-269-6476.
10: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

0: పెద్ద డ్రామా, దీన్ని బాగా దొందామా? ఇది పేరెంట్స్ కి పరీక్ష, ఇది బ్రదర్ కి శిక్ష. దీనికి యాంటీబయాటిక్ లేదా? దీనికి నీరసం రాదా? దీంతో మాట్లాడను, దీంతో ఆటలాడను. ఇదో సైతాన్, ఇదో తూఫాన్,
1: ఇదో నా బంగారు పాప.

0: డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
1: వాట్ ఆర్ దేర్ ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
2: నేను ఏం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
3: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా.com.
4: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
5: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
4: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్స్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
3: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ and carry, Irving's number one destination for Indian groceries. 1900 Market Place Boulevard, Suite 110, Irving.
6: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట. అవుతుంది బ్రో, యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 9797972654, ఆర్ విజిట్ astroramji.com. రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్, ఓకే?
4: షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
3: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా, జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lanti vi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: Hi, నేను మీ బ్లూబెర్రీ మఫిన్ నేను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్ రియల్ ఫ్రూట్ కాదు.
2: హై రా మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake. Or call 817-819-8888.
3: Radio Surabhi Revisit.
4: Kubera Jewelers, trademark of craftsmanship and elegance.
5: Larsen Travels mi mottam tourni sampurnanga plan chestundi. Larsen Travels to mi tourni book cheskondi, travel badalni marchipondi.
6: So Asia, we serve authentic Indo-Chinese.
7: Thank you for being in our journey.
8: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar
9: Gata 24 gendla nunchi India Bazaar manandarki kavalsina vastulu anni andistu. It has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in Makini, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
10: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
11: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా.
10: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
12: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్ హ్యాండిల్ ఇట్ స్వదేశీ వే.
10: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ more.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకునే సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులోగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్నా సురభి రేడియో, నాకు చాలా చాలా సంతోషం. ఈరోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్ట్, సౌత్ లేక్, అండ్ మెనీ మోర్. స్వదేశీ బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్. ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సు సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సు ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సు యాప్ ఆర్ విజిట్ మై పర్సు.com or write to support@mypursue.com.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పుల్లు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్ సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
1: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం? ఖర్చు ఒకటి.
2: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
3: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ అన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. SNR Insurance. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
4: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానీ చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్ ఇన్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
5: Manashanti. Mental peace. మసాలా దోస.
3: శ్రీకృష్ణ విలాస్ కి రండి, 70+ దోస వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. వృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్స్ ప్రైడ్ ఊతప్పమైనా, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.

ఏడే సులభం నాలుగు సంవత్సరాలు దివ్యంగా పూర్తి చేస్తున్న సందర్భంగా మీకు మీ టీం అందరికీ శుభాకాంక్షలు. అలాగే మీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాస్ పాట అంతా రామమయం ప్రసార ప్లే చేస్తే అందరికీ శుభందరు.

0: హే బిందు, ఈరోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
1: చందు, మరి వండనా?
0: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
1: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
0: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.

0: ఎప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే.
1: ప్రేమంటే మాటలు చెప్పడం కాదు, చేతలు చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
2: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
3: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
2: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, మిస్ బెల్లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హని చిల్లి గార్లిక్ లోటస్, హంకీ పన్నీర్ టిక్కా, విచ్ అమీ కబాబ్ పరోటా.
3: ఏంది బ్రో, గని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
2: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
4: అడయార్ ఆనందవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B, Texas.com. Perfect for dine-in, takeaway or full-service catering.
5: Radio Surabhi Revisit. Kubera Jewelers. Trademark of craftsmanship and elegance.
6: Larsen Travels me mottam toni sampurnanga plan chestundi. Larsen Travels to me toni book cheskondi. Travel badal ni marchipondi.
7: So Asia, we serve authentic Indo-Chinese. Thank you for being in our journey.
8: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
9: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avvatle

0: asset. Per two months, we have Shine Star Dental Care, our very own Telugu dentist. Spice like kundi kadandi, baale anta choose kuntaru. Paya, Haleem, Rumali Roti, Natukodi Curries, and much more. Pimar Indian Cafe.
1: Thank you for being in our journey.
2: హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4వ యానివర్సరీ అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి బైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

0: బ్రో ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
1: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
0: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 or visit astroramji.com. Radhika, next week mana office event ki please take care of the catering, okay? Sure. How many people are we expecting? 5k anukuntunna, but koncham mood baagunte inka ekku avachu. Idi office party a leka jatra? Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10k, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi.
2: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
3: Yes sir.
2: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాళీ, ఆప్షన్ సి తాళీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాళీ అండ్ క్యాటరింగ్.
3: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాళీ అండ్ క్యాటరింగ్.
2: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాళీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
4: విజిట్ రాజరాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.

0: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
1: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ది స్వదేశీ వే.
0: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.
2: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్. వన్ నేమ్ టు గో, హరేలి. హరేలి, బ్రింగింగ్ ద టేస్ట్ ఆఫ్ హోమ్ క్లోజర్ టు యూ. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

ఓ రోజు పాలు తన ఫ్రెండ్ నీలం కలవడానికి వెళ్ళింది, అంటే మిల్క్ వాటర్ ని కలవడానికి వెళ్ళింది. ఇద్దరు మంచి స్నేహితులు కాబట్టి అలా కలుస్తూ మాట్లాడుతూ నడుస్తూ మాట్లాడుతుంటూ చెప్తున్నారు వాళ్ళు. పాలంటుంది నీళ్లతో, నీకు తెలుసా నేను చాలా పవర్ఫుల్, నా వల్ల మనుషులు ప్రతిరోజు కన్స్యూమ్ చేసుకుంటే వాళ్ళకి ఎక్కలేని స్ట్రెంగ్త్ వస్తుంది, బోన్స్ బలపడతాయి, కాల్షియం వస్తుంది, సో ఐఎమ్ వెరీ పవర్ఫుల్ అని అంటుంది. అప్పుడు ఆ నీళ్లు పాలతో అంటుంది, నీకు తెలుసా నేను కూడా మనుషులకి చాలా ఉపయోగపడతాను, అండ్ మనుషులకే కాదు జంతువులకి, ప్రకృతికి, చెట్లకి, ప్రతి వాళ్ళకి నేను చాలా ఇంపార్టెంట్. నన్ను కన్స్యూమ్ చేసినందువల్ల వాళ్ళు డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటారు, అండ్ గార్డెన్ అండ్ చుట్టుపక్కలంతా పచ్చగా ఉంటుంది. అలా వాళ్ళిద్దరు ఒకరికొకరు ఒకరి స్ట్రెంత్ గురించి మాట్లాడుతూ నడుచుకుంటూ వెళ్తుంటే పక్కనిచ్చే ఒక పాలతను వెళ్తుంటాడు. అతని పేరు లెట్స్ సే జంగయ్య అని చెప్పేసుకుందాం. సో జంగయ్య అలా పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తూ ఆ పాళ్లని నీళ్ళని కలిపేస్తాడు. మరి అతను కూడా మరి బిజినెస్ నడవాలి కదా. అలా వెళ్తే మెల్లిగా పాలు రియలైజ్ అవుతుంది, ఏమిటి నేను ఇంత పవర్ఫుల్ గా ఉండేదాన్ని కదా, ఇప్పుడు ఎందుకు డైల్యూట్ అయిపోతున్నాను, నా ఐడెంటిటీ తగ్గిపోతుంది ఏమిటి అని తనకి తనే తెలిసిపోతుంది అనమాట. అలాగే మనుషులు కూడా ఆ జంగయ్యని తిడుతుంటారు, ఏమిటి మళ్లీ పాలలో నీళ్ళు కలిపావా, ఎన్నిసార్లు చెప్పాము నేను నిన్నంచిన డబ్బులు నీకు ఇవాళ ఇవ్వను అని చెప్తుంది. పాలు రియలైజ్ అవుతుంది, ఏంటి ఇలా అయిపోతుంది, మన ఇద్దరు ఫ్రెండ్సే కదా అనేసి. అంటే మారల్ ఏంటంటే ఈ చిన్ని కథకి, ఫ్రెండ్షిప్ మంచిదే కానీ లిమిట్ లో ఉండి ఫ్రెండ్షిప్ చేసుకుంటే ఇంకా మంచిది. అవసరం కంటే ఎక్కువ మనం మింగిల్ అయిపోయామనుకోండి లిమిట్ లేకుండా, ఎప్పుడైతే మన ఐడెంటిటీని మనమే కోల్పోతున్నామనుకోండి, అక్కడ దాని అర్థం జస్ట్ టేక్ అ బ్రేక్, స్టెప్ బ్యాక్ అండ్ ఫ్రెండ్షిప్ ని ఎంతవరకు మెయింటైన్ చేయాలో అంతవరకు మెయింటైన్ చేయండి. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్, హ్యాపీ ట్యూస్డే టు ఆల్ ఆర్ లవ్లీ లిసనర్స్. మీ తోడుండబోతున్నాను ఇంట్లో అయినా కార్లో అయినా షికార్లో అయినా 4 to 7 PM విత్ Surabhi D2 Drive Time Show, 4 to 7 PM on the airwaves of 107.9 FM HD3, America lo telugunestam. And ivalla manam maatladukobothunnamu friendship gurinchi. Mari friendship gurinchi maatade mundara and paatalu vese mundara, paatalu vaatalu maatalu ivanni continue chese mundara, I want to say thank you to all our sponsors. Yes, let's acknowledge them and say thank you. Modata Adiyar Anand Bhavan, in short A to B, and SNR Insurance, మీ తోడుంటున్నారని ప్రామిస్ చేస్తున్నారు ఎలాంటి పరిస్థితుల్లోనైనా. అలాగే మైత్రీస్ రెస్టారెంట్ బ్యూటిఫుల్ లొకేషన్ లో ఉందండి, తప్పకుండా వెళ్ళి ట్రై చెక్ చేయండి మైత్రీస్ రెస్టారెంట్. దెన్ రాధాకృష్ణ టెంపుల్ వాళ్ళు నిర్వహించబోతున్నారు, ఉత్సవ విగ్రహాలు తీసుకుని వచ్చారు అండ్ ప్రాణ ప్రతిష్ఠ కూడా చేయబోతున్నారు అనమాట ఆలన్ లో ఉన్న రాధాకృష్ణ టెంపుల్ దగ్గర. దాని వివరాలు కూడా త్వరలో అందిస్తాను. దెన్ డాలస్ మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్, థ్యాంక్ యూ టు ఆల్ ఆర్ స్పాన్సర్స్. మీ వల్లే మా షో సక్సెస్ఫుల్ అవుతుంటుంది. అండ్ నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద ఫస్ట్ సాంగ్. అండ్ బై ద వే, ఇవాళ కూడా మనం గేమ్ ఆడబోతున్నాము, ఇదేం పాట చెప్పుకో నర్సింగ్, లాస్ట్ యూజ్ చేయడం కదా, సో ఆ పాట ఆ ఆట ఐ విల్ డెఫినెట్లీ ప్లే విత్ యూ ఆల్. బట్ ఫస్ట్ సాంగ్ అండ్ స్పాన్సర్స్ అయిపోయారు, చిన్న కథ చెప్పేశాను, ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడబోతున్నాను అని చెప్పిన తర్వాత డెఫినెట్లీ ఐ వుడ్ లైక్ టు సే థ్యాంక్ యూ టు ఆల్ ఆర్ లిసనర్స్. ఎవరికి జాతరకు వచ్చారో, ఎవరికి జాతరకు రాలేకపోయారో అండ్ స్టిల్ మీరు వింటున్నారో, థ్యాంక్ యూ టు ఎవ్రీ వన్, బికాస్ ఈచ్ ఆఫ్ యువర్ వాల్యుబుల్ ఓట్ ఈస్ వెరీ ప్రీషియస్. ప్రతి ఒక్క ఓట్ కౌంట్ అవుతుంది అండ్ మీ వల్లే నేను గెలుచుకోగలిగాను రెండు కేటగిరీస్ లో, బెస్ట్ ఆన్ ఎయిర్ పర్సనాలిటీ యాజ్ వెల్ యాజ్ గోల్డెన్ మైక్. థ్యాంక్ యూ టు ఎవ్రీ వన్. అండ్ నౌ లెట్ మీ టేక్ యూ టు ద ఫస్ట్ సాంగ్ ఆఫ్ దిస్ సెగ్మెంట్. హియర్ వీ గో.

ఎవరితో కమ్యూనికేట్ చేయబోతున్నాడు ఈ అబ్బాయి, జస్ట్ విత్ ద టచ్ తో. సో దాట్ ఈస్ ది మూవీ ఇట్లు అర్జున, త్వరలో రాబోతుంది. ఇందులో మనకి అమ్మాయి పేరు అన్నాస్వర మలయాళీ యాక్టర్. చాలా మలయాళీ మూవీస్ నేను చూసాను, చాలా బాగా చేస్తుంది. అండ్ మొన్న మధ్య ఛాంపియన్ మూవీ కూడా వచ్చింది కదా, అందులో కూడా యాక్ట్ చేసింది అన్నాస్వర. బ్యూటిఫుల్ క్యూట్ లుకింగ్ అమ్మాయి. అండ్ అలాంగ్ విత్ వీ ఆల్సో హ్యావ్ అబ్బాయి ఇట్లు అర్జున్, ఎవరైతే అనీష్ అని ప్లే చేశాడు ఆ అబ్బాయి కూడా ఉన్నాడు అనమాట. సో మీరు చూడబోతున్నారు మూవీ త్వరలో. అండ్ మీరు వింటున్నారు సురభి డి టూ డ్రైవ్ టైమ్ షో. ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాము ఫ్రెండ్షిప్ గురించి. ఫ్రెండ్షిప్ అంటే ఏమిటి అంటే, అసలు మనం ఒక మనిషితో సేమ్ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయితే తప్పకుండా ఫ్రెండ్షిప్ చేసుకుంటాం. ఒక మ్యూచువల్ రెస్పెక్ట్ ఉండాలి, ఒక నమ్మకం అనేది ఉండాలి. కానీ ఆ నమ్మకం చాలా ఇంపార్టెంట్, కానీ గుడ్డి నమ్మకం అది పనికిరాదు కదా. ఫ్రెండ్షిప్ ఉంది కదా, వాళ్ళ కొత్తలో అంతా బానే ఉంది కదా అనేసి గుడ్డిగా నమ్మేసి వెళ్ళకూడదు. ఒక లిమిట్, ఒక బార్డర్, ఒక పరిధి అనేది పెట్టుకోవాలన్నమాట. అఫ్ కోర్స్ దీని తర్వాత మనం షేర్డ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. కలిసి కొన్ని సిచ్యువేషన్స్ మనం షేర్ చేస్తాం, నవ్వుకుంటాం, మాట్లాడుకుంటాం, మన చిన్న చిన్ని లోపాలని మనం తెలుసుకొని కూడా ఇట్స్ ఓకే యార్ చల్తా హే యార్ జడ్జ్ చేయకుండా ముందరికి వెళ్ళిపోతుంటుంది ఫ్రెండ్షిప్. ఆ ఫ్రెండ్షిప్ గురించి నేను మాట్లాడబోతున్నాను. మరి మీరు కూడా మాట్లాడాలనుకుంటే తెలుసుకో ఏం చేయాలో, కాల్ మీ అట్ 972-636-1966. అలాగే ఈ పాట ఏంటో చెప్పుకో నర్సింగ్ అనే నేపథ్యంలో మొదటి పాట గురించి మీకు చెప్పబోతున్నాను. లెట్స్ సీ మీలో ఎవరు గమనిస్తారు ఆ పాట ఏమిటో. ఆ పాట ఏమిటంటే బాస్కెట్బాల్ యూ అండ్ సర్కిల్ మీ. బాస్కెట్బాల్ యూ అండ్ సర్కిల్ మీ. సో నా మనసులో ఉన్న ఒక పాటని మీకు చెప్పాను. ఆ పాట ఏమిటని మీరు అనుకుంటున్నారు. సో నర్సింగ్ గారు మీరందరూ కాల్ చేసి చెప్పేసాను, నాకు తెలియదు మేడం అని అనకండి. ఈ పాట ఆలోచించండి, చించండి, చించిన తర్వాత కాల్ చేసేసండి. నంబర్ అగైన్ 972-636-1966. అలాగే మీరు వింటున్నారు సుర్వీ డి టూ డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్జే కల్పన.

సో మనకి నర్సింగ్ అలియాస్ సుష్మిత గారు కాల్ చేశారు. ఇందాక నడిగింది బాస్కెట్బాల్ యు అండ్ సర్కిల్ మీ అనే పాట ఏమి ఉంటుందని అనేసి ఆవిడ గెస్ట్ చేశారు. బట్ దాట్స్ నాట్ ద రైట్ ఆన్సర్. ఆవిడ ఏం చెప్పారనేది నేను చెప్పాను కానీ, బట్ డెఫినెట్ గా ఇదేం పాట చెప్పుకోండి నర్సింగ్. నా మైండ్ లో ఉన్న పాటని నేను ఇలా వివరిస్తాను, మీరు అది గెస్ట్ చేయాలి. సెకండ్ క్లూ, బాస్కెట్ బేబీ యు అండ్ సర్కిల్ మీ. ఇది పాటకి ఉన్న కొంచెం అర్థం అన్నమాట. దాన్ని బట్టి అది ఏం పాట అయి ఉంటుందో మీరు కాల్ చేసి చెప్పేసేయాలి. 9726361966. ఇవాళ ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుతున్నాం కదా. లైఫ్ లో మనకి చిన్నప్పుడు కింద గార్డెన్ లో ఉన్నప్పుడైనా, కాలేజ్ లో అయినా, ఆఫీస్ లో అయినా, తప్పకుండా ఎవరితో ఒకళ్ళతో ఫ్రెండ్షిప్ అనేది ఏర్పడుతుంది కదా. అండ్ బేసికలీ మనం ఫ్రెండ్షిప్ ఎవరితో చేస్తాము, సేమ్ ఫ్రీక్వెన్సీ ఉన్న వాళ్ళతోటి, సేమ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళతోనే చేస్తాం కదా. ఎందుకంటే వాళ్ళలో మనము గమనిస్తాము ఒక చిన్న తెలియని ట్రస్ట్ ఒకటి ఉంటుంది, ఒక మ్యూచువల్ రెస్పెక్ట్ ఉంటుంది. మనం చెప్పేది వాళ్ళు అర్థం చేసుకుంటారని మనకు అనిపిస్తుంది. ఎక్స్పీరియన్సెస్ ని షేర్ చేస్తాము, నవ్వుని, సంతోషాన్ని, బాధని ఇవన్నీ మనం పంచుకుంటాం అండ్ అలా ముందరికి వెళ్తూ ఉంటాం అన్నమాట. అలాంటి వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్ చేసుకుంటాం. బట్ ఫస్ట్ ఫ్రెండ్షిప్ లైఫ్ లో ఎవరితో ఒకళ్ళతో అయి ఉంటుంది కదా, కింద గడలోనో, లేకపోతే మిడిల్ స్కూల్లోనో, హై స్కూల్లోనో, కాలేజ్లోనో, ఆఫీస్ లోనో, లేకపోతే పెళ్ళయ్యాకో, లేకపోతే జస్ట్ మామూలుగానే ఎప్పుడో ఒకళ్ళతో ఎవరితో ఫ్రెండ్షిప్ అయి ఉంటుంది కదా. అది మీకు గుర్తుంటే ఫస్ట్ ఫ్రెండ్షిప్ ఎవరితో అయి ఉంటుందో. నేను నా ఎక్స్పీరియన్స్ గురించి చెప్తాను. ఫస్ట్ ఫ్రెండ్షిప్ నాకు గుర్తున్నది, ఆ అమ్మాయి పేరు ఇప్పటికీ గుర్తుంది. ఆ అమ్మాయిని నేను తర్వాత ఎప్పుడు చూడలేదు, కలవాలనైతే నాకుంది. ఆమె పేరు తిలక. నిజంగా అంటే అసలు పేరేనో తెలియదు కానీ, బట్ నా కిండర్ గార్డెన్ ఫ్రెండ్ అని చెప్పొచ్చు. లాంగ్ లాంగ్ లాంగ్ ఎగో అనమాట. ఆమె పేరు తిలక. తమిళన్ అమ్మాయి. మా ఇంకెదురు కానీ అపార్ట్మెంట్ లోనే ఉండేదన్నమాట. క్వార్టర్స్ లో ఉండేవాళ్ళము, బికాస్ ఆర్మీ క్వార్టర్స్ లో ఉండేవాళ్ళము. ఆ అమ్మాయి కూడా అక్కడే ఉండేది. అండ్ తమిళన్ అమ్మ కలిసి చిల్పి పనులు బాగా చేశాం. మట్టి తినే అలవాటు ఉండేది మా ఇద్దరికి. మట్టి తినే అలవాటు ఉండేది తెలియకుండా, అమ్మ ఇక్కడ చూస్తుందో చూడదో అనేసి అలా తీసి మట్టి ఇలా నాకుతుండేవాళ్ళం. అమ్మ వాళ్ళమ్మ తనని తిట్టేది, మా అమ్మ నన్ను తిట్టేది. బట్ ఆయన పట్టించుకునేవాళ్ళం కాదు, పట్టించుకునేవాళ్ళం కాదు. అలా బయట వెళ్లి ఆడుతున్నప్పుడు చక్కగా మట్టిలో ఆడేవాళ్ళం. అప్పుడు ఇవాళంటి పార్కులు, ఐ డోంట్ రిమెంబర్ మా అపార్ట్మెంట్ క్వార్టర్స్ చుట్టుపక్కల ఉండేవాళ్ళు తెలియదు. అలా చక్కగా అమ్మ వాళ్ళు కూడా దింతాజ్ గా వదిలేసేవాళ్ళు. మేము కూడా చక్కగా ఆడి మళ్లీ టైంకి ఇంటికి వచ్చేసి అన్ని పనులు చేసుకునే వాళ్ళం. అంటే అప్పుడు కింద గార్డెన్ పిల్లలకి ఏం పనులు ఉండేవో తెలియదు కానీ, బట్ ఆ అమ్మాయి పేరు మాత్రం తిలక. తర్వాత అనుకున్నానంటే ఇప్పుడు ఈ ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో అన్ని వచ్చాయి. ఆ అమ్మాయి ఇక్కడ కలిసిన అమ్మాయికి నేను గుర్తున్నానో తెలియదు కానీ నాకు మాత్రం ఆ అమ్మాయి గుర్తుంది. అలా మీరు, ఎస్, మీలో ఎవరికైనా మీ ఫస్ట్ ఫ్రెండ్షిప్ గుర్తుంటే కాల్ చేసి చెప్పేసండి. 9726361966. లెట్స్ సీ మీకు మీ ఫస్ట్ ఫ్రెండ్షిప్, చిన్ననాటి ఫ్రెండ్షిప్ అయినా గుర్తుందా లేదా చూద్దాం. బట్ రైట్ నౌ వన్ షేర్ యూ అబౌట్ అడియార్ ఆనంద్ భవన్. ఇన్ షార్ట్, ఏ టు బి, వాళ్ళ దగ్గర ట్రెడిషనల్ ఫుడ్ క్షణాలు రెడీ అయిపోతుందని వాళ్ళు చెప్తున్నారు. సో ఎలాంటివి, మీరు ఇంట్లో కూరలు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు అనేవి వాళ్ళ దగ్గర ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కూరలో వేసే పొళ్ళు కానివ్వండి, పచ్చళ్ళు కానివ్వండి, ఇన్స్టెంట్ మిక్సర్స్, ఇవన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి. ఇవి కాకుండా ఫ్లఫీ రాగి ఇడ్లీతో పాటు రుచికరమైన గోంగూర రైస్, ఇవన్నీ క్షణాల్లో రెడీ అయి ఉంటుంది ఏ టు బి దగ్గర. అది మనకి లిటిల్ ఎల్మ్ లో కూడా ఉంది, ఫ్రిస్కోలో కూడా ఉంది. దట్ ఈస్ ఏ టు బి అడియార్ ఆనంద్ భవన్. అండ్ మీరు వింటున్నారు సురభి డి టూర్ డ్రైవ్ టైమ్ షో. ఇదేం పాట చెప్పుకో నర్సింగ్ నేపథ్యంలో మొదటి పాట గురించి చెప్పాను. బాస్కెట్బాల్ యు అండ్ సర్కిల్ మీ, ఆర్ బాస్కెట్ బేబీ యు అండ్ సర్కిల్ మీ. 9726361966 కి కాల్ చేసి చెప్పేసేయండి ఏం పాట అది.

0: వై వై వై అని అంటే వైరల్ అయిపోతున్నారు మన వయ్యారి గారు. కానీ ఇప్పుడు ఆన్ ఎయిర్ లో వైరల్ అవుతున్నారు సుగాత్రి గారు. హాయ్ సుగాత్రి గారు, గుడ్ ఈవినింగ్, హ్యాపీ ట్యూస్డే, ఎలా ఉన్నారు?
1: బాగున్నానండి. మీరు మన శ్రోతలందరికీ కూడా శుభ సాయంత్రం.
0: శుభ సాయంత్రం. అండ్ మీ మళ్ళీ ఒక క్వశ్చన్ అడగబోతున్నాను. మీ మొదటి ఫ్రెండ్షిప్ మీకు గుర్తుందా?
1: మొదటి ఫ్రెండ్షిప్ అంటే చిన్నప్పుడు మన ఊహ తెలిసిన తర్వాత.
0: అంతే అంతే. ఎప్పుడైనా అంటే ఫస్ట్ కిండర్ గార్డెన్ లో? ఇప్పుడు ఇందాక మీ కాల్ కంటే ముందు భవ్య గారు కాల్ చేసి ఆవిడతో మాట్లాడుతున్నాను. ఆవిడ ఇక్కడ చెప్పారు, ఆవిడ గురించి చెప్తాను. బట్ మొదట మీరు ఆన్ఎయిర్ ఉన్నారు కాబట్టి ఫస్ట్ ఫ్రెండ్షిప్ అంటే కిండర్ గార్డెన్ లో, స్కూల్లోనో, కాలేజ్ లోనో, జాబ్ లోనో ఎప్పుడో అప్పుడు ఉంటుంటుంది కదా, అది మీకు గుర్తుందా? ఆ పేరు గుర్తుందా, ఆ ఫ్రెండ్ పేరు గుర్తుందా?
1: నాకు చాలా గుర్తుంది. ఎందుకంటే మేము చిన్నప్పుడు ఒక వీధిలో ఉండేవాళ్ళం, విఠలవాడిలో. అక్కడ ఒక అమ్మాయి, అమ్మాయి పేరు అనసూయ.
0: అనసూయ
1: అమ్మాయి నేను ఎంత ఫ్రెండ్స్ అంటే, అమ్మాయి ఎవరో కాదు, మా ఎల్బి శ్రీరామ్ గారు ఉన్నారు కదా
0: సినిమా
1: కమేడియన్, వాళ్ళ అన్నయ్య వాళ్ళ అమ్మాయి.
0: వాళ్ళ అన్నయ్య వాళ్ళ అమ్మాయి. ఓకే, అనసూయ. ఓకే,
1: ఆ అమ్మాయి నేను ఎంత క్లోజ్ అంటే సేమ్ గ్రేడ్ లోనే ఉండేవాళ్ళం, ఫ్రెండ్స్ సెకండ్. అమ్మాయి వేరే స్కూల్, నేను వేరే స్కూల్. అమ్మాయి కొద్దిగానే మా ఇంటికి వచ్చేది, మంచి స్కూల్ ఎక్కువగానే వచ్చేది, ఎప్పుడు మా ఇంట్లోనే ఎక్కువ ఉండేది.
0: ఓకే, వాళ్ళ ఇంట్లో కంటే మీ ఇంట్లోనే ఎక్కువ ఉండేది. మన ఫ్రెండ్షిప్ అలాంటిది అనమాట, అంత గట్టిది
1: అలాంటిది. అసలు నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం కట్టయిపోయింది అమ్మాయితో. మొన్ననే అసలు అమ్మ చెప్పింది అనమాట, వాళ్ళ అమ్మగారు కలిశారు, నీ నెంబర్ ఇచ్చా నేను, తను ఫోన్ చేస్తానండి అన్న. చాలా తేలి అనిపించింది. ఎంత క్లోజ్ అంటే అసలు మన చుట్టాలు అక్క ఎలా, ఇంట్లో అక్కతో ఎలా ఉంటారు, అంతగా వచ్చేసారు అమ్మాయి మా ఇంట్లో.
0: ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్. సో ఆవిడ పేరు గుర్తుంది మీకు. అలా చూసారండి, మనము ఎన్ని విషయాలు మర్చిపోతాము, నిన్నేమన్నామో మొన్నేమన్నామో అలా మర్చిపోతాం. కానీ మనం ఫస్ట్ టైం ఏదైనా మనం ఒక జాబ్ స్టార్ట్ చేసినా, ఫ్రెండ్షిప్ చేసినా, ఏదైనా మనం అస్సలు మర్చిపోము. సో అలాగే మీరు కూడా అనసూయని గుర్తు పెట్టుకున్నారు, నేను తిలకాన్ని గుర్తు పెట్టుకున్నాను. అఫ్ కోర్స్ వాళ్లతో ఇవాళ టచ్ లో ఉన్నా లేకపోయినా, బట్ మనకి మైండ్ లో మాత్రం అది బలంగానే ఉందన్నమాట.
1: ఎంత అంటే వాళ్ళు ఎదురుగానే ఉండేవాళ్ళు మా ఇంటి ఎదురుగా. సమ్మర్ లో అయితే కూడా మధ్యాహ్నం తిన్నాక అప్పుడు టేప్ రికార్డర్స్ ఉండేవి కదా, అవి పెట్టుకొని డాన్సులు చేస్తూ ఉండేవాళ్ళం. వాళ్ళ అమ్మేమో, వాళ్ళ అమ్మ అంటుంది నువ్వు డాన్స్ శివరాత్రి బాగా చేస్తుంది అంటే, నేను అనే దాన్ని తన పాటలు చాలా బాగా
0: పాడేదాన్ని. మీరు పాడుతుంటే ఆవిడ నాటం చేసేవాళ్ళేమో, వైస్ వర్సా.
1: అంతే, అలా బాగా
0: చేసేవాళ్ళు. బట్
1: ఇంకా మీరు అడిగింది క్వశ్చన్ ఏంటి, అది బుట్ట బొమ్మ, బుట్ట బొమ్మ.
0: అబ్సల్యూట్లీ, దట్స్ రైట్ ఆన్సర్. ఎందుకంటే మీరు కాల్ చేశారు ఇప్పుడు, అండ్ భవ్య గారు మీకంటే ముందర ఆఫర్ చెప్పారు, బుట్ట బొమ్మ, బుట్ట బొమ్మ. ఎస్, సో బాస్కెట్ బాల్, బాస్కెట్ బాల్ యూ ఎన్ సర్కిల్ మీ, లేదా బాస్కెట్ బేబీ, బాస్కెట్ బేబీ యూ ఎన్ సర్కిల్ మీ. దాట్స్ ద రైట్ ఆన్సర్. సింగ్ చేసుకుంటూ చక్కగా చెప్పేశారు. థ్యాంక్ యూ అండి. అండ్ లెట్ మీ జస్ట్ సే క్విక్లీ భవ్య గారు ఏం చెప్పారు. థ్యాంక్ యూ సుగాత్రి గారు. సో భవ్య గారు కూడా ఆ పాట గెస్ట్ చేసేసారు, బుట్ట బొమ్మ, బుట్ట బొమ్మ. బట్ భవ్య గారికి ఫస్ట్ ఫ్రెండ్షిప్ గుర్తుంది, కిండర్ గార్డెన్లో బిజు అనే అబ్బాయితో ఫ్రెండ్షిప్ ఉండిందట. ఎందుకంటే ఆ అబ్బాయికి స్కూల్కి వెళ్ళడం అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు, ఎప్పుడు ఏడుస్తుండేవాడట. కానీ ఈ అమ్మాయి భవ్య చేపుచ్చుకొని స్కూల్కి తీసుకెళ్లి మళ్ళీ స్కూల్కి తీసుకొచ్చేదన్నమాట, ఇంటికి తీసుకొచ్చేసేసి. సో అలా వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ బలపడింది. ఇప్పుడు టచ్ లో లేడట, బికాస్ సెకండ్ గ్రేడ్లోనూ ఎంతో వాళ్ళు మూవ్ అయిపోయారు ఆ ప్లేస్ నుంచి. కానీ ఆలోచించండి, అలాంటి ఫ్రెండ్షిప్, అలాంటి ఫ్రెండ్స్ మళ్లీ మనకి ఎదురైతే. ఆబ్వియస్లీ మనకి ఎంత టెక్నాలజీ పెరిగినా, కొన్ని కొన్ని మాత్రం ఎంత ఏఐ వచ్చినా అన్ని మనము అమర్చుకోలేం కదా. బట్ ఈ జ్ఞాపకాలను ఇవాళ మనం ఇలాగే మాట్లాడుకుంటూ మన మైండ్ని రిఫ్రెష్ చేసేసుకుందాం. మీరు వింటున్నారు సురభి డీ టు డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్జే కల్పన. చిన్న కమర్షియల్ బ్రేక్ తీసుకుని తిరిగి వచ్చేస్తాను. బట్ యూ గైస్ స్టే ట్యూన్ బికాస్ ఐల్ బి హియర్ టిల్ 7 PM. అండ్ బ్రేక్ అటుపక్క బుట్టబొమ్మ, బుట్టబొమ్మ పాట కూడా వినిపించబోతున్నాను. సో స్టే ట్యూన్డ్.
2: హలో, డిన్నర్ ప్లాన్ చేయండి. గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
3: వాట్ అ డే, కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
4: నేను ఏం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా .com.
5: ఓయ్ లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా? సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
6: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీలో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
7: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ and carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
8: Mana Telugu Dentist at your service. Dallas Smiles Dental and Orthodontics tho appointment book chesi life ni easy cheyandi. Kids ki, adults ki regular ga checkups tho paatu deep cleaning, crowns, bridges, extractions, Invisalign implants and many more dental care facilities for you and your family. Accepting most dental insurances. Insurance lekapoyina parvaledu. They have affordable prices and flexible payment plans. Mee family ki meeku poorthi dental care all at one place. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
9: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
2: ఇప్పటిదాకా నువ్వు చేసినవా? నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
9: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
7: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 9797972654 ఆర్ విజిట్ astroramji.com.

ఏ బెనిఫిట్ ని ఆశించకుండా, ఏ కన్వీనియన్స్ ని ఆశించకుండా, జస్ట్ ఒక ఫ్రెండ్షిప్, ఒక నమ్మకంతో మనం ముందరికి వెళ్ళిపోతాము. అండ్ ఆ సంతోషం అది జస్ట్ అన్మెషరబుల్ అన్నమాట. ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం ఫ్రెండ్షిప్, స్నేహం గురించి. ఆ స్నేహం ఎప్పుడు ఏర్పడినా మనకి చాలా సంతోషంగానే అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్లతో మనం ఎన్నో విషయాలు పంచుకుంటాం. ఆ తర్వాత బ్యాక్ వచ్చినాక ఆ విషయాలు మనకి గుర్తున్నా ఉండకపోయినా, బట్ ఆ మూమెంట్ ఇస్ వెరీ ప్రీషియస్ కదా. సో అలాంటి ఫ్రెండ్షిప్ గురించి మీరు కూడా మాట్లాడాలనుకుంటే తప్పకుండా కాల్ చేయొచ్చు అట్ 9726361966. మీరు వింటున్నారు సురభి డి టూ డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్జే కల్పన. నేను ఉంటాను 8 వరకు ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3. అండ్ మీ అందరికీ తెలుసు కదా, నౌ వీఆర్ విత్ న్యూ ట్యాగ్ లైన్, సౌండ్స్ లైక్ హోమ్. అండ్ అలాంటివి మనం చక్కగా ఇంట్లో కూర్చొని పక్క మనిషితో మాట్లాడినట్టు ఫోన్ చేసి నాతో మాట్లాడొచ్చు మీ చిన్ననాటి జ్ఞాపకాలు, చిన్ననాటి ఫ్రెండ్షిప్ గురించి అట్ 9726361966. అయితే బ్రేక్ అటు పక్క భావ్య గారు అండ్ సుగాత్రి గారు పాట గెస్ట్ చేసేసారు, బుట్టబొమ్మ బుట్టబొమ్మ ఆ పాట ప్లే చేస్తాను. ఆ తర్వాత ఐ విల్ గో ఇన్ టు ద నెక్స్ట్ సాంగ్. ఇది ఇదేం పాటో చెప్పుకో నర్సింగ్ గేమ్ లో, బట్ మొదట ఈ పాట వినేసి వచ్చేసేద్దాం.

0: మరి నమ్మ మని అంత ఖచ్చితంగా చెప్తున్నప్పుడు నమ్మేసేయాలి కదా, కొన్ని కొన్ని నమ్మేసేయాలి. డ్యూడ్ అండ్ నౌ వీ హ్యావ్ ప్రవీణ ఆన్ ఎయిర్. హాయ్ ప్రవీణ, గుడ్ ఈవినింగ్, హ్యాపీ ట్యూస్డే. ప్రవీణ, వినిపిస్తుందా నా వాయిస్? ఇందాక ప్రవీణ ఆఫ్ ఎయిర్ ఈ పాట మన మిగతా శ్రోతలు వింటున్నప్పుడు టాకింగ్ అబౌట్ సౌండ్స్ లైక్ హోమ్, అండ్ నువ్వు ఏదైతే చెప్పావో నాకు ఐ వాజ్ లైక్ రియలీ టచ్డ్. అంటే రియలీ మనకి చాలా మంది కాలర్స్ ఎప్పటి నుంచో అంటే వాళ్ళు వింటున్నారు, మొదటి మనం రేడియో సిటీ స్టార్ట్ చేయక ముందర నుంచి కూడా, అంటే ఒఫీషియల్ గా స్టార్ట్ చేసిన ముందర, అండ్ రాజేశ్వరి వాజ్ డూయింగ్ ద సిగ్నేచర్ షో కదా. So, Sounds Like Home anedi really the way you have narrated, I really got touched with it. I really loved it. Thank you so much.
1: Yeah.
0: So, aithe ante mana family laga mana meda question adugithe connect ayi relate cheskoni maatladalani anpiche sandarbham ante akkad nunchi callers ki anpisthundi, because ikkada me maatladtham studio lo maaku evar kanipicharu kada. So whatever topic we come up with, aa topic meeku relatable anipichi meeku call cheyal anipichina tapara tote me venidi oka topic teeskoni vastam, something simple, peddaga em peddha idu research cheyalsina avasaram undadu, something casual ga ala manam chai taagutu maatlade topics vale anipisthayi kada. So ee హలో ప్రవీణ, నీ ఫస్ట్ ఫ్రెండ్షిప్ అండ్ ఆ ఫ్రెండ్ పేరు గుర్తుందా?
1: యా గుర్తుంది. అదే మీరు చెప్పినట్టు మీరు అక్కడున్నా కానీ ఇక్కడ మేమేమో కార్ లో ఉన్నా, నాకు ఐ ఫీల్ లైక్ యూఆర్ సిట్టింగ్ లైక్ నెక్స్ట్ మీ అండ్ యూఆర్ చాటింగ్. సో మీరు చేసేవన్నీ కూడా మా కోసం ఎంత ఆఫర్స్ పెడుతున్నారు అని ఐ ఫీల్ కనెక్టెడ్ ఫర్ ఎవ్రీ సింగిల్ కాన్సెప్ట్ దట్ యూ గైస్ బ్రింగ్ ఇన్. సో ఐ వాంట్ టు షేర్ దిస్ ఫీల్స్ లైక్ హోమ్ అనేది. యా మన ఇంట్లో కూర్చొని చాట్ చేసినట్టు అమ్మయ్య వచ్చేసాను ఆర్ మన అనే ఫీలింగ్ తెప్పిస్తారు మీరు అందరూ. సో ఐ వాంటెడ్ టు షేర్ దాట్ ఇట్స్ సో నైస్ ఆ ట్యాగ్ లైన్ కి నేను బాగా కనెక్ట్ అయ్యాను అని. అండ్ దెన్ ఈ టాపిక్ ఈ రోజు నేను కూడా మీరు ఇందాక మాట్లాడేదా విని నేను కూడా కనెక్ట్ అయ్యి ఐ రిఫ్లెక్టెడ్ బ్యాక్ అండ్ నాకు ఒక చిన్న నాటి స్నేహం గుర్తొచ్చింది. ఆ అమ్మాయి పేరు కూడా గుర్తొచ్చింది కానీ ఐ డోంట్ నో వేర్ షీ వేర్ అబౌట్ ఏం తెలీదు. అది ఎల్కేజీ యూకేజీ అండ్ ఫస్ట్ గ్రేడ్ అనుకుంటా. సో దోస్ త్రీ గ్రేడ్స్ వీవర్ ఇన్ డిఫరెంట్ హౌస్. అప్పుడు చాలా క్లోజ్ ఫ్రెండ్ అనమాట, తన పేరు ఎల్ అరుణ, అంతే గుర్తుంది, ఇంకా ఏం తెలీదు. సో అప్పట్లో మనకి ఇనిషియల్స్ ఎల్ఏకే అట్లా ఉంటాయి కానీ మనకి ఫుల్ నేమ్స్ తెలియదు కదా, లాస్ట్ నేమ్స్. ఇప్పుడంటే మనకి ఈజీ లాస్ట్ నేమ్స్ కూడా పెద్దయ్యాక ఐ థింక్ ఇట్స్ ట్రెండ్. మనకి లాస్ట్ నేమ్స్ ఈజీ టు ఫైండ్ కదా, లింక్డ్ఇన్ లో గానీ ఎక్కడన్నా ఫైండ్ చేస్తే మేబీ దొరికేదేమో, కానీ ఎల్లంటే ఏంటో తెలీదు. సో అప్పుడప్పుడు గుర్తొస్తుంటుంది అన్నమాట అమ్మాయి ఏమైందో అనేసి.
0: హౌ స్వీట్ కానీ పేరుతో సహా, అంటే పేరే కాకుండా ఇనిషియల్ కూడా గుర్తుంది, అంటే ముందర ప్రిఫిక్స్ కూడా గుర్తుంది. ఏమో తెలియదు ఎప్పుడైనా, నాకు కూడా ఇప్పుడు తిలక అనే పేరు, ఆమె అసలు పేరు ఏంటో కూడా నాకు తెలియదు. ఐమ్ షూర్ ఆమె ఇంకా పేరు ఉండే ఉంటుంది. ఆ అమ్మాయికి గుర్తున్నానో తెలియదు కానీ బట్ నాకు ఆ అమ్మాయి గుర్తుంది. ఆ అమ్మాయి కూడా బహుశా గుర్తుండే ఉంటానేమో అనుకుంటున్నాను. బట్ అలాంటి ఫ్రెండ్షిప్ గురించి మనము, ఎందుకంటే క్యాజువల్ గా ఐఎమ్ షూర్ ఆ అమ్మాయితో మీరు ఎన్నో చిన్న చిన్న పిచ్చి పిచ్చి గేమ్స్ అని ఆడుంటారు. నో జడ్జ్మెంట్ ఆల్. ఆ టైం ఎంత బాగుండేది కదా అసలు.
1: Yeah.
0: Okay, lovely Praveena, nice talking to you and let's jump into the topic. Thank you dear, thank you so much.
1: Bye.
0: So నెక్స్ట్ ఈ పాట ఏంటో చెప్పుకున్న నర్సింగ్ లో నా మైండ్ లో ఉన్న పాటని నేను వివరిస్తాను, మీరు గెస్ చేయాలి. ఇది ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేస్తున్నాను, రిమెంబర్. సో ఫస్ట్ ఏంటంటే, ఐ లెట్ ద ఎండ్ ఆఫ్ మై సారీ ఫ్లటర్. సో మై సారీ, ఎండ్ ఆఫ్ మై సారీ ఐల్ గెట్ ఫ్లటర్. Just try to catch it. And then, your little firecracker. Yem part ay untundani anukuntunnaru, call chesi cheppeseyandi 972-636-1966 ki. Allage mee first friendship gurinchi kuda matho share cheyalanna on air ledha off air, you can call me at 972-636-1966 ki. I let the end of my sari flutter, just try to catch it. You're a little firecracker.

0: ఇంకేం కావాలంటే ఇంకా ఏమి చెప్పలేకపోయారు. ఇందాక నేను క్లూ ఇచ్చిన పాట ఏమైంటుంది అనేది లేటెస్ట్ సాంగ్ అనేది క్లూ ఇచ్చేస్తున్నాను. సో ఐ లెట్ ద ఎండ్ ఆఫ్ మై సారీ ఫ్లటర్, జస్ట్ ట్రై టు క్యాచ్ ఇట్. యూర్ అ లిటిల్ ఫైర్ క్రాకర్, యూర్ అ లిటిల్ ఫైర్ క్రాకర్. ఇది ఒక తెలుగు పాట, ఈ మధ్య కాలంలో వచ్చిన మూవీ అది. అండ్ ఏం పాట ఉంటుందో ఆలోచించి చించి చించి కాల్ చేసి చెప్పేసేయండి 972-636-1966 కి. అలాగే I want to tell you about SNR insurance. జీవితం ఒక క్షణంలో మారొచ్చు, కానీ మీ హెల్త్ కవరేజ్ స్టేబుల్ గా ఉండొచ్చు. సో మీకు జాబ్ లేకపోయినా ఇన్సూరెన్స్ లేకపోయినా SNR ఇన్సూరెన్స్ మీ ఫ్యామిలీ కోసం అఫోర్డబుల్ ప్రొటెక్షన్ ని ఫాస్ట్ గా మరియు హ్యాసల్ లేకుండా సెక్యూర్ చేయడానికి రెడీగా ఉంది. హెల్త్, ట్రావెల్, డెంటల్, విజన్ లేక లైఫ్ ఇన్సూరెన్స్ అయినా మీకోసం మొత్తం కవరేజ్ చేస్తామని ప్రామిస్ చేస్తున్నారు SNR ఇన్సూరెన్స్. అగైన్ రిమెంబర్ SNR ఇన్సూరెన్స్ మీకోసం మొత్తం కవరేజ్ చేయడానికి రెడీగా ఉందన్నమాట. హెల్త్, ట్రావెల్, డెంటల్, విజన్ లేక లైఫ్ ఇన్సూరెన్స్ మీరు వింటున్నారు సురభి డి టూ డ్రైవ్ టైమ్ షో. మీ ఫస్ట్ ఫ్రెండ్షిప్ ఆ ఫ్రెండ్ పేరు గుర్తుంటే కాల్ మీ అట్ 972-636-1966. ఫ్రెండ్షిప్ అంటేనే ఒక ప్యూర్ రిలేషన్షిప్, అంటే మనం ఏమి ఆశించకుండా జస్ట్ కాసేపు చాయ్కి కలుస్తాము, లేకపోతే ఊరికే చాలా రోజులు అయిపోయింది అలా ఫోన్ చేసి మాట్లాడతాము, ఇంకా చాలా రోజులు అయిపోయింది ఇంటికి డిన్నర్కో లంచ్కో ఇలా వెళ్తాము, ఇంటికి పిలవాలని లేకపోయినా బయటికి వెళ్లి కాసేపు ఊరికే షికారులోకి వెళ్తాం అనమాట. అలాంటి ఫ్రెండ్షిప్ కాసేపు మనం టైం స్పెండ్ చేసుకుని వస్తే చాలా హాయిగా రిలాక్సింగ్ అనిపిస్తుంది. కానీ ఇందాక ఒక చిన్న కథ చెప్పాను కదా, పాలు నీళ్లు అంటే మిల్క్ అండ్ వాటర్ లాగా ఫ్రెండ్స్ బానే ఉంటారు, కానీ టూ మచ్ ఫ్రెండ్షిప్ ఉంటే ఒకళ్ళ వాల్యూ ఒకళ్ళకి కలిసిన తర్వాత గనక డైల్యూట్ అయినట్టు అనిపిస్తే, ఐడెంటిటీ పోయినట్టు అనిపిస్తే, దాట్ మీన్స్ టూ మచ్ ఇన్వాల్వ్ అయిపోయారేమో అని అనుకోండి. అలా అనుకున్నప్పుడు జస్ట్ పాజ్, స్టెప్ బ్యాక్. ఎవరితోనైనా ఎంత లిమిట్ లో ఉంటేనే బాగుంటుంది, ఏ రిలేషన్ అయినా అలాగే బాగుంటుంది. ఎనీవే రైట్ నౌ చిన్ననాటి ఫ్రెండ్షిప్ గురించి మీరు మాట్లాడాలనుకుంటే కాల్ మీ 972-636-1966 కి. అండ్ ఈ పాటకి ఇంకా నాకు ఆన్సర్ రాలేదు కాబట్టి త్వరగా ఆలోచించి చించి చించి కాల్ చేసేసేయండి. క్లూ కూడా ఇచ్చేసాను కదా సెకండ్ క్లూ, ఒకవేళ ఇది కూడా గెస్ట్ చేయలేకపోతే అఫ్ కోర్స్ థర్డ్ క్లూ కూడా ఇస్తాను, బట్ రైట్ నౌ నేను టూ క్లూస్ ఇచ్చేసాను. ఐ లెట్ ద ఎండ్ ఆఫ్ మై సారీ ఫ్లటర్, జస్ట్ ట్రై టు క్యాచ్. You're a little firecracker, you're a little firecracker. Actually, firecracker anagane meeku gurtochesegali paata, but latest movie an kuda annani ee madhyakalalone vachindi. Let me know what you think about it. Ee paata ento chepko nursing.
1: Vare vare vare vare vare vare. Inta mandi jigal rajalu unnara mee ullo.
2: Marunra enti, nuvu attram telisi పక్కూరు నుంచి కూడా వచ్చాం ఎగేసుకుంటూ.
1: ఇదిగో ఆ గొళ్ళ సొక్క జిగల్ రాజా అయ్యింది, గుడ్లు అప్పగించి చుట్టున్నావు అంకే.
3: నువ్వేదో ఎత్తవని జిగల్ రాని.
1: నువ్వెందయ్యా పూల సొక్క, ఓ మీద మీద కొత్తున్నావా?
3: ఇదిగో ఎవ్వరు తోసుకోకండి,
1: అందరి దగ్గరికి నేనే వస్తా, అందరు అడిగింది ఇచ్చే పోతా.
3: అది

రంగస్థల మూవీ నుంచి విన్నారు ఈ పాట మీరు. అండ్ ఇంతకు ముందు చెప్పిన పాటకి ఆన్సర్ వచ్చి సందర్శిని గారు అండ్ శివ గారు కాల్ చేసి చెప్పేశారు. ఇంతకు ముందర మొదట నేనేమన్నాను వాళ్ళు ఆలోచించారు, కొంచెం కష్టంగా అనిపించిందట, బట్ లేటెస్ట్ మూవీ అన్నారు కాబట్టి దాన్ని బట్టి గమనించారు. సో నేను అడిగింది ఏంటి, I let the end of my sari flutter, just try to catch, you're a little firecracker, you're a little firecracker. So Shiva garu and Srini garu cheppina paata em antundo idigo ippudu meeku vinipinchabothunnanu, kaani ee vinipinche mundara another clue kuda ivvabothunnanu. Let's see ee clue ever guess chestaro, ee paata ever guess chesaro chuddamu. Oka 100 or 1000 or lakh bolts of lightning struck me. What's your magic? 100 or 1000 or a lakh bolts of lightning struck me. What's your magic? 9726361966. అది శివ గారు అండ్ శ్రీని గారు మీరు గెస్ట్ చేసిన పాట. ఇదిగో మీకు వినిపించేస్తున్నాను ఫ్రమ్ మూవీ డికోయ్.

0: ఇందాక శ్రీధర్ గారు కాల్ చేశారు, బట్ అన్ఫార్చునేట్లీ మాట్లాడుతూ కాల్ కట్ అయిపోయింది. బట్ శ్రీధర్ గారు ఇందాక నేను గెస్ట్ ఏదైతే క్లూ ఇచ్చానో అది గెస్ట్ చేసేసారు. ఆ పాట వినిపిస్తాను. బట్ దానికంటే ముందర ఇంట్రెస్టింగ్ థింగ్, ఇప్పటివరకు మనం కాల్ చేసిన కాలర్స్ ఏంటంటే చిన్ననాటి ఫ్రెండ్షిప్, ఫస్ట్ ఫ్రెండ్షిప్ గుర్తుంది కానీ వాళ్ళతో ఇప్పుడు టచ్ లో లేదని చెప్పారు. బట్ శ్రీధర్ గారికి సమీర్ వాళ్ళ ఫస్ట్ ఫ్రెండ్షిప్, ఆయనతో ఇప్పటికీ టచ్ లోనే ఉన్నారట. దట్స్ అమేజింగ్. బికాస్ ఫస్ట్ ఫ్రెండ్షిప్ అంటే బహుశా మేబీ శ్రీధర్ గారు ఆమె అజ్యూమింగ్ కిండర్ గార్డెన్ లోనో ఫస్ట్ గ్రేడ్ లోనో అలా అయి ఉంటుంది అనేసి ఆ ఫ్రెండ్షిప్. సో సమీర్ అతని పేరు, న్యూయార్క్ లో ఉంటారు అండ్ హీఈస్ అబౌట్ టు గో అండ్ మీట్ హిమ్. నిజంగా మన ఆ ఫ్రెండ్షిప్ అలాగే అప్పటి నుంచి, అంటే ఫ్రెండ్షిప్ బానే ఉంటుంది కానీ బట్ కొన్నిసార్లు ఏంటంటే పేరెంట్స్ కి పోస్టింగ్ అయ్యటో వెళ్ళిపోతారు తూనిగలాగా, అక్కడ ప్రేమ ఇక్కడ స్నేహం అనుకోండి. బట్ పేరెంట్స్ కున్న అవసరాలను బట్టి పిల్లలు ఆ ఫ్రెండ్షిప్ ని మెయింటైన్ చేయలేకపోతారు. అప్పుడు ఈ సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్స్ ఇవన్నీ ఉండేవి కావు కదా, ఉంటుంటే బానే ఉండేది. బట్ అలా మనకి ఏదన్నా అలాంటి ఫస్ట్ ఫ్రెండ్షిప్ ని మనం మళ్లీ తిరిగి కలిసేటట్టు ఉంటే ఎంత బాగుంటుంది కదా. లెట్స్ సీ, ముందరు ముందరు అలా కూడా వస్తుందేమో తెలియదు. బట్ 100 or 1,000 or 1,000,000 బోల్ట్ ఆఫ్ లైట్నింగ్ స్ట్రక్ మీ, వాట్స్ యువర్ మ్యాజిక్, ఆ పాట శ్రీధర్ గారితో పాటు చాలా మంది గెస్ట్ చేసే ఉంటారని అనుకుంటున్నాను. బట్ ఆ పాట బ్రేక్ అటుపక్క తప్పకుండా వినిపిస్తాను. మీరు వింటున్నారు సురభి D2 డ్రైవ్ టైమ్ షో. ఇవాళ బయట వెదర్ మబ్బుగా ఉంది, వర్షం పడే సూచనలు అయితే ఏమి లేవు. బట్ రైట్ నౌ లెట్ మీ చెక్ అసలు టెంపరేచర్ ఎంత ఉంది అంటే 93 degrees Fahrenheit. ఇట్స్ క్లౌడీ అండ్ వర్షం ఇప్పుడప్పుడే ఏం లేదు. బట్ ఫ్రైడే చూపిస్తుంది 40% ఛాన్స్. మళ్ళీ సాటర్డే ఏం లేదు, సండే మండే ట్యూస్డే మళ్లీ వర్షం చూపిస్తోంది. అండ్ నిన్నగాక మొన్న మన రేడియో సురభి జాతర రోజు కుండపోతు వర్షం, అంటే ఇట్స్ పోరింగ్ లైక్ ఎ క్యాట్స్ అండ్ డాగ్ అంటారు కదా, అలా పడింది ఒక హాఫ్ డే వరకు కనీసం. ఆ తర్వాత మళ్లీ ఇట్ వాజ్ వెరీ నైస్ వెదర్. And right now, let me take a small commercial break. I'll be back. Stay tuned to 107.9 FM HD3. Radio Surabhi sounds like home. And e-home ki call cheyalante number is 972-636-1966. Stay tuned. I'll be right back.
1: Tick, tick. Radio Surabhi time check. Studio lo time, 5 p.m.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం, ఖర్చు ఒకటి.
2: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
3: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ .com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఇండియా కి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే.
4: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీ in the cloud. Download the MyPursu app or visit MyPursu.com or write to support@MyPursu.com.
5: Manashanti. Mental peace. మసాలా దోశ.
6: శ్రీకృష్ణ విలాస్ కి రండి, 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. బృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్స్ ఫ్రైడ్ ఊతప్పమైనా, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.
7: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవు

మైత్రీస్ రెస్టారెంట్ హిల్ టాప్ లొకేషన్ లో అమేజింగ్ వ్యూస్, స్పేషియస్ ప్యాటియో సీటింగ్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చిల్ అవ్వడానికి పర్ఫెక్ట్ ప్లేస్ అన్నమాట. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్ బఫే లేదా ఈవినింగ్ స్నాక్స్ వరకు ప్రతి బైట్ లో ఒథెంటిక్ ఇండియన్ టేస్ట్ గ్యారంటీ అంటున్నారు మైత్రీస్ రెస్టారెంట్ వాళ్ళు. ఇంతేకాదు, మీ ఫంక్షన్స్ అయినా పార్టీస్ అయినా కార్పొరేట్ ఈవెంట్స్ కోసమైనా వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాటరింగ్ బ్యాంక్వెట్ సర్వీస్ ఇన్ టౌన్. సో ఆలస్యం ఎందుకు? వెళ్లిపోండి, విజిట్ చేయండి మైత్రీస్ ఇండియన్ కుజీన్. ఇప్పుడు మీకోసం ఇర్వింగ్ లో, సౌత్ లేక్ లో అండ్ ఫ్రిస్కో లో సర్వ్ చేస్తున్నారు మైత్రీస్ రెస్టారెంట్. అండ్ వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు సుర్భి డి టు డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్ చే కల్పన. రేడియో సుర్భి సౌండ్స్ లైక్ హోమ్, ఆర్ న్యూ ట్యాగ్ లైన్. ఈ ఇంటికి మీరు కాల్ చేయాలంటే మా నంబర్ 9726361966. ఇవాళ మనం మాట్లాడుతున్నాము చిన్ననాటి ఫస్ట్ ఫ్రెండ్షిప్, ఫస్ట్ స్నేహం. ఆ ఫస్ట్ స్నేహం మనం అసలు ఏం ఆశించకుండా జస్ట్ టైం పాస్ కి, స్కూల్ అయిపోయిన తర్వాత జస్ట్ సాయంత్రం పూట కాస్త చిల్ అవడానికి అలా ఇసుకలు ఆడడము, లేకపోతే బొమ్మలాట ఆడడము, అలా ఊరికే ఇటు పరిగెత్తడము అటు పరిగెత్తడము, అసలు ఏ బాధర్బంది లేకుండా, ఫోన్లు లేకుండా, ఇలాంటి గ్యాడ్జెట్స్ లేకుండా ఆడే ఫ్రెండ్షిప్ భలే ఉంటుంది కదా. అలాంటి ఫ్రెండ్షిప్ మీలో ఎవరికన్నా ఆ ఫస్ట్ ఫ్రెండ్ పేరు గుర్తుంటే కాల్ చేసేసండి 9726361966 కి. అండ్ మీరు వింటున్నారు సుర్భి డి టు డ్రైవ్ టైమ్ షో. వాళ్ళ గోల్డ్ రేట్ ఎంతో, బంగారం లాంటి మాటలు మాట్లాడుతున్నాం కాబట్టి బంగారం రేట్ ఇంతకీ ఎంతో చెప్పేస్తా బాబు, చెప్పేసేస్తే పోతా. సో ఇవాళ గోల్డ్ రేట్ విచ్ ఇస్ 1 బిస్కెట్ 31 ounces గోల్డ్ రేట్ ఇస్ $4,283. ఒక్క నిమిషం బార్ పడిపోతుంది. సో లెట్ మీ సే ఇట్ అగైన్, ఇట్స్ $4,284.80. అగైన్ $4,284.80. మీరు వింటున్నారు సుర్భి డి టు డ్రైవ్ టైమ్ షో. అండ్ ఇప్పుడు మనకి శ్రీధర్ గారు పాట గెస్ట్ చేశారు కదా బ్రేక్ ఇటుపక్క. సో బ్రేక్ బ్రేక్ ఇటుపక్క ఆ పాట ఏంటో ప్లే చేయబోతున్నాను మీ అందరి కోసం, సర్కార్ వారి పాట మూవీ నుంచి.

0: సర్కార్ వారి పాట మూవీ నుంచి విన్నారు ఈ పాట. అండ్ ఇప్పుడు రాజా గారిని ఆన్ తీసుకున్నాను. హాయ్ రాజా గారు, గుడ్ ఈవినింగ్, ఎలా ఉన్నారు?
1: నాది ఇంటర్మీడియట్ అంటే మా బ్యాచ్ ఇంటర్మీడియట్ అంతా అయ్యింది 96-98 అని. లాంగ్ స్టోరీ అనమాట. అయితే అప్పుడు ఇంకా ఫోన్స్ అలా ఏం లేవు కదా, ఐ మీన్ ఉన్నా గానీ కాంటాక్ట్స్ లేవు, ఫోన్ నెంబర్స్ అన్ని మారిపోయినాయి. అయితే ఫ్రెండ్స్ అలాగా ఒక బెస్ట్ ఫ్రెండ్ మొత్తానికి ఎలినేట్ అయిపోయాడు అనమాట. దే అంటే హీ వెంట్ టు జర్మనీ, అక్కడ ఒక ఫ్రెండ్ కామన్ ఫ్రెండ్ కలిశాడు ఇన్ 2006. సో అప్పటి నుంచి మళ్ళీ యాహూ చాట్ ఆర్కుట్ ఉండే ఆ టైంలో, లాట్స్ ఆఫ్ పీపుల్ డజన్ నో.
0: ఐ రిమెంబర్ దాట్.
1: చాట్ చేశాక దెన్ వి కేమ్ ఇన్ టు
0: తీసుకొచ్చేవాళ్ళం కదా, ఇంట్లో అందరి ఇంట్లో కంప్యూటర్స్ ఉండేవి కావు.
1: యా దెన్ వి కేమ్ ఇన్ టచ్ అనమాట.
0: Interesting.
1: So, from that, everyone is... ఏంటండి?
0: ఆ ఫ్రెండ్ పేరు గుర్తుందా?
1: యా యా హీ ఇస్ ఇన్ హ్యూస్టన్ నౌ, అశ్విన్.
0: అశ్విన్ ఓకే. సో బహుశా ఐ థింక్ ఇంటర్మీడియట్ లో అలా అయిన ఫ్రెండ్షిప్ అనమాట. దెన్ యూ గాట్ బ్యాక్. ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్. భలే ఉంటుంది కదా అలాంటి ఫ్రెండ్షిప్. అంటే మనకి అప్పుడు మీరు అన్నట్టు ల్యాండ్ లైన్ మాత్రమే ఉండేది, అందరింట్లో కూడా ఉండేది కాదు. బట్ ఆ టైంలో ఎలాంటి గ్యాడ్జెట్స్ లేకపోయినా, అంటే పదా మన ఇంటికి వచ్చేసి అదేంటి ప్లే స్టేషన్ ఆడదాము లేకపోతే ఎక్స్బాక్స్ ఆడదాము కాకుండా, జస్ట్ వెళ్లి బయట చిల్లౌట్ అయ్యి అసలు ఏ బాధుబద్ది లేకుండా ఆడేవాళ్ళం. అవును,
1: మార్నింగ్ వెళ్ళిపోయేవాళ్ళం, నైట్ వచ్చేవాళ్ళము, తిండి లేదు, ఏం లేదు, వాటర్ ఎవరింట్లో తాగేవాళ్ళు కూడా తెలియదు.
0: Interesting, interesting. Wonderful. Thank you so much, Andy, for sharing. Have a wonderful time, Rajay Garu. And touch lo unna
1: antunna kabhi
0: Ashwin garu tho. So always stay in touch and cherish your friendship. Thank you.
1: Yeah, thank you.
0: ఓకే, సో రాజా గారిని ఆన్ ని తీసుకునే ముందర మనకి ఆదిత్య గారు ఆఫ్ ఎయిర్ మాట్లాడారు. ఆయనకున్న ఫ్రెండ్షిప్ ఏంటంటే, ఆయనకి ఏర్పడిన ఫ్రెండ్షిప్ సిద్ధార్థ తోటి లాంగ్ ఎగో. ఆ టైంలో ఆయనకి కొంచెం ఎందుకో హీ వాజ్ వెరీ డౌన్ అనమాట. అంటే వెరీ అంటే కిండర్ గార్డెన్ ఫ్రెండ్షిప్ ఏం కాదు, ఐ బహుశా ఆయన ఇయర్ ఏజ్ అవన్నీ ఏం చెప్పలేదు. బట్ ఆయన ఏం చెప్పారంటే, ఓన్లీ థింగ్ ఐ వాజ్ వెరీ డౌన్ డ్యూరింగ్ దోస్ డేస్. అప్పుడు ఆల్మోస్ట్ ఎందుకో నాకు ఏ పని చేయాలనిపించేది కాదు, చాలా డౌన్ గా అనిపించింది. కానీ ఆ టైంలో ఆ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చి జస్ట్ ఐ థింక్ హీ వాజ్ ఎంప్టింగ్ హిజ్ రూమ్, ఇంకా వెళ్లిపోదాం మేము రూమ్ నుంచి, నాకేమీ కలిసి రావడం.

0: అంటే నాకు ఇవాళ ఈ సక్సెస్ వచ్చింది, నేను ఇది ముందరికెళ్ళగలిగాను, ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు యూ, సో థ్యాంక్ఫుల్. అలా కూర్చొని కాసేపు మాట్లాడుకున్నాడు. ఒక 5 నిమిషాలు మాట్లాడిన తర్వాత ఎందుకో తెలియని వైబ్, ఒక తెలియని ఒక ఒక మంచి ప్లెజర్ అనుభూతి అనేది ఆయన కలిగిందట. అండ్ ఆయన ఏదైతే ఆ డౌన్ ఉన్నారో, అసలు బాధతో ఉన్నారో, సడన్ గా చీరపైపోయారు. అండ్ ఆ తర్వాత ఆ ఫ్రెండ్షిప్ వాళ్ళిద్దరికి అలా ఏర్పడిందనమాట. అండ్ హీ రియలీ చెరిషెస్ దట్ ఫ్రెండ్షిప్. ఇవాళకి కూడా సిద్ధార్థ గారు ఆ ఫ్రెండ్ ని అలానే గుర్తు చేసుకుంటారు, దట్ నీ వల్ల, బికాస్ నా ఆ టైంలో నువ్వు కలవకుండా ఉంటుంటే ఐ డోంట్ నో హౌ ఐ మై లైఫ్ వుడ్ బి గోయింగ్, ఎలా వెళ్ళదో తెలిసేది కాదు. బట్ దట్స్ రియలీ గ్రేట్ థింగ్. అంటే ఒకసారి ఎవరో మనకు అనుకుంటాం కదా, మనం ఏమి తెలియకుండా ఎవరో ఒకరు దేవుళ్లాగా వచ్చేస్తారు, మనకి ఏదో ఒక నెగటివ్ అడ్వైస్ ఇస్తారు, హమ్మయ్యా ఐ వాజ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దిస్ అని ఉంటుంది అలాంటి మూమెంట్. So that was lovely, lovely. Thank you for sharing your experience with us. And alage ippudu idem paato cheppko nursing nepadhyamlo inko paata gurinchi cheppabothunna, but danikante mundara I want to ఒక క్లిప్పింగ్ వినిపిస్తాను. ఆ క్లిప్పింగ్ ఏ మూవీలో తెలిస్తే కాల్ చేసి చెప్పేసేయండి. మా నంబర్ తెలుసు కదా, మీ ఇంటి నంబర్ ఏది? 9726361966. బికాస్ రేడియో సర్వీస్ నౌ సౌండ్స్ లైక్ హోమ్. సో మీరు వినబోయే ఈ క్లిప్పింగ్ ఏ సినిమాలోది తెలిస్తే కాల్ చేసేసేయండి ఆ నంబర్కి.
1: నిజమే డాడీ, మీరంతా అనుకున్నట్టుగా మా ఇద్దరి మధ్య ఉన్నది ప్రేమే.
2: మీ ఇద్దరి మధ్య ఉన్నది ప్రేమ అని అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది.
1: ఏ ప్రేమికుల మధ్య అయినా స్నేహం ఉంటుంది, ఏ స్నేహితుల మధ్య అయినా ప్రేమ ఉంటుంది.
3: నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదురా,
1: చెప్పండి.
0: మీకు అర్థమైతే చెప్పేసేయండి. వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారో, ఏం చెప్పబోయారో సిద్ధార్థ్ కాల్ చేసి చెప్పేసండి. 9726361966 మా స్టూడియో నంబర్. మీరు వింటున్నారు సుర్వి D2 డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్జే కల్పన. అలాగే రాధాకృష్ణ టెంపుల్ ఇన్ ఆలన్, టెక్సస్ లో ఉన్న రాధాకృష్ణ టెంపుల్ గర్వంగా మీ అందరినీ శ్రీ వెంకటేశ్వర ప్రాణ ప్రతిష్ట మహోత్సవంకి వాళ్ళు ఆహ్వానం పలుకుతున్నారనమాట. సో రాధాకృష్ణ టెంపుల్ ఆలన్ లో ఉంది. తిరుపతి నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి బాలాజీ మూల విరాట్ విగ్రహం మరియు గర్భ విగ్రహం, గర్భగ్రహం, ఇవన్నీ ఏంటంటే వాళ్ళు స్థాపించబోతున్నారు జులై 1 నుంచి జులై 5 వరకు. ఇది ఆలన్ లో ఉంది, గుడి తప్పకుండా వెళ్ళండి. బట్ ఈ లోపల లెట్ మీ టేక్ దిస్ కాలర్ ఆన్. గుడ్ ఈవినింగ్ రేడియో సర్వీ, హ్యాపీ ట్యూస్డే. ఎవరు మాట్లాడుతున్నారు? కీర్తన, ఎలా ఉన్నారు? ఓ మై ఫ్రెండ్, దాట్స్ అబ్సల్యూట్లీ రైట్. సో ఫ్రెండ్షిప్ మధ్యలో ప్రేమ ఉండాలి, కానీ ప్రతి ప్రేమలో ఫ్రెండ్షిప్ ఉండాలనేసి కూడా ఉంటే బానే ఉంటుంది. కానీ ఇక్కడ సిద్ధార్థ్ ఏం చెప్తున్నారు మీకు తెలుసా? అందులో తాత్పర్యం ఏంటి తెలుసా మీకు?
4: అంటే ఒక అమ్మాయి అబ్బాయి కలిస్తే ప్రేమే కాదు, చాలా మంచి బాండింగ్ ఫ్రెండ్షిప్ కూడా ఉంటుంది. సో అన్న చెల్లి ఇట్లా ఇప్పుడు అంటే ఆ సినిమా నాకు బాగా కనెక్ట్ అయింది.
0: ఏంటంటే పేరెంట్స్ వాళ్ళు అనుకుంటారు వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఫ్రెండ్షిప్ ఏంటంటే ప్రేమ అనుకుంటారు, కానీ సిద్ధార్థ్ ఎక్స్ప్లెయిన్ చేసిన దాట్స్ నాట్ రైట్. ప్రతి ఫ్రెండ్షిప్ వెనకాల ప్రేమ ఉండాలని లేదు, ఇట్స్ డిఫరెంట్. అంటే ప్రేమ ఇంపార్టెంట్, బట్ ఫ్రెండ్షిప్ ఈజ్ మెయిన్ ఫౌండేషన్ ఫర్ ఎనీ టూ రిలేషన్షిప్. సో కీర్తన, మీ ఫస్ట్ ఫ్రెండ్ ఎవరు? ఓ మై ఫ్రెండ్ ఎవరు
4: అంటే ఫ్రెండ్ ఉన్నది, బట్ ఒక్కటైతే నేను మీరు కాన్సెప్ట్ స్టార్ట్ చేశాక నాకు ఒకటి గుర్తొచ్చింది. నేను ఎల్కేజీ చదువుతున్నప్పుడు నేను బాగా సిక్ అయ్యి రెండోసారి ఎల్కేజీ లో జాయిన్ చేశారు, బట్ నా ఫ్రెండ్స్ అందరూ పక్క క్లాస్ కి వెళ్ళిపోయారు అని చెప్పి నేను వాళ్ళు ఉన్న క్లాస్ కి వెళ్తాను, నేను ఆ అబ్బాయి పక్కనే కూర్చుంటాను, నేను వేరే క్లాస్ కి వెళ్ళను. సో అది ఒకటైతే జరిగింది. అంటే బేసికలీ మనకి స్కూల్లో ఉన్నప్పుడు అందరూ బాగా ఫ్రెండ్స్ అవుతారు కదా, ఏ క్లాస్ వాళ్ళైనా ఫ్రెండ్స్ అవుతారు
0: బేసికలీ.
4: యా, సో అది ఆ సిచ్యువేషన్ నాకు గుర్తొచ్చింది మీరు ఈ కాన్సెప్ట్ చెప్పగానే. తన పేరు గుర్తులేదు, ఎందుకంటే తను బిఫోర్ 4th క్లాస్ వరకే ఉన్నారన్నమాట. సో నాకు గుర్తులేదు, బట్ ఐ కెన్ రికగ్నైజ్ హిమ్ లవ్ ఆల్సో. అంటే ఫేస్ కళ్ళ ముందే ఉంటది,
0: కళ్ళ ముందే ఫేస్ ఉంటుంది. అంటే ఇప్పుడు మళ్ళీ అవి ఎన్ని డెకేడ్స్ ఎగ్గో తెలియదు, కానీ బట్ డెఫినెట్ గా చూస్తే మనకి అదే ఫేస్ సంతోషంగా అనిపిస్తుంది కదా. ఫ్రెండ్ మళ్ళీ ఎదురైతే కనిపిస్తే మాట్లాడితే, హే నీకు గుర్తుందా, హే నీకు గుర్తుందా, హే రాజు, హే బీజు అని అనుకుని మాట్లాడితే మళ్ళీ అనిపిస్తుంది. బట్

0: much for sharing
1: the video.
0: Drive safe. Thank you.
1: Bye.
0: సో ఎస్, ఇది ఓ మై ఫ్రెండ్ మూవీలో నుంచి విన్నారు. అయితే మీరు ఎవరైతే వింటున్నారో, ఇంట్లోనైనా కార్లోనైనా షికారు చేసినప్పుడు అయినా ఏదైనా కూడా, ఇఫ్ యూ ఆల్సో వుడ్ లైక్ టు షేర్ విత్ మీ ఫస్ట్ ఫ్రెండ్షిప్ గురించి అండ్ ఆ ఫస్ట్ ఫ్రెండ్ పేరు గుర్తుంటే కాల్ మీ అట్ 972-636-1966 కి. మీరు వింటున్నారు సురవిడి టు ట్రైటమ్ షో విత్ మీ ఆర్జే కల్పన.

0: దివ్య గారు కాల్ చేశారు ఇందాక. తన ఫస్ట్ ఫ్రెండ్ శరణ్య అట, దాదాపు సెకండ్ స్టాండర్డ్ లో ఉన్నప్పుడు ఫ్రెండ్షిప్ అనేది ఏర్పడింది. అండ్ ఇప్పటికీ టచ్ లోనే ఉందట. అంటే అంత ఆఫ్టన్ గా కాల్ చేయరు, కెనడాలో ఉంటారట ఆవిడ. బట్ వన్స్ ఇన్ ఏ ఇయర్ ట్వైస్ ఇన్ ఏ ఇయర్ అలా కాల్ చేసి మాట్లాడుతుంటారట. నిజంగా మనకి ఫస్ట్ ఫ్రెండ్షిప్ అలా గుర్తుంటే, అండ్ వాళ్ళ పేరు గుర్తుంటే, అండ్ వాళ్ళతో ఇంకా మనం టచ్ లో ఉంటే ఇంకెంత బాగుంటుంది కదా. దట్స్ రియలీ అమేజింగ్, బికాస్ ఆ రోజుల్లో అంటే ఎప్పుడో అని కాదు మనకి, బట్ స్టిల్ చాలా మందికి తెలుసానంటే ఇలాంటి ఈ అప్డేట్స్, ఈ గ్యాడ్జెట్స్ ఇవన్నీ మనకి ఆల్మోస్ట్ ఒక 2 decades నుంచి దాదాపు వచ్చినట్టున్నాయి. 15 years బ్యాక్ అయితే ఇంకొంచెం బాగా చాలా ఇంకా ఫేమస్ అయ్యాయి. బట్ దానికంటే ముందర మనం చేసిన ఫ్రెండ్షిప్ ఎలా ఉండేది, ఎలా కలిసేవాళ్ళము, జస్ట్ వెళ్లి కాసేపు మాట్లాడుకుని బయటకు వెళ్లి అరే చాట్ తిందాం పదా, లేకపోతే ఇంకా ఇంకా మనం చిన్నగా ఉన్నప్పుడు ఊరికే మనము అదేంటి మట్టితో ఆడుకోవడము, గోళీలాట ఆడము, లేకపోతే బంత్ ఆట ఆడము, ఏమేమి చిన్న చిన్న బొమ్మలాట లాంటివన్నీ ఉండేవి. అంటే ఏ ఏజ్ కు తగ్గ గేమ్స్ ఐటమ్స్ అలా ఉండేవనుకో. ఇప్పుడంటే అఫ్ కోర్స్ అందరూ చేతి చిన్న పాములో ఉన్న గ్యాడ్జెట్ తోటి, స్మార్ట్ ఫోన్ తోటి వీటితోనే ఆడతారు, గేమ్ ఆడతారు పక్క ఫ్రెండ్స్ తో. మేబీ ఫ్రెండ్షిప్ ఉంటుంది ఉండదని కాదు, బట్ ఐ థింక్ ఐ రియలీ అడ్మైర్ దోస్ డేస్. అండ్ ఇప్పుడు కూడా సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి చాలా మంది ఏంటంటే ఇక్కడ మనకి చాలా కమ్యూనిటీస్ లో పార్కులు ఉంటాయి కదా, పార్క్ లో ఆడుతూ ఉంటారు. అండ్ అఫ్ కోర్స్ డాలస్ లో మనకి వెదర్ గురించి తెలియదేం లేదు కదా, ఎప్పుడు ఎలా మారుతుందో లేదు. బట్ స్టిల్ ఐ రియలీ చెరిష్ అండ్ అడ్మైర్ ద పీపుల్ హూ ఆర్ ఇన్ ద పార్క్ అండ్ ప్లేయింగ్ విత్ ద ఫ్రెండ్స్, అండ్ ఇంకా ఫ్రెండ్షిప్ ని బలపరుస్తూ ఉంటారు, ముందరకు వెళ్తుంటారు. థ్యాంక్ యూ ఇప్పటి వరకు ఎవరైతే ఆఫ్ ఎయిర్ ఆన్ ఎయిర్ కాల్ చేశారో. బట్ దిస్ టాపిక్ విల్ స్టిల్ కంటిన్యూ టిల్ 7 PM. అయితే ఇదేం పాట చెప్పుకో నర్సింగ్ నేపథ్యంలో ఇంకొక పాట గురించి నేను చెప్పబోతున్నాను. లెట్స్ సీ మీలో ఎవరు గెస్ చేస్తారో ఆ పాట చూద్దాం. ఓకే, ఇఫ్ ఐ వేర్ ఎ సారీ దే విల్ లుక్ ఎట్ మీ యాజ్ ఇఫ్ దే విల్ బైట్ మీ. ఇఫ్ ఐ వేర్ ఎ సారీ దే విల్ లుక్ ఎట్ మీ యాజ్ ఇఫ్ దే గోయింగ్ టు బైట్ మీ. ఇదేం పాట అయి ఉంటుంది ఆలోచించి కాల్ చేయండి మీ ఇంటికి, బికాస్ రేడియో సుర్భి సౌండ్స్ లైక్ హోమ్. మా నంబర్ మీ నంబర్ 9726361966. మీరు ఇంటున్నారు సుర్భి డి2 డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్జే కల్ట్న. అండ్ నౌ ఇట్స్ టైమ్ ఫార్ అనదర్ క్లూ, అనదర్ క్లిప్పింగ్. ఈ సినిమా క్లిప్పింగ్ విన్నాక ఈ సినిమా పేరు తెలిసిన వాళ్ళు కాల్ చేసేసండి ఆ నంబర్ కి, విచ్ ఇస్ 9726361966.
1: సారీ రా.

0: వినపడుతుందా అండి?
1: పేరేమన్నారు మీరు?
0: మైమూన్.
1: మైమూన్, ఓకే. గుడ్ ఈవినింగ్, హ్యాపీ ట్యూస్డే. మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, చెప్పండి అండి. సినిమా పేరు తెలుసా?
0: అది పుష్ప కదండి.
1: కాదు కాదు కాదు కాదు. బట్ మీరు మై మూన్ కాల్ చేశారు కాబట్టి మీకు ఫస్ట్ ఫ్రెండ్ పేరు తెలుసా మీకు?
0: రమ్య.
1: రమ్య, అండ్ ఏ ఏజ్ లో ఫ్రెండ్షిప్ అయింది రమ్యతో?
0: స్కూల్లో, థర్డ్ స్టాండర్డ్.
1: ఫస్ట్ స్టాండర్డ్? వావ్. అండ్ టచ్ లో ఉన్నారా మరి?
0: లేదండి.
1: ఓకే, కానీ ఒక అవకాశం దొరికితే, ఒకవేళ ఫస్ట్ ఫ్రెండ్షిప్ కనెక్షన్ ఎలాగనుకో ఈవెంట్ చేస్తే, అండ్ ఫర్ సమ్ రీజన్ ఒకవేళ ఎక్కడన్నా డౌట్స్ కనెక్ట్ అయితే ఆ రమ్య మీ ఎదురుగా వస్తే ఎంత బాగుంటుందో కదా. ఎన్నో విషయాలు, తెలియని విషయాలు మనం అన్ని గుర్తు తెచ్చుకుంటాం, అలా గిర్రన గిరిగిరిగిరిగా తిరిగిపోతుంది అనమాట. ఈ అప్పుడు మనం అలా చేసాం కదా, ఇలా చేసాం కదా, ఫేస్ మారిపోయి ఉంటుంది, మేబీ కొంచెము ఆ భావాలు మారుతుంటాయేమో, కానీ బట్ ఆ ఫస్ట్ ఫ్రెండ్షిప్ ఎప్పటికీ మారదు, బికాస్ అప్పుడు మనం సింప్లిసిటీలో ఉండేవాళ్ళం. ఏమంటారు మా ఇంట్లో? గట్టిగా అనుకోండి, యూనివర్సల్ కన్స్పైర్ టు కనెక్ట్ యూ గైస్. బట్ మీ పేరు చాలా బాగుంది, దీని అర్థం ఏమైనా ఉందా వెనకాల? లేదా? ఓకే ఓకే, థ్యాంక్ యూ మైమూన్ గారు, హావ్ వండర్ఫుల్ టైమ్, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఓకే, మైమూన్ కి రమ్య గారు కలవాలనేసి మనం కూడా బలంగా ఆలోచిద్దాము అని అనుకుందాము. బట్ రైట్ నౌ మీరు విన్నారు ఒక క్లిప్పింగ్, సినిమా పేరు తెలిసే కాల్ చేసి చెప్పేసండి
2: 972-6316-1966. ప్రపంచంలో ఒక్కడే భ్రమించినట్టు.
3: సతీష్, మైండ్ యువర్ వర్డ్స్.
2: మైండ్ లో ఉన్న వర్డ్స్ ఏరా, వాళ్ళకి సైలెంట్ ఉంటున్న నాకు చాత.
1: మైండ్ యువర్ వర్డ్స్ అంటే మైండ్ లో ఉన్న వర్డ్స్ ఏ, భలే టైమింగ్ లో చెప్పేశారు కదా. బట్ సినిమా పేరు తెలిసిన వాళ్ళు కాల్ చేసి చెప్పేసేయండి అట్ 972-636-1966 కి. మీరు వింటున్నారు సురభి డి టూర్ డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్జే కల్పన, అండ్ నేను మీకు చెప్పబోతున్నాను అబౌట్ Dallas Smile Dental and Orthodontics. మీ డెంటల్ హెల్త్ గురించి ఆలోచించకండి, బికాస్ ఇప్పుడు కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్స్ అండ్ ఎక్స్రే ఓన్లీ $491 కి అవైలబుల్ ఉంది. మీ స్మైల్ ని హెల్దీగా ఉంచడానికి ఈ స్పెషల్ ఆఫర్ మిస్ అవ్వకండి అసలు. సో ఇవాళ కాల్ చేయండి అట్ 972-484-5400, ఓర్ యూ కెన్ ఆల్సో విజిట్ దెమ్ అట్ 3234 ఫారెస్ట్ లేన్, డాలస్, టెక్సస్. దట్ ఈస్ డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. ఆల్సో ఐ వాంట్ టు టెల్ యూ అబౌట్ ఇండియా క్యాష్ అండ్ క్యారీ అండ్ మదిరా అండ్ మసాలా. అది అర్వింగ్ లో ఉంది మనకి, అండ్ బ్యూటిఫుల్ లొకేషన్. కింద గ్రాసరీస్ కొనొచ్చు, పైన మీరు స్నాక్స్ తినొచ్చు. అండ్ నౌ లెట్ మీ టేక్ దిస్ కాలర్ ఆన్ ఎయిర్ క్విక్లీ. గుడ్ ఈవినింగ్ రేడియో సుర్భి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, మీ పేరు? హాయ్ శేఖర్ గారు, ఎలా ఉన్నారు? వాయిస్ నాకు వినిపిస్తుంది, మీరు రేడియో వాల్యూమ్ కొంచెం తగ్గించుకోవాలి.
4: Sorry, I
1: can hear you now. We only have less than 1 minute. Cheppandi, cinema pe telsa meeku?
4: I think Unnade Okate Zindagi.
1: That's right. Unnade Okate Zindagi. Ee zindagi lo friendship cheskochu, preminchukochu, but always we have to aa namakanto aa edutu manchito unte inka baaguntundi. Em antaru meeru?
4: Yeah.
1: Aithe mee first friendship aa peru gurtunda, friend peru gurtunda meeku?
4: అంటే స్కూల్ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. పవన్ సురేంద్ర,
1: సిద్ధు, లెక్కలో వేయచ్చు.
4: ఐ థింక్ ఇన్ ఇండియా నౌ.
1: ఆల్ రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్, హావ్ వండర్ఫుల్ టైమ్. అండ్ మీ అందరు వింటున్నారు సురభి డి టు డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్జే కల్పన. సో అందరికి వాళ్ళ ఫస్ట్ ఫ్రెండ్షిప్ లో ఫ్రెండ్స్ పేరు గుర్రా కూడా గుర్తుంది. దట్స్ రియలీ అమేజింగ్. ఆ ఫస్ట్ ఫ్రెండ్స్ తో కనెక్షన్ గా ఉంటే ఇంకెంత బాగుంటుంది. ఎనీవే, అలా ఆలోచిస్తూ మనం ఏంటంటే చిన్న బ్రేక్ లోకి వెళ్ళిపోదాం. బ్రేక్ తర్వాత నేను పాటలు, ఆటలు, మాటలు అన్ని కంటిన్యూ చేస్తాను. సో స్టే ట్యూన్డ్.
5: మేము నలుగురం ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్ ఫ్రిస్కో, ఫ్లవర్ మాస్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
6: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
7: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
6: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
8: ఇంకా తీసుకో.
9: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
10: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికి కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.
11: రేడియో సురభి రీవిజిట్.
12: బిల్డింగ్ ఈ స్కూల్ అనుకుని ఏం లాభం?
13: అందుకే వాల్యూ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉంది కదా,
14: స్పెషలైజింగ్ ఇన్ కోర్ జావా అండ్ డిఎస్ ఇంక్.
15: ఫ్రెష్ క్వాలిటీ కూరలు, గ్రాసరీస్ విత్ అ సింపుల్ ఆన్లైన్ ఆర్డర్, మై హోమ్ గ్రాసెస్ .com.
16: Thank you for being in our journey.

0: ఒక స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ అసలు స్టేటస్ చూడదు. అంటే మనకి ఎంత డబ్బులున్నాయి, లేకపోతే మనకి ఏమి గ్యాడ్జెట్స్ ఉన్నాయి, ఏం జాబ్ ఉంది, ఏ స్కూల్లో చదువుతున్నాము, ఏం బట్టలు వేసుకున్నాము, ఇవన్నీ ఏమి చూడవన్నమాట. ఫ్రెండ్షిప్ జస్ట్ చూస్తుంది ఆ క్షణంలో, ఆ మూమెంట్ లో ఆ టైం పాస్ చక్కగా వాళ్ళ ఫ్రెండ్ తో. ఆ మాట్లాడే మాటలు ఏంటంటే జడ్జ్మెంట్ లేకుండా షేర్ చేసుకోగలగాలి. మళ్లీ వెనక్కి వెళ్తే తిరిగి ఇంటికి వెళ్ళినప్పుడు మనకి హాయిగా సుకూన్ గా అనిపించాలన్నమాట. అదే ఫ్రెండ్షిప్ మనకి ఎప్పటికీ లాంగ్ టైం మన తోడుంటుంది అన్నమాట. వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు సురభి D2 డ్రైవ్ టైమ్ షో. దిస్ ఇస్ యువర్ హోస్ట్ ఆర్జే కల్పన. నేను మీ తోడుంటాను 8 వరకు ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3 రేడియో సురభి. సౌండ్స్ లైక్ హోమ్. అండ్ ఫ్రెండ్షిప్ అనే నేపథ్యంలో కొన్ని క్లిప్పింగ్స్ వినిపిస్తున్నాను. అలాగే మీకు గుర్తున్న తెలిసిన ఫ్రెండ్ వాళ్ళతో ఇప్పుడు మీరు టచ్ లో ఉన్నా లేకపోయినా ఆ ఫస్ట్ ఫ్రెండ్షిప్ గురించి మీరు మాతో షేర్ చేయాలండి. కాల్ చేసేసండి 9726361966 కి. ఇప్పుడు ఇంకో క్లిప్పింగ్ వినిపించబోతున్నాను. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ ఆ క్లిప్పింగ్ ఏ మూవీలోది తెలిస్తే కాల్ చేసి చెప్పేసేయండి. అలాగే ఈ పార్ట్ ఏంటో చెప్పుకున్న నర్సింగ్ అనే నేపథ్యంలో కూడా నేను పార్ట్ ట్రాన్స్లేట్ చేస్తాను. బట్ ఆఫ్టర్ దిస్ క్లిప్పింగ్, ఫస్ట్ ఈ క్లిప్పింగ్ వినేసి వచ్చేసేద్దాం.
1: 1000 రూపీస్ సార్.
2: You try it, I will come.
1: Sir, issue and sir?
2: 1000 rupees.
1: Aha, nin tarvata vastam sir.
2: Prathisari vastam adigartam. Korikunna gan chaldu, cash undali. Baba.

0: నాకు ఈ గిఫ్ట్ ఎందుకు? నేను మీ ఫ్రెండ్ అనుకుంటే ఈ గిఫ్ట్ తీసుకో.
1: అప్పట్లో వచ్చిన వన్ ఆఫ్ ది ఎపిక్ మూవీ. చాలా మంది కాలేజ్ బంక్ కొట్టి మరీ వెళ్లి చూసి వచ్చారు. క్లూ ఇచ్చేసాను, ఆల్ యూ హావ్ టు డు ఇస్ కాల్ మీ అండ్ టెల్ మీ ఆ మూవీ పేరు ఏమిటి. రైట్ నుండి సుధా గారిని ఆన్ ఎయిర్ తీసుకున్నాను. హాయ్ సుధా గారు, ఎలా ఉన్నారు?
2: బాగున్నాండి. అది ప్రేమదేశం మూవీ.
1: అర్రే, కొంచెం అన్న గ్యాప్ తీసుకొని చెప్తారేమో అనుకున్నాను, అలా చక్కర చెప్పేశారు. ఓకే, నో ప్రాబ్లం, దాట్స్ ద రైట్ ఆన్సర్ సుధా గారు. ప్రేమదేశం మూవీ. అండ్ ఎన్నిసార్లు చూసారు ఏంటి సినిమా?
2: ఓ చాలా సార్, థియేటర్ లో మీరు అన్నట్టు బంక్ కొట్టి చూసింది చాలా సార్లు ఈ సినిమా. మేబీ ఫైవ్ టైమ్స్ అనే
1: చూసుకుంటారని నాకు ఎలా తెలిసిందో, అప్పుడు నాకు దివ్య దృష్టి ఉండేది, ఇప్పటికీ ఉంది అనమాట, చెప్పేసాను.
2: అది బంక్ అది బంక్ కొట్టే ఏజ్, అది ఖచ్చితంగా బంక్ కొట్టాలి. లేకపోతే ఇంకా తర్వాత మళ్ళీ కాలేజ్ ఏజ్ ఉండదు, ఆ బంక్ వచ్చే ఛాన్స్ కూడా ఉండదు కదా.
1: అంతే అంటారా? ఓకే, అయినా అంతే కదా. ఇప్పుడు బంక్ కొట్టినా ఏం చేస్తామండి, ఎక్కడికి వెళ్తామండి? కానీ ఇంట్లో మళ్ళీ కిచెన్ లోకి వెళ్ళి వంట చేయాలి, లేకపోతే మహా అయితే ఇప్పుడు బంక్ కొట్టే అవకాశం లేదు. సో మీరు అన్నట్టు బంక్ కొట్టే వయసులో బంక్ కొట్టేసేయాలి. ఓకే, పిల్లలకి బంక్ మొన్నీ మధ్య ఎప్పుడో ఐ థింక్ మొన్నీ మధ్య అంటే ఆల్మోస్ట్ 5 ఇయర్స్ అయినట్టు ఉందండి. కానీ ఇలాగే మా అమ్మాయికి ఇలా బంక్ కొట్టి సినిమా చూసంటే, వాట్ ఈస్ బంక్ మీన్స్ మమ్మీ అని అంటే, ఇలా కాలేజ్ ఎగ్గొట్టి సినిమా చూడండి బంక్ అనేవాళ్ళం అంటే, ఓ వై డిస్ ఇట్ కాల్ బంక్ అని అనండి. ఏమో ఇప్పుడు అలా అనేవాళ్ళం, అందరూ అలా క్యారీ అయిపోయాము, అలా ఫిక్స్ అయిపోయాం. ఓకే సుధా గారు, ఫస్ట్ ఫ్రెండ్షిప్, ఆ ఫ్రెండ్ పేరు గుర్తుందా?
2: విశాల.
1: విశాల,
2: ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్ వరకు ఒక స్కూల్ చదివాను. సో అక్కడ తను నా ఫ్రెండ్.
1: ఓకే, అండ్ ఆ విషయాలతో ఇప్పుడు టచ్ లో ఉన్నారా?
2: అసలు తర్వాత నేను ఫోర్త్ స్టాండర్డ్ వరకు తను వాళ్ళ ఇంటికి వెళ్లి కలిసేదాన్ని, ఆడుకునే వాళ్ళం. బట్ తర్వాత వాళ్ళు మూవ్ అయిపోయారు, అసలు ఇంకా కంప్లీట్ కట్ ఆఫ్.
1: ఓకే ఓకే ఓకే, ఇంట్రెస్టింగ్. అండ్ భలే ఉంటుంది కదా అసలు, అంటే ఇప్పుడు అదంటే కిండర్ గార్డెన్ వయసులో అనుకోండి, కానీ ఇంకొంచెం మనం ఎదిగాక స్కూళ్లలో కాలేజ్లలో కవరింగ్ భలే ఉండేది, ఫ్రెండ్షిప్ కి కవరింగ్ భలే ఉండేది. సో ఇందాకే బ్రేక్ ముందర ఆఫ్ ఇయర్ లో ఒక కాలర్ కాల్ చేశారనమాట. ఆయన ఏం చెప్తున్నారంటే, గోపి గారు ఇలాగే వాళ్ళ అమ్మాయి ఏదో ఆయన డేట్ చేసే అమ్మాయిని ఇంట్లో తెలియొద్దని చెప్పి వాళ్ళతో డేటింగ్ కి, అప్పుడు డేటింగ్ అనే వాళ్ళు కాదనుకోండి, వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ కి చెప్పేవాళ్ళ, ఒరే మా అమ్మ కాల్ చేసినప్పుడు నేను ఇంకో ఇక్కడికి వెళ్ళాను, అక్కడికి వెళ్ళాను, క్లాస్కి వెళ్ళాను, ఇలా అని చెప్పు అంటే వాళ్ళు అలానే కవరింగ్ ఇచ్చేసుకునేవాళ్ళు, బికాస్ మరి ఇంట్లో తెలియదు కాబట్టి. ఈ లోపల వీళ్ళు చక్కగా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ తో టైం పాస్ చేసేవాళ్ళు అనమాట. అలా కవరింగ్ కూడా బాగానే ఉండేది. ఇంకొంచెం ఎదిగాక అప్పుడు కొంచెం, బట్ ఈ విషయాలతో ఐఎమ్ షూర్ మీరు చిన్ననాటి జ్ఞాపకాలు ఏమి బాధర్బంది లేకుండా డెఫినెట్ గా షేర్ చేసుకుని ఉంటారు. అప్పుడు తెలియదు కూడా కాబట్టి, అండ్ విషయాల్లో కూడా డెఫినెట్ ఉండే ఉంటారు.
2: విశాల అంటే అప్పుడు చిన్నప్పుడు లాస్ట్ నేమ్స్ కూడా మనకంత తెలియదు అసలు, లాస్ట్ నేమ్ అంటే ఏంటో కూడా, ఫస్ట్ నేమ్ బేసిస్ కదా అందరం. సో లాస్ట్ నేమ్ కూడా తెలియదు ఇంత ఇప్పుడు వెతకాలే దానికి కూడా.
1: ఏమో తెలీదు, ఎప్పుడన్నా మేబీ ఇలా అక్కడ ఉండే వాళ్ళం అంటే స్కూల్ ఏరియా అంతా చెప్తే దే కుడ్ బి సమ్ లింక్స్ దట్ క్యాన్ కనెక్ట్, యు నెవర్ నో. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్, హ్యావ్ అ వండర్ఫుల్ టైమ్. థ్యాంక్ యూ. ఇవాళ ఎంత మందికి తెలుసా అసలు ఈ ఫస్ట్ ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుతుంటే, అలా ఒక మనము ఒక గ్యాదరింగ్ చేసుకుని ఆ ఫస్ట్ ఫ్రెండ్షిప్ ని ఎలా మనం మళ్ళీ కలవగలము, చెరిష్ చేసుకోగలము, ఆ చిన్ననాటి జ్ఞాపకాల్ని మళ్ళీ ఎలా రిఫ్రెష్ చేసుకోగలము, ఎంత బాగుంటుంది కదా అలా ఉంటే. డెఫినెట్ గా ఏదో ఒక కనెక్టింగ్ డాట్ అనేది ఉండాలి, ఒక చిన్న డాట్ ఉంటే ఆ డాట్ ని అలా ఇలా ఎలా ఎలా గిరగిర తెలిపేసి మనం కనెక్ట్ చేసేసేయచ్చు. టెక్నాలజీని వాడుకోవాలి కదా, మరి అంత టెక్నాలజీ వచ్చినప్పుడు వాడేసుకోవాలి మరి. ఎనీవే, ఒక 100 మంది ట్రై చేసినా 50 మంది అనే కలవపోతారా? ఆల్ రైట్, సో నౌ ఇప్పుడు ఒక పాట గురించి మీకు నేను చెప్పబోతున్నాను. ఆల్ యూ హావ్ టు డూ ఇస్ గెస్ చేయండి అది ఏం పాట అయి ఉండొచ్చు అనేది. ఓకే, సో ఆ పాట ఇదేం పాట చెప్పుకో నర్సింగ్ నేపథ్యంలో యాక్చువల్లీ చెప్తుండగా నాకు గమ్మత్గా అనిపిస్తుంది అది. బట్ ఎనీవే, ఐ విల్ డెఫినెట్లీ టెల్ యూ. యోర్ ఐస్ లైక్ అ బ్లూ ఓషన్, యోర్ ఐస్ లైక్ అ బ్లూ ఓషన్, ఇది ఫస్ట్ లైన్. చూద్దాము ఈ ఫస్ట్ లైన్ ని బట్టి ఎవరు గెస్ చేస్తారో పాట. 9726361966 మా స్టూడియో నంబర్ అండ్ మీ ఇంటి నంబర్ కూడా, బికాస్ రేడియో సుర్బి ఇస్ నౌ సౌండ్స్ లైక్ హోమ్.

0: అందం తన ఊరు ఆరా చెప్పారు. అండ్ ఆ ఊరు మనకి తెలిస్తే ఆ ఫ్రెండ్స్ తోటి మనం ప్యారు అండ్ ఫ్రెండ్షిప్ అలా మెయింటైన్ కంటిన్యూ చేయొచ్చు. అండ్ ఇప్పుడు నేను మహేష్ గారిని ఆన్లైన్ తీసుకున్నాను. హాయ్ మహేష్ గారు, ఎలా ఉన్నారు? ఓకే, ఆల్ రైట్, హ్యాపీ ట్యూస్డే టు యూ. అయితే చెప్పండి, మీకు మీ ఫస్ట్ ఫ్రెండ్ పేరు గుర్తుందా?
1: సీను అండి, సీను క్లాస్మేట్.
0: అండ్ అప్పుడు మీకు ఎంత వయసు దాదాపు అందాజగా?
1: అంతే అండి, ఫస్ట్ గ్రేడ్.
0: ఫస్ట్ గ్రేడ్. అండ్ సీను తో టచ్ లో ఉన్నారా మరి?
1: ఇప్పుడు లేదు, ఎప్పుడన్నా ఇంటికి వెళ్ళారు, ఇండియా వెళ్ళినప్పుడు కలుస్తా ఎప్పుడన్నా ఒకసారి.
0: ఓ, అంటే టచ్ లో ఉన్నట్టే, దాని అర్థం ఫస్ట్
1: టచ్ లో ఉన్నారు
0: ఉన్నట్టే అర్థం. అంటే మధ్యలో మనం అందరం బిజీగానే ఉంటాం అనుకోండి, ఆ తర్వాత లైఫ్ అలా మూవ్ ఆన్ అయిపోతుంటుంది. బట్ స్టిల్ అంటే కనెక్ట్ గా ఉన్నారు కాబట్టి అమేజింగ్ థింగ్. అంటే అందులో అసలు ఫేస్బుక్ ఫస్ట్ ఫస్ట్ స్టార్ట్ చేసింది కూడా ఆ ఉద్దేశంతోటే. అంటే అలా చిన్ననాటి ఫ్రెండ్స్ ని మనం కలుసుకోవచ్చు, వాళ్ళు అక్కడ రిజిస్టర్ చేసుకుంటే ఎలానో వాళ్ళ కనెక్షన్ అవుతుంది. నాకు కూడా నాకు కాలేజ్ ఫ్రెండ్ ఎవరితో నేను టచ్ లో పోయింది అనుకున్నాను, ఫేస్బుక్ ద్వారా నేను టచ్ లో ఉన్నాను. బట్ స్టిల్ అయినా కూడా ఇప్పుడు ఈ ఫ్రెండ్షిప్ గురించి అయితే మాట్లాడుతున్నాము, మా ఫస్ట్ ఫ్రెండ్షిప్ గురించి. ఇట్స్ వెరీ హార్డ్. అమేజింగ్ అమేజింగ్. అంటే ఒకటే ఊర్లో ఉండి ఒకటే కాలనీలో ఉన్నాము అని అంటే ఏదో ద్వారా మనం కనెక్ట్ అవుతాం, కానీ ఒకవేళ పేరెంట్స్ కి పోస్టింగ్ ద్వారానో లేకపోతే వేరే ఊరికి వెళ్ళిపోతే కొంచెం కష్టం అది ఉంటుంది.
1: మేము స్టిల్ నేను ఫస్ట్ ఎయిడ్ ఎక్కడైతే చదివానో సేమ్ అదే ఊర్లో అదే ఏరియాలో అక్కడే ఉంటున్నాం.
0: ఓకే ఓకే,
1: మా పేరెంట్స్ ఉంటున్నారు.
0: ఓకే ఓకే, ఆసమ్ ఆసమ్. అది చెప్పండి మహేష్ గారు, ఇంకా ఏదైనా పాట విందాం అనుకుంటున్నారా, లేకపోతే నేను ఇందాక క్లూ ఇచ్చిన మూవీ పాట పేరు మీకు తెలుసా?
1: అది నీ కళ్ళు నీలి సముద్రం, ఉప్పెన సాంగ్.
0: దాట్స్ రైట్. అండ్ మీతో పాటు మీకంటే ముందర మనకి చందన గారు కూడా కాల్ చేసి చెప్పారు. థ్యాంక్ యూ మహేష్ గారు. ఆల్ రైట్. అండ్ చందన గారు ఇంకోటి ఏం చెప్పారంటే, ఆవిడ ఫస్ట్ ఫ్రెండ్షిప్ 5-6 ఇయర్స్ ఉన్నప్పుడు అలా ఏర్పడిందట. అండ్ తన పేరు సాహిత్య, అండ్ ఆ సాహిత్య వాళ్ళ చెల్లెల పేరు సంగీత. సో సాహిత్య, సంగీత, మీరు ఎక్కడున్నా కూడా మీరు ఒకళ్ళు మా షో వింటుంటే చందన గారు మీ ఫ్రెండ్షిప్ ని గుర్తు చేసుకున్నారు. అండ్ ఆవిడ ఒక పాట కూడా రిక్వెస్ట్ చేశారు, అది మనం తప్పకుండా వినిపించేద్దాము. ఎందుకంటే మా లిసనర్స్ పాట కోరితే నేను వినిపించకుండా ఎలా ఉంటాను. బట్ అలాగే మా లిసనర్స్ మీరు ఏదైనా పాట వినాలన్నా వినిపించాలన్నా తప్పకుండా కాల్ చేయండి. అదిగో కాల్ వచ్చేసింది, లెట్ మీ టేక్ దిస్ కాలర్ ఆన్. గుడ్ ఈవినింగ్ రేడియో సూర్బీ, ఎవరు మాట్లాడుతున్నారు మీ పేరు? హలో, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు.
2: హలో కల్పన గారు,
0: సుగాత్రి గారు చెప్పండి, ఎలా ఉన్నారు?
2: అసలు మీకు చెప్పడం, అసలు మీకు కంగ్రాచులేషన్స్, మీకు గోల్డ్ మైక్ అవార్డు వచ్చినందుకు.
0: ఓ, థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ అంటే మీ అందరి వల్లనే అండి. మీ ప్రతి ఒక్క ఓట్ ఈజ్ వెరీ వాల్యుయబుల్, ఒక్కొక్క ఓట్ కౌంట్ అవుతుంది కాబట్టి ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సుగాత్రి గారు.
2: నేనేమనుకున్నాను తెలుసు, అసలు ఎప్పుడు కల్పన గారు గోల్డ్ రేట్ చెప్తూ గోల్డ్ మైక్ అవార్డు వచ్చింది, అసలు ఈ సార్ నుంచి తను డైమండ్ రేట్ చెప్తే డైమండ్ అవార్డు వస్తుంది అని చెప్పి అనుకున్నాను.
0: సో అలా ఇంకో కొత్త స్పాన్సర్ తెచ్చుకోవాలన్నమాట, డైమండ్ వచ్చే స్పాన్సర్ ఒక తెచ్చుకోవాలి. అండ్ రాజేశ్వరికి
2: చెప్పారు, అందుకే అది చెప్తూ పోండి ఎవ్రీ టైం.
0: అంత ఆశ్రద్ధ మనకి వచ్చిన దాంట్లో సంతృప్తి పడేది కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ ఇప్పటికైతే. థ్యాంక్ యూ సుగాత్రి గారు, ఎందుకంటే మీ ఓటు అయితే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఓకే, సో ఇప్పుడు చందన గారు రిక్వెస్ట్ చేసిన పాట వినిపించబోతున్నాను, ప్రేమలేఖ మూవీ నుంచి. హియర్ వి గో చందన గారు, దిస్ సాంగ్ ఇస్ ఫర్ యూ.

అండ్ ఇప్పుడు ఇదేం పాట చెప్పుకో నర్సింగ్ నేపథ్యంలో నేను మీకు పాట మీనింగ్ చెప్తాను. ఆ మీనింగ్ ని బట్టి అదేం పాట ఏంటుందో మీరు చెప్పాలన్నమాట. ద హార్ట్ మెల్టెడ్ విత్ ద వెరీ ఫస్ట్ వర్డ్స్, దే గ్లైడ్ డౌన్ జస్ట్ లైక్ ఎ జెంటల్ రిజర్. ఏం పాట ఏంటుంది? ద హార్ట్ మెల్టెడ్ విత్ ద వెరీ ఫస్ట్ వర్డ్స్, దే గ్లైడ్ డౌన్ జస్ట్ లైక్ ఎ జెంటల్ రిజర్. 9726361966 మా స్టూడియో నంబర్. అండ్ అలాగే ఉప్పిన సినిమా నుంచి అంతకు ముందర ఒక క్లూ ఇచ్చాను, అది గెస్ట్ చేసేసారు చందన గారు అండ్ మహేష్ గారు అండ్ ఆల్సో సుగాత్రి గారు. సో నీ కన్ను నీలి సముద్రం ఈ ముప్పిన సినిమా నుంచి పాట వినిపించబోతున్నాను మీ అందరికీ. హవీ గో

0: ఓకే, పాటకి చాలా మంది గెస్ట్ చేస్తున్నారు కానీ సరైన ఆన్సర్ రాలేదు. సో నేను చెప్పింది ఏంటంటే, పాట వర్డ్స్ ని యాజ్ ఇట్ ఈస్ కనుక మీరు ట్రాన్స్లేట్ చేస్తే మీకు తెలిసిపోతుంది. ద హార్ట్ మెల్టెడ్ విత్ ద వెరీ ఫస్ట్ వర్డ్స్, దే గ్లైడ్ డౌన్ జస్ట్ లైక్ అ జెంటల్ రిజల్. ఇది ఫస్ట్ క్లూ అయితే. రెండవ క్లూ, ఫార్ దిస్ స్టోరీ దట్ హ్యాస్ మూవ్డ్ బియాండ్ ద క్లాస్ రూమ్. ఇంకా దీన్ని బట్టి మీకు ఈజీగా తెలిసిపోతుంది. ఫర్ దిస్ స్టోరీ దట్ హ్యాస్ మూవ్డ్ బియాండ్ ద క్లాస్ రూమ్. ఇప్పుడు వీటన్నింటి కలిపి ఈ పాటని యాజ్ ఇట్ ఈస్ తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే మీకు తెలిసిపోతుంది ఆ పాట ఏమై ఉంటుందనేది. 9726361966 మా స్టూడియో నంబర్. అలాగే మరొక క్లూ ఇచ్చే లోపల ఐ వాంట్ టెల్ యూ అబౌట్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. జీవితం ఒక క్షణంలో మారొచ్చు కానీ మీ హెల్త్ కవరేజ్ స్టేబుల్ గా ఉండొచ్చు. మీకు జాబ్ లేకపోయినా ఇన్సూరెన్స్ లేకపోయినా ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ మీ ఫ్యామిలీ కోసం అఫోర్డబుల్ ప్రొటెక్షన్ ని ఫాస్ట్ గా మరియు హ్యాసల్ లేకుండా సెక్యూర్ చేయడానికి రెడీగా ఉంది. హెల్త్ కానివ్వండి, ట్రావెల్ కానివ్వండి, డెంటల్ విజన్ ఇవన్నీ, దీంతో పాటు లైఫ్ ఇన్సూరెన్స్ కూడా మీకోసం మొత్తం కవరేజ్ అందిస్తున్నారు ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. యూ కెన్ విజిట్ snrinsurance.com. ఆల్సో మైత్రీస్ రెస్టారెంట్. ఓకే, మైత్రీస్ రెస్టారెంట్ గురించి చెప్పే లోపల లెట్ మీ టేక్ దిస్ కాలర్ ఆన్ ఎయిర్. హాయ్, గుడ్ ఈవినింగ్ లేడీస్. ఎవరు మాట్లాడుతున్నారు?
1: హలో, కల్పన గారు. నేనండి చందన.
0: చందన గారు చెప్పండి, మీకు పాట తెలుసా?
1: మీరు ఒకసారి మళ్ళీ చెప్తారా? అది నాకు బాగా పట్టింది, ఒక్కసారి చెప్తారా?
0: ఓకే, ఒకటేమో ఫస్ట్ వి రెండు లైన్స్ చెప్తాను కానీ, బట్ ఇప్పుడు అండి, ఫర్ దిస్ స్టోరీ దట్ హ్యాస్ మూవ్డ్ బియాండ్ ద క్లాస్ రూమ్ అండ్ ద హార్ట్ మెల్టెడ్ విత్ ద వెరీ ఫస్ట్ వర్డ్స్, ది గ్లైడ్ డౌన్ జస్ట్ లైక్ అ జెంటల్ రిజల్.
1: కలర్ ఫోటో మూవీలో తరగతి గది దాటి పాంగ.
0: అరే వా, ఎలా ఎలా ఎలా ఎలా
1: అనే ఒక లైన్ ఉంటుంది ఆ సాంగ్ లో, నాకు
0: లిరిక్స్
1: సరిగ్గా రావు
0: బట్ రాకపోయినా
1: ఒక లైన్ గుర్తుంది ఆ సాంగ్ లో, బుక్ లైన్ లాగా వస్తుంది ఆ సాంగ్, తరగతి గతి దాటి.
0: Yes, yes, and that's the right answer. Thank you so much. And ఆ పాట బ్రేక్ అటుపక్క తప్పకుండా వినిపించేస్తాను. Stay tuned. Thank you for calling.
1: Thank you.
0: ఓకే, సో క్విక్లీ అబౌట్ మైత్రీ రెస్టారెంట్. ఇది ఏంటంటే హిల్ టాక్ వ్యూ మీద బ్యూటిఫుల్ లొకేషన్ తో ఉంటుంది, తప్పకుండా విజిట్ చేయండి. ఇప్పుడు మీకోసం అర్వింగ్ లో, సౌత్ లేక్ లో, ఫ్రిస్కోలో సర్వ్ చేస్తున్నారు మైత్రీస్ రెస్టారెంట్. బ్యూటిఫుల్ లొకేషన్ లో ఉన్న మైత్రీస్ రెస్టారెంట్ కి విజిట్ చేయండి.
2: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 6 PM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్, అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. ఇండియా కి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే.
2: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
0: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
1: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noorurinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.

0: Welcome back to Surabhi Detour Drive Time Show. Radio Surabhi sounds like home. At 107.9 FM HD3 లేదా మీరు స్మార్ట్ గా మీ స్మార్ట్ డివైస్ లో యాప్ డౌన్లోడ్ చేసుకున్నా ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా మా పాటలు వినొచ్చు వినిపించవచ్చు. అయితే ఇంట్లో పనిచేసే వాళ్ళకి కార్లో షికార్లో మీతోడు ఉండబోతున్నాను ఇంకో గంట సేపు అంటే 7 PM వరకు. సో యూఆర్ లిస్నింగ్ టు సురభి D2 డ్రైవ్ టైమ్ షో. దిస్ ఇస్ యువర్ హోస్ట్ ఆర్జే కల్పన. KGF అంటే కబుర్లు గేమ్స్ అండ్ ఫన్. అండ్ కబుళ్లలో మనం ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుతున్నాం. అండ్ ఫ్రెండ్షిప్ నేపథ్యంలో స్టార్టింగ్ లో ఒక చిన్న కథ చెప్పాను. మీలో ఎవరైనా ఇప్పుడే గనుక ట్యూనింగ్ అయి ఉంటే ఆ కథ ఏంటంటే పాలు నీళ్లు. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఉంటారు, చక్కగా భారీ ఉంటారనమాట. అయితే పాలు అంటుంది నీళ్లతోటి, తెలుసా నీకు నేను చాలా స్ట్రాంగ్, నన్ను కన్స్యూమ్ చేసినందువల్ల మనిషికి ఎంతో స్ట్రెంగ్త్ వస్తుంది, బోన్స్ గట్టి పడతాయి, వాళ్ళకి కాల్షియం వస్తుంది, సో ఐఎమ్ వెరీ ఇంపార్టెంట్ టు దెమ్. అప్పుడు నీళ్లు పాలతో ఉంటుంది, నేను కూడా చాలా ఇంపార్టెంట్, నేను మనుషులకి కాదు జంతువులకి ప్రకృతికి వీటన్నిటికీ చాలా ఉపయోగపడతాను. దీనివల్ల ఏంటంటే డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటారు అండ్ చక్కగా గార్డెన్ కూడా పచ్చగా ఉంటుంది. సో అలా చక్కగా వాళ్ళు మాట్లాడుతూ పోతుంటే పాలల్లో నీళ్లు కలిపిన తర్వాత పాలు రిలైజ్ అవుతుంది, ఏమిటి నా స్ట్రెంగ్త్ తగ్గిపోయింది, డైల్యూట్ అయిపోయాను, నాకు ఇప్పుడున్నంత అంతకుముందరున్నంత స్ట్రెంగ్త్ లేదు అనేది. బేసికలీ అర్థం ఏంటంటే ఫ్రెండ్షిప్ మంచిదే కానీ టూ డీప్ గా వెళ్ళిపోద్దు. ఎప్పుడైతే మన ఐడెంటిటీని మనం కోల్పోతామో ఫ్రెండ్షిప్ వల్ల, అంటే జస్ట్ షో ఆఫ్ అయిపోయి నాకు ఇది ఉంది నా స్ట్రెంగ్త్ ఇది నావి అని మాట్లాడుకున్నప్పుడు ఏంటంటే అది ఫ్రెండ్షిప్ లాగా ఉండదు. అందుకని ఫ్రెండ్షిప్ చేసుకోవడం మంచిదే కానీ ఒక లిమిట్ వరకే ఉంటే బాగుంటుంది. టూ మచ్ ఇన్వాల్వ్ అయిపోద్దు అండ్ మనవన్నీ మర్చిపోయి వాళ్ల కోసమే చేయడం కూడా మంచిది కాదు, అలా అనేసి సెల్ఫిష్ గా ఉండడం కూడా అంతకనే మంచిది కాదు. వెల్కమ్ బ్యాక్ అగైన్ సురభి డీటూర్ వింటున్నారు మీరు విత్ మీ ఆర్జే కల్పన. ఇప్పుడు ఒక క్లిప్పింగ్ వినిపించబోతున్నాను. అఫ్ కోర్స్ దాని తర్వాత నేను ఆ పాట ప్లే చేస్తాను. కలర్ ఫోటో మూవీ తరగతి దాటి ఆ పాట ఉంది కదా అది వినిపిస్తాను. మనకిద్దరు కాలర్స్ కాల్ చేసి గెస్ట్ చేసేసారు. బట్ ఒక క్లిప్పింగ్ అయితే వినిపించబోతున్నాను. మూవీ పేరు తెలిస్తే, ఇది హిందీ మూవీ, సినిమా పేరు తెలిస్తే కాల్ చేసేసేయండి 9726361966. మా స్టూడియో నంబర్ అండ్ ఇప్పుడు రేడియో సుర్భి ట్యాగ్ లైన్ సౌండ్స్ లైక్ హోమ్ కదా, ఒక రోజున చెప్పాలంటే మీ ఇంటి నంబర్ కూడా.
1: గ్లాస్ మే లే లో, आप ग्लास फेंक के मारेंगी मेरा सर फट जाएगा.
2: मैं आपको क्यों मारूंगी?
1: क्योंकि मैं आपको थोड़ी सी फ्री एडवाइस देने वाला
2: हूँ. क्या?
1: उस गधे से कभी शादी मत करिएगा.
2: एक्सक्यूज मी,
1: वो आदमी नहीं, प्राइस टैग है, प्राइस टैग.
2: लिसन,
1: जिंदगी भर आपको अलग अलग प्रोडक्ट्स के दाम बता बता के पका देगा.
2: हेलो,
1: आपकी लाइफ बर्बाद हो जाएगी, योर फ्यूचर विल बी फिनिश्ड. डेमो दू
0: అక్కడనే డెమో ఇచ్చే లోపల ఐ వాంట్ టెల్ యూ ఫ్రెండ్షిప్ లో ఏంటంటే అడ్వైజ్ కూడా అప్పుడప్పుడు తీసుకోవాలి, కానీ ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకోవాలి. అంటే అందరు చెప్తున్నారు కదా అని అన్ని విని మన ఐడెంటిటీ మనం కోల్పోద్దు కదా, చెప్పాం కదా. బట్ సమ్ టైమ్స్ ఏంటంటే ఫ్రెండ్స్ మన మేలు కొద్దీ చెప్తారు కాబట్టి ఇట్స్ ఓకే, చెప్పొచ్చు వినొచ్చు ఇఫ్ యూ థింక్ దట్ ఈస్ గుడ్ ఫర్ అస్. ఎనీవే మీకు సినిమా పేరు తెలిసి కాల్ మీ అట్ 9726361966. అలాగే రాధాకృష్ణ టెంపుల్ ఇన్ ఆలన్, గర్వంగా మీ అందరినీ శ్రీ వెంకటేశ్వర ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవంకి వాళ్ళు పిలుస్తున్నారన్నమాట. రాధాకృష్ణ టెంపుల్ ఆలన్ లో ఉంది. తిరుపతి నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి బాలాజీ మూల విరాట విగ్రహం మరియు గర్భగృహం ఇవన్నీ ఏంటంటే పవిత్రంగా స్థాపించబోతున్నారు జులై 1 నుంచి జులై 5 వరకు. సో తప్పకుండా వచ్చేసేయండి. ఈ పూజలు ఏంటంటే స్పిరిచువల్ గా మీరు అనుభవించవచ్చు అనమాట. అక్కడికి వెళ్లిన తర్వాత వేదిక మంత్రాలు ఉంటాయి, హోమం జరుగుతుంటుంది అండ్ చక్కటి ప్లేస్, అక్కడ ఆ వైబే చాలా బాగుంటుంది. ఇది అగైన్ రాధాకృష్ణ టెంపుల్, వాళ్ళు ఆలన్ లో ఉన్నారు జులై 1 టు జులై 5. అండ్ లెట్ మీ టేక్ దిస్ కాలర్ ఆన్ ఎయిర్. గుడ్ ఈవినింగ్ రేడియో సుర్భి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, చెప్పండి మీకు సినిమా పేరు తెలుసా?
3: 3 Idiots.
0: అండ్ ఈడియట్స్ ఏంటంటే ఒకళ్ళకొకళ్ళు చక్కగా తోడుగా ఉండి అడ్వైజ్ ఇచ్చుకుంటూ చక్కగా ఏంటంటే మధ్యలో కాస్త కనెక్షన్ పోతుంది బట్ దెన్ అగైన్ వాళ్ళు రీకనెక్ట్ అయిపోతారు కదా.
3: వెరీ నైస్ మూవీ,
0: వెరీ వెరీ నైస్ మూవీ. ఎస్, అండ్ కామెడీకి కామెడీ అండ్ ఎమోషనల్ కి ఎమోషనల్, టచింగ్ కి టచింగ్ అన్ని ఉంటాయి అనమాట. థ్యాంక్ యూ అండి. లెట్ మీ టేక్ నెక్స్ట్ కాలర్ ఆన్ ఎయిర్. గుడ్ ఈవినింగ్ రేడియో సుర్భి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, మీ పేరు? మీ పేరేమన్నారు?
3: లక్ష్మి.
0: లక్ష్మి, సినిమా పేరు తెలుసా మీకు? లక్ష్మి,
3: 3 Idiots.
0: అబ్సల్యూట్లీ రైట్. అండ్ లక్ష్మి, మీ ఫస్ట్ ఫ్రెండ్ పేరు తెలుసా మీకు? If you have to pick one friend that you really remember the name of that friend.
3: Yeah, one friend, probably because same birthday shares, we should give gifts to each other. Kindergarten and 10th grade were the same one.
0: Oh, kindergarten and 10th grade were the same friend.
3: Yeah. Amulya.
0: Amulya. Okay, and touch lo unnaru ippudu Amulya tho? లేదు. ఓకే, బట్ ఓకే, బట్ ఏమో తెలీదు, గట్టిగా అనుకోండి ఎప్పుడన్నా ఎదురవుతారేమో తెలియదు. అమూల్య అంటే
3: రైట్ రైట్, యాక్చువల్లీ ఏమైందంటే నాట్ ఇంటెన్షనలీ అనుగ్రహం అని కాదు, కానీ ఒకసారి వెన్ ఐ వాజ్ ఫ్లయింగ్ బ్యాక్ టు ఇండియా, దిస్ వాజ్ అబౌట్ మేబీ 5 ఇయర్స్ ఆర్ 6 ఇయర్స్ బ్యాక్, షీ వాజ్ ఇన్ ద సేమ్ ఫ్లైట్ అన్నమాట. సమేజ్ ఏమైంది ఈస్ట్ కోస్ట్.
0: మరి అప్పుడు నంబర్ అవన్నీ ఎక్స్చేంజ్ చేసుకుంటే బాగుండేదేమో కదా?
3: లేదు, అది ఒక సెకండ్ ఇలా కలిసాము, తర్వాత శివరి ఫ్యామిలీ అగోరుక్మే ఫ్యామిలీ మనల్ని కలవడానికి అవ్వలేదు.
0: ఆల్ రైట్, ఓకే, ఇట్స్ ఓకే.
3: ఇట్ ఈస్ డిఫికల్ట్ టు రికగ్నైజ్ ఈచ్ అదర్ ఆల్సో, బట్ షీ కుడ్ తను రికగ్నైజ్ చేసింది, నేను గుర్తుపట్టలేదు.
0: అవునా, ఓకే. బట్ పోలేండి, ఎవరిని గుర్తుపట్టినా ఇద్దరు కలుసుకున్నారు కదా కాసేపటైనా.
3: యా యా,
0: థ్యాంక్ యూ లక్ష్మి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. అండ్ ఎస్, రైట్ ఆన్సర్ 3 ఇడియట్స్ మూవీ నుంచి విన్నారు మీరు. ఇప్పుడు మరి పాట వినిపించేస్తాను. బ్రేక్ యాట్ ముందర చెప్తున్నాను కదా, ఫైనల్లీ కలర్ ఫోటో మూవీ నుంచి ఈ పాట మీ అందరి కోసం.
4: కరిగిన మనసు

ఫ్రెండ్స్ అప్పుడెప్పుడు ఏర్పడిన ఫ్రెండ్షిప్. ఫోటో ఉండదు, మన కలర్ ఫోటో సినిమా లాగా వాళ్ళకి ఫోటో ఉండదు. కలర్ ఫోటో కాదు, బ్లాక్ అండ్ వైట్ ఫోటో కూడా ఉండదు అనమాట. ఎలా కనిపిస్తారో బహుశా కొంతమందికి గుర్తుంటుందేమో ఫేషియల్ ఫీచర్స్, బట్ కొంతమందికి అంత గుర్తుండదు. బట్ అయినప్పటికైనా పేరు గుర్తుంది, వాళ్ళతో ఉన్న అనుబంధం గుర్తుంది. అండ్ ఒకవేళ కొంతమందికి ఇంకా టచ్ లో ఉన్నారట, సో ఆ టచ్ లో ఉన్నప్పుడు ఫ్రీక్వెంట్ గా కాల్ చేయనక్కర్లేదు. మేబీ జన్మానికో శివరాత్రికి అలా కాల్ చేయొచ్చు, బట్ స్టిల్ ఎప్పుడు కాల్ చేసినా అది మళ్లీ ఎప్పుడో అంటే లాంగ్ బ్యాక్ ఫ్రెండ్షిప్ కాబట్టి అదే ఇమోషన్ తోటి అదే టచ్ తోటి మనం మాట్లాడతాం కదా, దాట్ ఈస్ వాట్ ఇంపార్టెంట్. అయితే ఇందాక మోనికా కాల్ చేసి కూడా చెప్పింది, మోనికా కూడా చిన్ననాటి ఫ్రెండ్షిప్ ఒకటి ఉంది చైతన్యతో. అండ్ అమేజింగ్ థింగ్ ఏంటంటే పుట్టినప్పటి నుంచట, అంటే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఫ్రెండ్స్, సో వాళ్ళిద్దరు 15 డేస్ గ్యాప్ లో వాళ్ళు పుట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దే ఆర్ స్టిల్ ఇన్ టచ్. అఫ్ కోర్స్ ఆమె ఫ్రీక్వెంట్ గా కాల్ చేయదట చైతన్యకి, బట్ స్టిల్ ఎప్పుడు కాల్ చేసినా దే నో ఈచ్ అదర్, దే డిపెండ్ ఆన్ ఈచ్ అదర్. అండ్ ఏం చెప్పినా ఏంటంటే తనతోటే ఉంటుందనే నమ్మకం ధైర్యం మోనికాకు ఉంది. ఐఎమ్ షూర్ చైతన్యకి కూడా అలానే ఉండుంటుంది. అండ్ మోనికా ఫ్రెండ్ చైతన్య, సో షీ మెన్షన్ ఇట్, దాట్స్ లవ్లీ. మీ ఫ్రెండ్షిప్ ఎప్పటికీ అలాగే ఉండాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ మోనికా ఫర్ కాలింగ్. అలాగే మా లిసనర్స్, ఇంకా కాసేపు టైం ఉంది కాబట్టి ఇఫ్ యూ వాంట్ టు రిమెంబర్ మీ చిన్ననాటి ఫ్రెండ్షిప్, అంటే ఫస్ట్ ఫ్రెండ్షిప్, మీరు అప్పుడు కింద గడలో ఉండొచ్చు, ఆర్ మేబీ ఇలాగే మోనికా అన్నట్టు ఒకటే ఊర్లో ఉండి పక్కింట్లో అంటే అలా కలుస్తూ ఉండొచ్చు. కొంతమందికి ఇప్పటికీ టచ్ లో ఉండొచ్చు, కొంతమందికి టచ్ లో లేకపోవచ్చు, బట్ డెఫినెట్ గా మీకు పేరైతే గుర్తుంటుంది కదా. గుర్తుంటే అది మీరు నాతో షేర్ చేయాలనుకుంటే కాల్ మీ అట్ 972-636-1966. అండ్ ఇప్పుడు మీకు క్లూ ఇవ్వబోతున్నాను. లెట్ సి ఈ క్లూ విన్న తర్వాత ఎవరు సినిమా పేరు చెప్పగలరో లేదో చూద్దాము. ఇది కూడా ఈ పాట, యాక్చువల్లీ ఈ పాట గురించి నేను ఒకటే ఏం చెప్తానంటే ట్రాన్స్లేట్ చేయను. ఓన్లీ థింగ్, ఈ పాట ముగ్గురు ఫ్రెండ్స్ మధ్యలో కాలేజ్ లో కలుస్తారు వాళ్ళు, ఫ్రెండ్షిప్ గురించే. అండ్ అందులో ఒక అతను కొంచెము మధ్యలో కాస్త బ్రేక్ వచ్చినా కూడా ఏంటంటే ఒక ఫ్రెండ్ అంత ఎదగలేకపోతాడు, బట్ ఒక ఫ్రెండ్ మాత్రం బాగా లైఫ్ లో ప్రోగ్రెస్ వెళ్ళిపోతుంటాడు. బట్ దెన్ వెన్ హీ కమ్స్ బ్యాక్, ఆ కాలేజ్కి వచ్చాక కలిసిన తర్వాత ఆ ఫ్రెండ్ కి మళ్లీ హెల్ప్ చేస్తాడు అనమాట. సో మొత్తం సినిమాని చెప్పేశాను, ఇప్పుడు మీరు పాట చెప్పాలండి. 972-636-1966 మా స్టూడియో నంబర్. ఏ సినిమా ఏంటుంది, ఏ పాట ఏంటుంది అనుకుంటున్నారు ఫ్రెండ్షిప్ మీద? లెట్ మీ సీ ఎవరు కాల్ చేశారు. బై ద వే 972-636-1966 మా స్టూడియో నంబర్.

0: పర్లేదే, బానే కలిసిపోయాడు. నేను అలాగే అనుకున్నా. ఇక మా ఫ్యామిలీలో కలిపేసుకోవడమే మిగిలిందని వెడ్డింగ్స్ కి వాటికి కూడా
1: తీసుకెళ్ళాం. సార్, ఫ్యామిలీ వెడ్డింగ్ వెళ్ళాలి సార్. మేడం గారు పంపించారు పిల్లలు.
2: విన్నారు ద ఫ్యామిలీ స్టార్ మూవీ నుంచి పాట. అండ్ మీరు పాట వినే టైంకి మనకి కొంతమంది కాలర్స్ కాల్ చేశారు. అందులో శ్రీవర్షిణి గారు, నేను ఇందాక మొత్తం సినిమానే మీకు చెప్పేశాను కాబట్టి ఆన్సర్ చక్కగా ఇచ్చేశారు. నేనేమనుకున్నానంటే పరేష్ రావల్ లాగా నేను అలా పియానో వాయించకపోయినా అలా చెప్తూ ఉంటే నర్సింగ్ లాగా మీరు నాకు తెలియదు కల్పన అని అంటారేమో, కానీ అయితే నేను క్లూలు బాగానే ఇస్తున్నట్టున్నాను. శ్రీవర్షిణి చెప్పేసింది ఆ సినిమా మనకి మహర్షి మూవీ నుంచి చోటి చోటి చోటి బాతే పాట. సినిమా మొత్తం చెప్పేసాను, పాట కూడా వినిపిస్తాను తప్పకుండా. బట్ శ్రీవర్షిణి గారు ఏం చెప్పారంటే, షీ రిమెంబర్స్ హర్ ఫస్ట్ ఫ్రెండ్ ఎల్కేజీలో ఉన్నప్పుడు బహుశా ఫ్రెండ్షిప్ అయినట్టుంది. వెన్ షీ వాస్ 3 ఇయర్స్ ఓల్డ్ అప్రాక్సిమేట్లీ. కదా వర్షిణి, శ్రీవర్షిణి మీరు అదే అన్నట్టున్నారు. అఫ్ కోర్స్ ఇప్పుడు శ్రీవర్షిణి డ్రైవ్ చేసి వెళ్తుంది ఆస్టిన్ కి అండ్ వింటున్నారు మా ప్రోగ్రామ్. అండ్ ఆ ఫస్ట్ ఫ్రెండ్ మరెవరూ కాదు, మన ఛాయాదేవి ఉన్నారు కదా, అది మన గుండమ్మ కథలో ఉన్న ఛాయాదేవి. ఆవిడ మనోరాలట. సో మనవరాలు, ఆవిడ పేరు భువనేశ్వరి. సో భువనేశ్వరి ఈజ్ హర్ ఫస్ట్ ఫ్రెండ్. ఇన్ఫాక్ట్ ఆమె ఇంకా టచ్ లో ఉన్నారు, నిన్ననే ఇన్ఫాక్ట్ మాట్లాడారట శ్రీవర్షిణి గారు భువనేశ్వరితో. అమేజింగ్, మీ ఫ్రెండ్స్ ఎప్పటికీ అలాగే ఉండాలని అండ్ మీరు ఎప్పటికీ ఇలానే చక్కగా మాకు కాల్ చేస్తుండాలని అనుకుంటున్నాము. అండ్ మీరు వింటున్నారు సురభి D2 డ్రైవ్ టైమ్ షో. మరి నేనేం చేశానంటే ఇప్పుడు మహర్షి సినిమా నుంచి పాట వినిపించిన తర్వాత మరొక క్లూ, మరొక పాట గురించి చెప్తాను, మరొక సినిమా క్లిప్పింగ్ అండ్ ఇంకోటి పాట గురించి. బట్ లెట్స్ Listen this song and enjoy this song on the airwaves of 107.9 FM HD3. Radio Surabhi sounds like home.

0: ఇలా ఫ్రెండ్స్ తోటి అంటే మీతోటి ఇలా మాట్లాడుతుంటే టైం ఎలా అయిపోతుందో తెలియనే తెలీదు కదా. అయితే మనకి కాస్త టైం అయితే తప్పకుండా ఉంది, ఆ టైంలో కూడా మనం మాటలు పాటలు మాటలు ఇవన్నీ కంటిన్యూ చేద్దాము. నెక్స్ట్ 30 మినిట్స్ మీరు వింటున్నారు సురభి డి టూ డ్రైవ్ టైమ్ షో, దిస్ ఇస్ యువర్ హోస్ట్ ఆర్జే కల్పన. అయితే ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుతున్నాము, ఆల్సో పాటల గురించి నేను క్లూ ఇస్తున్నాను. ఇదేం పాట చెప్పుకో నర్సింగ్ గేమ్ లో, అండ్ ఈజీగా గెస్ చేస్తున్నారు. కాస్త కొన్ని కొన్ని అలా కష్టం అనిపించినా బట్ ఇట్ డిడ్ టేక్ మచ్ టైం ఫర్ యూ ఆల్. ఎనీవే ఒక క్లిప్పింగ్ ప్లే చేస్తున్నాను, వినేసేయండి. సినిమా పేరు తెలిస్తే కాల్ అస్ అట్ 972-636-1966. అండ్ అలాగే మీ ఫస్ట్ ఫ్రెండ్ పేరు మీకు గుర్తుంటే వాళ్ళతో మీరు స్పెండ్ చేసిన మధుర క్షణాలు, అంటే చిన్న చిన్న ఆటలు, మట్టిలో ఆడడమో, గోటిలాటలు ఆడడమో, లేకపోతే అది ఇదేముంటుంది, గిలిదండ ఆడడం, ఇలాంటి చాలా ఆటలు ఆడే ఉంటారు కదా, అలా పేర్లు గుర్తుంటే కాల్ చేసి చెప్పేసేయండి అదే నెంబర్ కి, విచ్ ఇస్ 972-636-1966. ఫస్ట్ అయితే క్లిపింగ్ విన్నాక సినిమా పేరేంటో చెప్పండి.
1: అరే వాళ్ళిద్దరితో తిరిగినా అంటే నీ లైఫ్ సత్య నాశ అవుతుంది బిడ్డ అని. నిజమే కానీ ఎప్పుడన్నా ఏమని అన్నారు నేను, అది నా నేచర్ రా, రెండు కలిరా, మీరు మిమ్మల్ని మర్చిపోతానరా. నేను మా ఎన్నిసార్లు చెప్పింది సారా, అరే వాళ్ళిద్దరితో తిరిగినావు అంటే నీ లైఫ్ సత్య నాశ అవుతుంది బిడ్డ అని. నిజమే కానీ ఎప్పుడన్నా ఏమని అన్నారు నేను, అది నా నేచర్ రా, రెండు కలిరా, మీరు మిమ్మల్ని మర్చిపోతానరా. నేను
0: మర్చిపోదు. అప్పుడప్పుడు కొన్ని ఫ్రెండ్షిప్ ఎలా ఉంటాయంటే పేరెంట్స్ అంటారు వాళ్ళతో తిరగొద్దు చెడిపోతావని అంటారు, కానీ మనకి అప్పుడున్న ఫ్రెండ్షిప్ అలాంటిది అనమాట. పేరెంట్స్ మాట వింటామా ఏమిటి? ఎందుకంటే మేబీ పేరెంట్స్ కనిపించవచ్చు దట్ వీళ్లతో వద్దు, వీళ్ళు కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ గా ఉన్నారు అనేసి. బట్ లెట్ మీ టేక్ దిస్ కాల్ క్విక్లీ. వాళ్ళకి ఆన్సర్ తప్పకుండా తెలిసే ఉంటుందని నేను అనుకుంటున్నాను. చెప్పేసి మీరు ఆన్లైన్ చెప్పండి.
2: జాతిరత్నాలండి.
0: జాతిరత్నాలు, అలాంటి మీ జాతిరత్నాల పేరు తెలుసా అండి? మొదటి జాతిరత్నాలు ఎవరు మీకున్న ఫ్రెండ్షిప్? ఫ్రెండ్షిప్ ఎవరితో కుదిరింది?
2: ఇంతకుముందు కాల్ చేశాను మౌనిక, నా ఫ్రెండ్ చైతన్య.
0: సో మీ జాతిరత్నాలు చైతన్య అనమాట. అయితే మౌనికకి చైతన్య, చైతన్య మౌనిక. ఓకే. అండ్ ఐ నో మీకు మీ 15 డేస్ అపార్ట్ లో పుట్టారు కూడా, అండ్ ఇప్పటికీ టచ్ లో ఉన్నారు ఖుషి మూవీ ఫ్రెండ్షిప్ మూవీ లాగా. సో థ్యాంక్ యూ మోనికా ఫర్ కాలింగ్ అండ్ దట్స్ ద రైట్ ఆన్సర్.
2: థ్యాంక్ యూ సో మచ్ అండి.
0: ఎస్, జాతిరత్నాలు. ఈ కొన్ని సినిమాలు ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు అని నేను అప్పుడప్పుడు అంటుంటాను కదా, అందులో ఇదొకటి అనమాట. మొన్న మధ్య చూసాను, ఊరికే టైంపాస్. నాకు ఎలా ఉంటుందంటే ఏదో ఇంట్లో పనులు చేస్తూ చూసిన సినిమాని మళ్లీ చూస్తాను, వెనకాల టైంపాస్ అవుతుంటుంది. కొత్త సినిమా అంటే కొంచెం అటెన్షన్ పే చేయాలి. బట్ చూసిన సినిమా అయితే మధ్య మధ్యలో పనులు చేస్తుండొచ్చు, సినిమా కూడా చూస్తుండొచ్చు. మీరు కూడా ఎలా చేస్తారా? ఎలా చెప్తారండి? కాల్ చేసి చెప్పాలి కదా, 972-636-1966. ప్రస్తుతానికి చిన్న బ్రేక్ తీసుకుంటున్నాను, స్టే ట్యూన్డ్, ఐల్ బి బ్యాక్.
3: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
4: చందు, మరి వండనా?
3: ఇప్పుడు వండేదాకా ఆగాల.
4: పిచ్చి చందు, స్వదేశం మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటన్ ఏ కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
3: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
5: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
3: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
5: అవుతుంది బ్రో, యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 9797972654 ఆర్ విజిట్ astroramji.com. మన తెలుగు డెంటిస్ట్ అట్ యువర్ సర్వీస్. Dallas Smiles Dental and Orthodontics తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెకప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. మీ ఫ్యామిలీ కి మీకు పూర్తి డెంటల్ కేర్ ఆల్ అట్ వన్ ప్లేస్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
6: ఓయ్ లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
7: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
6: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీలో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
5: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ and carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.

0: అదేంటో గాని నేను పవన్ గారితో మాట్లాడుతూ అలా టైం చూసుకోలేదు, బట్ పవన్ గారిని ఇప్పుడు నేను ఆన్లైన్ తీసుకున్నాను. హాయ్ పవన్ గారు.
1: హలో అండి.
0: హలో పవన్ గారు, ఆన్లైన్ ఉన్నారా? ఉన్నారు కదా తోడు. ఓకే, ఆల్ రైట్. అయితే ఇందాక పవన్ గారితో మాట్లాడుతూ నేను గమనించడం లేదు దట్ మనం ఆన్ ఎయిర్ వచ్చేసామనేసి మళ్ళీ బ్రేక్ కూడా అయిపోయింది. మరి చెప్పండి అండి, మీరు చాలా మంది పేర్లు చెప్పారు పవన్ గారు, అసలు చక్క నేను దాంట్లో కొంతమంది పేర్లు గుర్తునే చెప్తాను, చూద్దాము నా టాలీ అవుతుందో లేదో. మీరు రాహుల్ చెప్పారు, రవి చెప్పారు, జగన్, జీవన్, రాఘవేంద్ర, అర్చన, రమేష్, శ్రీ, ఇన్ని పేర్లు చెప్పారు. ఓకే, వావ్, ఆసమ్. అండ్ వీళ్ళంతా టచ్ లో ఉన్నానని కూడా చెప్పారు. మనం అసలే మనం ఏమంటారు మన ఇంగ్లీష్ చెప్పండి సోషల్ యానిమల్స్ అంటారు మనని. తోడు లేకుండా మనం ఉండలేము, ఉండకూడదు కూడా. మాట్లాడడానికి చక్కగా మాట ఇచ్చారు, ఏదో కొంచెం మాట్లాడుతూ ఉంటే బాగానే ఉంటుంది కదా, ఏవో విషయాలు షేర్ చేసుకోవడము అలాంటివి ఉంటేనే బాగుంటుంది. అండ్ థ్యాంక్ యూ పవన్ గారు. మీ అందరు ఇప్పుడు ఎంతమంది ఫ్రెండ్స్ పేరు చెప్పారు, వాళ్ళతో ఎప్పటికీ అలాగే కలకాలం మాట్లాడుతూ చక్కగా హ్యాపీగా టైం స్పెండ్ చేయాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అయితే వెల్కమ్ బ్యాక్. నేను పవన్ గారితో మాట్లాడుతూ బ్రేక్ అయిపోయిందనే విషయమే గమనించలేదు, అలా ఫ్రెండ్స్ తో మాట్లాడుతుంటే అలాగే టైం తెలియదు అనమాట. అండ్ పేరెంట్స్ ఒకసారి అంటారు హోంవర్క్ చేసుకోవట్లేదు, ఎప్పుడు వాళ్ళతోనే టైం స్పెండ్ చేస్తున్నాం, ఇంకా తగ్గించి వాళ్ళతోనని అనే ఫ్రెండ్స్ కూడా కొంతమంది ఉంటారు. కానీ మనం వింటామా, వినాం కదా. అండ్ ఎస్, సమ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, అండ్ మంచి ఫ్రెండ్స్ అయితే ప్రాబ్లం లేదు కానీ, బట్ వాళ్ళు కొంచెం వాళ్ళకి అలవాట్లు మన అలవాటుకి భిన్నంగా ఉంటే పేరెంట్స్ ఎంతైనా కొంచెం కంగారు పడతారు. అది వాస్తవమే, వాళ్ళు మన మంచి కోసమే చెప్తారు కదా. ఓకే, వెల్కమ్ బ్యాక్ అగైన్. మీరు వింటున్నారు సుర్బీ D2 డ్రైవ్ టైమ్ షో. అండ్ లాస్ట్ సెగ్మెంట్ లో యూజువల్ గా ప్రతిసారి మా స్పాన్సర్స్ కి థ్యాంక్స్ చెప్తాను, కాబట్టి అగైన్ ఐ వాంట్ సే థ్యాంక్ యూ టు అడియర్ ఆనంద్ భవన్, ఇన్ షార్ట్ A2B, అలాగే మెగా పవర్ లీడర్ బోర్డ్ మనం మొన్న ఆడాం కదా, దాట్ వాజ్ బ్రాట్ టు యూ బై ఇండియా క్యాష్ అండ్ క్యారీ అండ్ మదిరా అండ్ మసాలా. ఇది ఇర్వింగ్ లో ఉంది, వండర్ఫుల్ ప్లేస్ అనమాట. ఇట్స్ లార్జెస్ట్ గ్రోసరీ, మీరు అక్కడ వెళ్లి కొనుక్కోవచ్చు. అండ్ కొనిన తర్వాత అంటే అప్పుడే రేపు అలా ఉండుకోవచ్చు అని అనుకున్నా కూడా మీరు పైకి వెళ్లి మదిరా అండ్ మసాలా ఏదైతే ఉందో అక్కడ మీరు ఫుడ్ కూడా ఎంజాయ్ చేయొచ్చు, వాళ్ళ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ దెన్ ఆల్సో థ్యాంక్ యూ టు SNR ఇన్సూరెన్స్, మైత్రీస్ రెస్టారెంట్, రాధాకృష్ణ టెంపుల్ వాళ్ళు నిర్వహించబోతున్నారు శ్రీ వెంకటేశ్వర స్వామిది ప్రాణప్రతిష్ట July 1st నుంచి July 5th వరకు. దెన్ డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్, ఇది కూడా మనకి ఫారెస్ట్ లేన్ డాలస్ లో ఉంది. యూ కెన్ కాల్ దెమ్ అట్ 972-484-5400. అండ్ కమింగ్ బ్యాక్ టు అవర్ టాపిక్ ఆఫ్ ఫ్రెండ్షిప్, అందులో ఒక క్లిప్పింగ్ అయితే రెడీగా ఉంది, కానీ ఆ క్లిప్పింగ్ కాసేపు తర్వాత ప్లే చేస్తాను. ఈ లోపల ఒక పాట వినిపించేసేద్దాము మీ అందరికి.

0: స్టీల్ పార్ట్ టూ మూవీ నుంచి విన్నారు ఈ పాట. మీరు హిందీ పాట అయినా అందులో త్వరలో రిలీజ్ అవ్వబోతుంది. అండ్ నౌ ఐ హ్యావ్ అ కాలర్ ఆన్ ఎయిర్. గుడ్ ఈవినింగ్, చెప్పండి ఏం చెప్పబోతున్నారు మోనిక.
1: హాయ్ కల్పన గారు.
0: హలో మోనిక, చెప్పండి. మూడోసారి ఇదే కదా. నో ప్రాబ్లం, ఇవాళ మీరు మీ డే ఐ గివ్ ఇట్ టు యూ. చెప్పండి ఏం చెప్దాం అనుకుంటున్నారు. ఇవాళ
1: నాడే కదా నా ఫ్రెండ్ డే అని చెప్పేసి చెప్పచ్చు. షీఈస్ ఆల్సో లిజనింగ్ రేడియో సురభి.
0: ఓ చైతన్య వింటున్నారా?
1: వింటుందండి.
0: Oh, how sweet. Hi Chaitanya, ikkada nunchi vintunna kuda, even though you're not able to call me right now, but meeddar friendship ala chakkaga bond eppudiki strong undalani anukuntunnanu. But cheppandi Monica, you want to dedicate any song to Chaitanya?
1: Oka Hindi song undandi, if you can dedicate that to her it's very good, but anything is fine.
0: Em paata
1: ala bhi chalao chode kada ani oka song.
0: ఆ పాటనా ఓ చాలా పాత పాట కానీ తప్పకుండా వినిపించేస్తాను. అండ్ బట్ అందులోది రీమిక్స్ కూడా ఉంది. రీమిక్స్ కూడా వినిపించమంటే చిన్న రీమిక్స్ వినిపించేస్తాను, ఏమంటారు?
1: బికాస్ ఓకే అండి, అదైనా లేకపోతే మీరు తెలుగు సాంగ్ వినిపించాలి అని అంటే
0: నో ఈ పాట వినిపించేసేద్దాం మోనిక చైతన్య కోసం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. సో ముచ్చటగా మూడోసారి కాల్ చేశారు మోనిక కాబట్టి, చైతన్య కోసం మరి ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుతున్నాము కాబట్టి తప్పకుండా ఈ పాట వినిపించాలి కాబట్టి వినిపించేసేద్దాము. వి ఆల్ కెన్ ఎంజాయ్ దిస్ టుగెదర్.

0: పెళ్లి చేసుకుంటావా? ఆవిడే పెళ్లి కూతురు.
1: ఈ పాట వేరే సినిమాలోది, కానీ ఈ పాట వేరే సినిమాలో ఉంది. ఆ సినిమా ఏమిటి? అండ్ లాస్ట్ కి చిన్న క్లిపింగ్ విన్నారు కదా, ఆ క్లూని బట్టి చూద్దాం ఎవరు చెప్పేస్తారు. 9726361966 మా స్టూడియో నంబర్. అలాగే ఐ వాంట్ టెల్ యూ అబౌట్ ఇండియా క్యాష్ అండ్ కర్రీ అండ్ మదిరా అండ్ మసాలా గ్రాసరీ స్టోర్, లార్జెస్ట్ గ్రాసరీ స్టోర్ విత్ లార్జెస్ట్ సెలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా. మదిరా అండ్ మసాలా సర్వ్స్ డిషెస్ ఫ్రమ్ all over parts of India, prepared by ITC trained chefs. Have private rooms for corporate gatherings, and lounge upstairs is perfect for hangout and private parties. That is Madira and Masala, and kinda India Cash and Carry. ఇది అవింగ్ లో ఉంది. డెఫినెట్లీ యూ కెన్ చెక్ ఇట్ అవుట్. అండ్ మీరు వింటున్నారు సుర్భి డీటూ డాట్ కామ్ షో. అండ్ లెట్ సీ ఎవరికి తెలుసో ఈ సినిమా పేరు చూద్దాము.
0: పెళ్లి చేసుకుంటావా? ఆవిడే పెళ్లి కూతురు.
1: కష్టం కదా అలా ఎవరితో పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నా మామిని పెళ్లి కూతురు అయితే, బట్ పెద్ద పెద్ద వాళ్లకి అలా కుదురుతుంటారనమాట. సో ఏ సినిమాలో ఇది క్లిప్పింగ్? అలాగే యూ హ్యావ్ టు ఒక పాట గురించి నేను చెప్పబోతున్నాను. ఆ పాట మీరు గెస్ చేయాలి ఏ పాట అయి ఉంటుందని అనేసి. ఆ పాట క్లూ ఏమిటంటే సింపుల్ పాట, అది కైండ్ ఆఫ్ అది ఫోక్ సాంగ్ కి సంబంధించిందనమాట. అండ్ అందులో అమ్మాయిని ఒప్పించడానికి పాడుతుంటారు ఆ పాట. అండ్ ఏం చెప్పాలి, you're not coming, you're not going, but you are very beautiful. Okay, you say you're coming, you say you're going, but you're so beautiful, beautiful doll. You say you're coming, then you say you're going, you are very beautiful doll. ఆ పాట ఏమై ఉంటుంది ఆలోచించి కాల్ చేయండి. 9726361966 మా స్టూడియో నంబర్.

0: ఓకే, క్విక్ గా ఈ కాల్ ని ఆన్ తీసేసుకుందాము. హాయ్, గుడ్ ఈవినింగ్ అండి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, చెప్పండి.
1: హలో కల్పన గారు, నేను సుగాత్రి.
0: సుగాత్రి గారు చెప్పండి అండి.
1: ఆ పాట ఏంటి, వస్తానంటివో పోతానంటివో బగలు కలుకుతారు కదా.
0: ఎవరు కూడా అంత టైం తీసుకు చెప్పేస్తున్నారండి, నేను ఇంత ఇంకా క్లూలు ఇంకొంచెం కష్టం చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ సుగాత్రి గారు. మళ్ళీ రేపు కలుసుకుందాము. నేనైతే కాసేపు ఇంకో 10 నిమిషాలు ఉంటాను, కాకపోతే మీ అందరితో మళ్ళీ తప్పకుండా రేపు కలుసుకుందాము. అండ్ నాకు ఇంకొక సాంగ్ రిక్వెస్ట్ వచ్చింది, ఆ పాట కూడా ప్లే చేసేస్తాను. అండ్ సుగాత్రి గారు చెప్పినట్టు కాస్తందుకు సినిమా పేరు, సారీ పాట, వస్తానంటివో పోతానంటివో వగలు అయితే ఈ పాట, ఆ పాట వినిపించే ముందర ఇంకో పాట రిక్వెస్ట్ వచ్చింది కాబట్టి ఈ పాట వినిపించిన తర్వాత ఆ పాట వినిపించేస్తానమాట. అండ్ మీరు వింటున్నారు సుర్వి D2 డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్జే కల్పన. రేడియో సుర్వి సౌండ్స్ లైక్ హోమ్. యూ కెన్ కాల్ మీ అట్ 9726361966, లేదా మీరు యాప్ డౌన్లోడ్ చేసుకున్నా ఎప్పటి నుంచైనా ఎప్పుడైనా ఎక్కడైనా వినొచ్చు వినిపించవచ్చు. And my radio should be entertainment. Enjoy your show.
2: ప్రీతి ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రంలో

పార్ట్ ఎప్పుడైతే వచ్చిందో బహుశా దాదాపు చాలా మందికి ఆ టైంలో మేబీ ఫ్రెండ్షిప్ కుదురుంటుందేమో. 1986 లో వచ్చిన మూవీ రెండు రెండు ఆరు సినిమా నుంచి విన్నారు. అండ్ ఈ పాట రిక్వెస్ట్ చేసే రాజేశ్వరి, రాజేశ్వరి గారి కోసం ఈ పాట ప్లే చేయకుండా ఎలా ఉంటాయని చెప్పండి. అండ్ కాసేపు టైం ఉంది కాబట్టి ఇంతకు ముందు వినిపించిన క్లిప్పింగ్ ఆన్సర్ వచ్చేసింది. సుభాష్ గారు కాల్ చేసి చెప్పారు, అది ఇందాక పాట ఏదైతే సుందరి మరెవరో కాదు సినిమా. అఫ్ కోర్స్ ఆ ఒరిజినల్ పాట వేరే సినిమాలు ఉంది, కానీ ఇది మన శంకర్ వరప్రసాద్ సినిమా నుంచి ఆ క్లిప్పింగ్ అనమాట. సో సుభాష్ గారు బాగానే పసిగట్టేశారు. అండ్ ఇప్పుడు ఇంకొక పాట మాత్రమే ఉంది, ఆ పాట తప్పకుండా వినిపించేస్తాను. బట్ ఇవాళ ఈ షోలో ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుతూ చిన్ననాటి ఫ్రెండ్షిప్ అంటే ఎప్పుడో కిండర్ గార్డెన్ లో కుదిరిన ఫ్రెండ్షిప్, అండ్ చాలా మందికి అయితే పుట్టినప్పటి నుంచే ఉన్న ఫ్రెండ్షిప్ అట, అంటే పక్కటే ఒక పక్క పక్కన ఒకటే ఊర్లో ఉన్నప్పటికీ కొంతమంది ఫ్రెండ్షిప్ ఇంకా కంటిన్యూ అవ్వలేదు ఫర్ వాట్ ఎవర్ రీజన్, బికాస్ పేరెంట్స్ వేరే ఊరికి వెళ్ళిపోతారు కదా. అండ్ అలాంటి ఫ్రెండ్షిప్, నా ఫ్రెండ్షిప్ గురించి కూడా చెప్పాను కదా, ఫస్ట్ ఫ్రెండ్ తిలక గురించి. ఎక్కడున్న తిలక, నీ ఒరిజినల్ పేరు ఏంటో నాకు తెలియదు, కానీ బట్ ఐ రిమెంబర్ ఐ హ్యాడ్ ఎ వండర్ఫుల్ టైమ్ విత్ యూ. అండ్ అప్పుడు మట్టిలో ఆడుకునే వాళ్ళము, మట్టి తినేవాళ్ళము, అమ్మ తిట్టేది, ఇవన్నీ ఏమి పట్టించుకునే వాళ్ళం కాదు, ఒక బాదర్ బందీ అనేది ఉండేది కాదనమాట. అయితే వెళ్లే ముందర ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ దట్ ఎప్పుడు కూడా పరీక్షించకండి, ఎక్కువ డీప్ గా టెస్ట్ చేయకండి, బికాస్ అలా పరీక్షిస్తే ఏ రిలేషన్ ఏ ఫ్రెండ్షిప్ ఎప్పటికీ నిలవదు. ఎలా అయితే మనం అద్దంలో మన మొహం చూసుకుంటాం కదా, అద్దంలో ఏ మొహం కూడా ఎప్పటికీ నిలవదు, చూసినంత సేపే ఉంటుంది. అండ్ అలాగే ఇందాక పాలు నీళ్లు గురించి కథ చెప్పాను కదా, ఫ్రెండ్షిప్ బాగానే ఉంటుంది, పాలు నీళ్లు రెండూ అవసరమే, కానీ కలిసినప్పుడు ఒకటి డైల్యూట్ అయిపోతుంది. ఎందుకంటే డామినేట్ చేస్తే ఒకళ్ళ ఐడెంటిటీ మనం గనక తీసేసుకున్నామనుకోండి మన విలువ ఉండదు అని మనకు అనిపిస్తే ఆల్వేస్ టేక్ బ్రేక్, పాజ్. సమ్టైమ్స్ కొన్ని కారణాల వల్ల కొన్ని ఫ్రెండ్షిప్ బ్రేక్ కూడా అయిపోతుంది అనమాట. అందుకని పరీక్షించకండి, పరీక్షిస్తే ఏ బంధం ఏ రిలేషన్షిప్ ఎప్పటికీ నిలవదు. విత్ దిస్ దిస్ ఇస్ కల్పన సైనింగ్ అవుట్, బట్ రిమెంబర్ నా తర్వాత శ్రీనివాస్ గారు ఆల్రెడీ స్టూడియోలో వచ్చేసారు, రెడీగా ఉన్నారు. 7 to 9 హీస్ గోయింగ్ టు ఎంటర్టైన్ యూ ఆల్ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. అండ్ రేడియోస్ విల్ బి సౌండ్స్ లైక్ హోమ్.

వస్తానంటే ఓ పోతానంటే ఓ అంటే ఇప్పుడు నిజంగా పోతానని అంటున్నాను, బట్ వస్తాను రేపు మళ్ళీ. దిస్ ఇస్ కల్పన సైనింగ్ ఆఫ్. యు ఆల్ హావ్ ఎ వండర్ఫుల్ ట్యూస్డే. టాక్ టు యు ఆల్ టుమారో.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lanti vi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
2: Radio Surabhi Revisit. Kubera Jewelers, trademark of craftsmanship and elegance.
3: Larsen Travels me mottam tourni sampurnanga plan chestundi. Larsen Travels to me tourni book cheskondi, travel badalni marchipondi.
4: So Asia, we serve authentic Indo-Chinese.
2: Thank you for being in our journey.
5: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
6: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
5: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీ దోడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిసి బెల్లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, హంపి పన్నీర్ టిక్కా, చమి కబాబ్ పరాటా.
6: ఏంది బ్రో, గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
5: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
7: అడయార్ ఆనందవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dining, takeaway or full service catering.
8: India ki teleport aithe enta baaguntundo. What if India was just a tap away?
9: Just imagine meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe. No flights, no favors, no follow ups. With my pursue, sending money becomes hassle free. UPI payments, shopping, travel insurance, elder care, all taken care of. MyPursu isn't just an app. It's your genie in the cloud. Download the MyPursu app or visit MyPursu.com or write to support at MyPursu.com.
10: Anni pettukunnanra. Idigo mee nanna sugar gurinche tension. Malli perigithe ee doctor daggariki veltam, kharchu okati.
11: Vikram, Jiyan ki malli baaledu ontlo. Ee saari enta kharchu avutundo ento?
12: Different journeys, okate question. Mee parents aina, pillalaina, meeraina. When you face an emergency, stay protected the right way with SNR Insurance. Enroll on snrinsurance.com or call or WhatsApp 469-464.